శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ మీద 102.4 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 7వ తేదీ సోమవారం. శ్రోతలకు శుభోదయం.

0: Women's Zofiulin of Russia to reach the men's singles quarterfinals last night. And that's the end of this news bulletin.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తిరంజని ఇవాళ కార్యక్రమంలో పి సుశీల డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ ఆలపించిన భక్తి గీతాలు వింటారు.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో డాక్టర్ బాలమురళీ కృష్ణ, పి సుశీల ఆలపించిన భక్తిగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధా, డాక్టర్ సిహెచ్ వెంకటరాజారెడ్డి గారి హితోక్తులు వింటారు.
1: మనిషిని మనిషిగా ప్రేమించే మనిషి కావాలి. మానవుల మధ్య మానవత్వాన్ని, మానవీయ సుగంధ పరిమళాల్ని వెదజల్లే మనిషి కావాలి. మనిషి మనిషిని ఎప్పుడూ ప్రేమించే మానవత విలువలు కలిగిన మనిషి ఈ సమాజానికి ఎప్పుడూ ఓ దిక్చూసిలాగా చాలా అవసరమని ప్రతి మనిషి తెలుసుకోవాలి. మానవుల మధ్య ఆత్మీయత ముద్ర కలిగిన భావజాలాన్ని అందిపుచ్చుకొని జీవన మార్గములో శుభప్రదమైన భావాలను అందిస్తూ లోక కళ్యాణం కోసం ఎంతగానో తపిస్తూ జ్ఞానాన్వేషణలో మనిషి ఎప్పుడూ తపిస్తూ జీవన శైలి ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలన్నది గురువుల సందేశం. అందుకే మానవుల మధ్య సమాలోచన సమభావన పెంపొందించేందుకు మనిషి ఎప్పుడూ తపిస్తూ ఉండాలి, జ్ఞాన దీపాలను వెలిగిస్తూ ఉండాలి, సమాజంలో బుద్ధి దీపాలను ప్రకాశింపచేయడానికి ఎప్పుడూ కృషి చేస్తూ ముందుకు సాగాలి. కృషి ప్రయత్నం మనిషిని ఎంతటి ఉన్నత స్థాయినైనా చేరుస్తుంది సుమా. ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా అన్నారు పెద్దలు. ఏదైనా ఓ ఫలితం మనకు అంది రావాలంటే తీవ్రంగా శ్రమించాలి, తీవ్రంగా ప్రయత్నించాలి. కృషి ప్రయత్నం నీలో ఉంటే ఉన్నతమైన ఫలితాలు నీ సొంతమవుతాయి అని అంటారు. అందుకోసం ఓ పద్య తాలూకు భావన

0: ఎంత బాగుందో కదా ఈ ఐదు పాదాల్లో అద్భుతమైన భావం ఆవిష్కృతమైంది. క్రొవ్వొత్తి కరిగేది తన కోసం కాదు, క్రొవ్వొత్తి తాను కరుగుతూ ఈ లోకానికి వెలుగునిస్తున్నట్లే మనిషి కూడా తాను శ్రమిస్తూ తను రక్తమాంసాలను జవసత్వాలను అన్నిటినీ కరిగించి మరిగించి శ్రమించేది తన కోసం కాదు సుమా, చుట్టూ ఉన్న సమాజం కోసం, ఈ దేశం కోసం, విశ్వ మానవ కళ్యాణం కోసం అని తెలుసుకుంటే ఆ మనిషి విశ్వ నరుడుగా రాణిస్తాడు అన్నది గొప్ప సత్యం.
1: డాక్టర్ సిహెచ్ వెంకటరాజారెడ్డి గారి హితోక్తులు విన్నారు ఈనాటి సూక్తి సుధలో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి పొలం పనులు.

అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సే అవసరం లేదు. పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇది సూక్ష్మ సాగు నీటి పద్ధతి ద్వారా వీలు కలుగుతుంది. ఈ పద్ధతి రెండు రకాలు, అవి బిందు అలాగే తుంపర పద్ధతులు. ఇక బిందు సేద్యం చూసినట్లయితే ప్రతిరోజు మొక్కకు కావలసిన నీటిని లేటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలంలో అతి స్వల్ప పరిణామంలో గంటకు 1 నుండి 12 లీటర్ల వరకు అందించే విధానాన్ని బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో డ్రిప్పర్ల వరకు నీరు పీడనంతో పైప్లైన్ల ద్వారా సరఫరా చేయబడుతుంది. వివిధ నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా సాగునీరు అందించినప్పుడు నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది. డ్రిప్పు పద్ధతులు చూసినట్లయితే డ్రిప్పు పద్ధతిని 3 రకాలుగా పేర్కొనవచ్చును. అవి ఉపరితల డ్రిప్పు, ఇది ముఖ్యంగా పండ్ల తోటలకు అలాగే వరుసల మధ్య ఎక్కువ దూరం ఉన్న పంటలకు సిఫారసు చేయబడినది. నేల దిగువ అమర్చబడు డ్రిప్ పద్ధతి. ఈ పద్ధతి ముఖ్యంగా కూరగాయలు, చెరకు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు అలాగే పూల మొక్కలకు సిఫార్సు చేయబడినది. మైక్రో స్ప్రింక్లర్ల పద్ధతి చూసినట్లయితే ఈ పద్ధతిని ముఖ్యంగా 12 నుంచి 15 సంవత్సరాలు పైబడిన పండ్ల తోటలకు, ఆకుకూరలు, ఆయిల్ పామ్ మొదలగు పంటలకు సిఫార్సు చేయబడినది. డ్రిప్ పద్ధతి వల్ల కలిగే లాభాలు: వివిధ పంటలలో 21 నుండి 50% వరకు సాగునీరు ఆదా అవుతుంది. మొక్కల వేళ్లకు దగ్గరగా భూమిలో తేమ హెచ్చు తగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని, రసాయనిక ఎరువులను సరఫరా చేయటం వలన మొక్కలు ఏపుగా పెరిగి త్వరితంగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులను అలాగే నాణ్యమైన పంటను పొందవచ్చు. అతి తేలికైన ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ అలాగే ఎత్తుగా ఉండే భూములకు, కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనది. ప్రతి చెట్టుకు నీరు ఒకే మోతాదులో సమానంగా అవసరాన్ని బట్టి అందజేయడం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటారు నడపబడి కరెంటు వినియోగంలో దాదాపు 30% నుంచి 45% ఆదా అవుతుంది. పోషక పదార్థాలను నీటిలో కరిగించి నేరుగా మొక్కల వేళ్లకు దగ్గరగా అందించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి దాదాపు 20 నుంచి 43% ఎరువులు ఆదా అవుతాయి. ఈ పద్ధతి ద్వారా ఎరువులు నేరుగా మొక్కకు అందుతాయి. నేలను చదును చేయటం, గట్లు కట్టటం, కాలువలు తవ్వటం, బోదెలు చేయటం, నీటిని పారగట్టటం, ఎరువులు వేయడం మొదలైన పనులు ఉండవు. కావున వీటికయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ పద్ధతిలో పంట వరుసల మధ్యలో తేమ ఉండదు, కావున కలుపు సమస్య తగ్గుతుంది. ఉప్పు నీటిలో కూడా పంటలు పండించవచ్చు. మొక్కల మొదళ్ల వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వలన పురుగుమందుల పిచికారీ, మొక్కల కత్తిరింపులు, పంట కోత మొదలగునవి సులభతరమవుతాయి. నీరు నేరుగా మొక్కలకు అందించడం వలన స్ప్రింక్లర్ల పద్ధతిలో మాదిరిగా మొక్కలపై అలాగే ఆకులపై తేమ ఉండదు, కావున చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. భూమి కోతకు గురికాదు. ఎరువులు భూమిలోపలి పొరల్లోకి చొచ్చుకొని పోయి వృధా కావు. మురుగునీటి సమస్య తగ్గుతుంది. అధికంగా గాలి వీయడం వలన స్ప్రింక్లర్ పద్ధతిలో మాదిరిగా నీటి వినియోగ సమర్థత పైన ఎటువంటి ప్రభావం ఉండదు. డ్రిప్ పద్ధతిని ఉపయోగించటం వలన వాతావరణ సమతుల్యతకు ఎటువంటి హాని కలగదు. డ్రిప్ నీటిపారుదల పద్ధతికి అనుకూలమైన పంటల వివరాలు చూసినట్లయితే డ్రిప్ పద్ధతిని వివిధ వాణిజ్య పంటలు, కూరగాయ పంటలు, దుంప పంటలు, గడ్డ పంటలు, ఆకుకూరలు, పండ్ల తోటలు, తోట పంటలు, సుగంధ ద్రవ్యాలు, కలప పంటలు, ఔషధ పంటలు, పూల పంటలు మొదలగు పంటలలో అమర్చుకోవచ్చు. డ్రిప్ పద్ధతి అమర్చుకోవటం పంట రకం అలాగే మొక్కల సాంద్రత, మొక్కకు రోజువారి కావలసిన అత్యధిక నీటి పరిమాణం, పంటకాలం, నేల తీరు అలాగే స్వభావం, ఏటవాలు, పొలం విస్తీర్ణం, నీటి వసతి, లభ్యం.

అయ్యే నీటి పరిమాణం, భూమి నుండి నీటి లోతు, నీటి నాణ్యత, పంపుసెట్ రకం, పంపుసెట్ సమకూర్చే నీటి పీడనం, రోజుకు విద్యుత్ సరఫరా కాలం, పంటల మార్పిడి విధానం, భూమి నిల్వ ఉంచుకునే నీటి సామర్థ్యం, వాతావరణ పరిస్థితి, అలాగే రైతు ఆర్థిక పరిస్థితి మొదలగు అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

0: పొలం పనులు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
1: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి. వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
3: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
4: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.

ఒక్కరోజు ఆనందం కోసం చిరకాలం కలిగే ఆనందాన్ని బలిపెట్టకూడదు. ఒక్కొక్క అడుగు వేయడంతో ప్రయాణం సాగుతుంది. బొంత తయారు చేయటానికి ఒక్కొక్క కుట్టుగా వేయాలి. అలాగే పర్వతారోహణ అంచెలంచెలుగానే సాధ్యమవుతుంది. అదేవిధంగా విద్య, సంపద కూడా క్రమక్రమంగానే సమకూరుతాయి. ఓటమికి తలవంచరాదు. ప్రతికూల శక్తులను ఎదిరించాలి. లక్ష్యాన్ని ఎప్పుడూ మధ్యలో వదిలిపెట్టకూడదు. ఓర్పు అనేది చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలం మాత్రం అత్యంత మధురమైనది. ఓర్పు, నేర్పు, సాహసం ఉన్నవారికే కార్యసిద్ధి నిశ్చయంగా వస్తుంది. కఠోర పరిశ్రమ ప్రతి ఒక్కరి విజయ రహస్యం. కత్తితోనూ, కలంతోనూ, వాదనతోనూ సాధించలేని దాన్ని మౌనంతో సాధించవచ్చు. కత్తిరించటం వల్ల పూల కుంచెలు మరింత శోభాయమానం అయినట్టుగా విమర్శల వల్ల మనం ప్రకాశం చెందుతాము. కనపడిన దేవుని ప్రార్థించే పెదవుల కంటే తోటివారికి సహాయం చేసే చేతులు మంచివి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు: ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యవల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్ర

0: స్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1,000 ఎకరాల్లో నియంత్రిత వాతావరణంలో టమాటా సాగుకు ఐటీసీ ముందుకు వచ్చిందని, ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రకృతి సేద్యానికి రైతులు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికి ఒక నమూనాగా అందజేద్దాం. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నా గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ జై హింద్.
0: రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగరం మధ్య పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి పయ్యావుల కేశవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: గురవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి

0: పరిశీలించి అవసరమైన సవరణలు అధికారులతో చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడ్ల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ వివిధ శాఖల అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మునికోడ్లి ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ది పనుల శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి స్వయం సమృద్ధి బస్ షెల్టర్ నమూనాను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ది, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పరిశీలించనున్నారని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రవాసాందులకు సూచించారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులను స్వాగతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే 4 రోజుల క్రితం ఒడిశా తీరంలో సాంకేతిక లోపంతో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మోటార్ చేపల బోట్లో ఉన్న 10 మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు సురక్షితంగా రక్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 65 కోట్లతో అమృత లోగటి డ్రైన్స్ ఏదైతే ఉండయో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎన్ టు ఎన్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మొన్నే యాక్చువల్ గా కమిషనర్ చెప్పా, రాబోయే 2 నెలల్లో పని పూర్తి చేయండి. 20 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. స్కూల్స్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు విఆర్ఐ స్కూల్ అయితే పూర్తయిపోయింది, డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి, ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన నిన్న స్పందిస్తూ, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలో ప్రజలకు భద్రతపై మరింత విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జులై 6 ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000 పైగా సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. తన గానంతో అలరించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22 తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బాలమురళీకృష్ణ గళాన్ని ఒకసారి విందాం.

0: వాతావరణం. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు

0: లేదుతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ దేశానికి అవసరమయ్యే నూతన తరం రైల్వే కోచ్ల తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో ముందుగా 7 గంటలకు లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 కాంతరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అనంతరం భద్రహరి సుభాషితాలు సామాజిక చిత్రణ, ఈ అంశం గురించి శ్రీమతి హెచ్ సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది 8:30. 8:35 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. చిత్రాంజలి 9:30. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 నుండి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 తలుపు తెరిచి చూడు నాటిక ప్రసారమవుతుంది, రచన శ్రీ కేబిఎస్ కుమార్. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక వింటారు. సాయంత్రం 6:00 ప్రసార వివరాలు. సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. 6:25 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. కుటుంబ సంక్షేమ గీతం 7:00 తెలుగులో జాతీయ వార్తలు వింటారు 7:05. ఇక 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి.

విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో నేటి ఆధునిక యుగంలో వ్యవసాయ వ్యాయామ విద్య గురించి, దాని ఆవశ్యకత గురించి శ్రీమతి ఎం రాజేశ్వరి గారి ప్రసంగం వింటారు. 8:15 చిత్రసీమ తెలుగు ఫిలిం గీతాలు. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 8:40 లలిత గీతం. ఇక రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, రాత్రి 9:15 స్పాట్ లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రాత్రి 10:00 ఏకచిత్ర గానంలో ఆకాశమంత చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. శ్రోతలంతవరకు నేటి ప్రసార వివరాలు విన్నారు కదా. ఇక ఇప్పుడు విందాం ఒక భావగీతం.

0: లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటిగా ఇండోనేషియా చేరుకుని జకర్తాలో ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2018 మేలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే చారిత్రక నగరమైన యోగ్యకర్తాలో ప్రంభనన్ ఆలయ సముదాయం సందర్శిస్తారు. భారత్కు రక్షణ పరంగా ఎంతో కీలక మలక్కా జలసంధి భద్రతపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 8న మోదీ మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య కీలక ఖనిజాలు, సైబర్ సెక్యూరిటీ, కొత్త సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. చివరిగా 10-11 తేదీల్లో మోదీ న్యూజిలాండ్లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయి వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షిస్తారు. ఈ 3 దేశాల్లోనూ మోదీ అక్కడ భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈప్యాక్స్గా మారనున్నాయి. BBSSL, ICAR మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమెన్ దేశాల పర్యటన

0: లో భాగంగా దోహా చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్దానీతో సమావేశమై ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, భద్రత వంటి ద్వైపాక్షిక సహకార అంశాలపై సమీక్ష జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఈ సమావేశం జరిగిందని సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి భారతదేశ అధికారిక ప్రచారం ప్రారంభించేందుకు జయశంకర్ ఈ నెల 13న అమెరికాలో న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్లో జరిగే 3వ ఇండియా యూయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరై ఈయూ బెల్జియం దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూర్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఓడల్లో ఎల్ఎంటీ యూరియాతో 8 ఓడలు, ఎల్ఎంటీ డీఏపీతో 4 ఓడలు, ఎల్ఎంటీ సల్ఫర్తో 3 ఓడలు భారత్కు వస్తున్నాయని, మరో 5 ఓడలు త్వరలో బయలుదేరతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాసి వివాదంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి రవాణా సమయం ఎక్కువైందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు. ఎరువుల కర్మాగారాలకు సహజ వ్యవ సరఫరా తిరిగి 100% పునరుద్ధరించడంతో పాటుగా దేశ వార్షిక అవసరమైన ఎల్ఎంటీల్లో 51% పైగా ఎరువుల నిల్వలు ప్రభుత్వం ఇప్పటికే సురక్షితం చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులు విడుదల చేసిన మంత్రి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 2,86,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యం వేగవంతం చేయనట్టుగా తెలిపారు. మొదటి వారంలో అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టుగా వెల్లడించారు.
1: మన్రేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహలే దిన్ హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ 100 దిన్ నహీ అబ్ 125 దిన్ రోజగార్ 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైక్లింగ్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడల వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈరోజు తన సభ్యుల సమావేశం ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికతో పాటు పలు ముఖ్యమైన పరిపాలన, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. ముందుగా ఈ సమావేశం మణిరామ్ తామ్లీలో జరగాల్సిండగా ఇప్పుడు వేదికను రామాలయ ప్రాంగణానికే మార్చారు. జనరల్ సెక్రటరీ చంపతిరాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామా లేఖల పరిశీలనతో సహా సిట్ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సభ్యులకు వివరించనున్నారు. అలాగే రామాలయ భవిష్యత్ నిర్వహణ ఏర్పాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. వినియోగ

0: దళ రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముంబైలో మన్కుర్ద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రాత్రి 3 అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో 6 మరణించగా 1 గాయపడ్డారు. శిథిరాల కింద మరొకరు చిక్కుకున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, లడఖ్, ఒడిశా, సౌరాష్ట్ర, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా లండన్లో లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యంతో బరిలిదిగిన ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో 3 కోల్పోయి 153 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వశాఖ 5 వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 వాడులు హర్ముజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టుగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఈనాటి కాంతరేగలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం భర్తృహరి సుభాషితాలు, సామాజిక చిత్రణ ఈ అంశం గురించి శ్రీమతి హెచ్ సీతామహాలక్ష్మి గారి ప్రసంగం, చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. ముందుగా ఈ ప్రకటనలు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
6: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: హలో,
9: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
8: మళ్ళీ
9: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
10: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
8: సార్, అంత డబ్బా?
10: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.

0: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
1: కట్ చేసావా?
0: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం.
1: మోసమా?
0: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బీఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

0: మనసంతా నువ్వే చిత్రం నుండి సంజీవిని ఉష ఆలపించిన గీతం విన్నారు. ఆర్పి పట్నాయక్ సంగీత నిర్వహణలో.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా బురద పుల్ల
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ప్రకటన విన్నారు, ఇప్పుడు వినండి. భర్తృహరి సుభాషితాలు సామాజిక చిత్రణ ఈ అంశం గురించి శ్రీమతి హెచ్ సీతామహాలక్ష్మి గారి ప్రసంగం.
3: భారతీయ సాహిత్యంలో శతక వాంగ్మయానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రాచీన కవులు ప్రౌఢరచనలు చేయడానికి ముందు భగవదనుగ్రహ ప్రాప్తి కొరకు, కవితాసృజన అభ్యాసం కొరకు శతకాలు వ్రాసేవారు. శతకము 100 పద్యాలతో కూడుకున్న గ్రంథం, కానీ అనేక శతకాల్లో సాధారణంగా 108 శ్లోకాల వరకు ఉంటాయి. ఎందుకంటే భగవన్నామ స్తోత్రాల్లో సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలు ఉండటం వలన శతకం కూడా 108 శతపద్యాలతో కూడి ఉంటుంది. 100 కన్నా తక్కువ సంఖ్యలో గల పద్యరచనలు కూడా ఉన్నాయి. వాటిలో పంచరత్నాలు, నవరత్నాలు, తారావళులు, అక్షరమాలలు ముఖ్యమైనవి. నవగ్రహాలు, 12 రాశులు, 27 నక్షత్రాలు ఈ సంఖ్యలతో గల సంబంధాన్ని బట్టి పద్యాలలో త్రిశతులు, పంచశతులు, సప్తశతులు, సహస్రములు మొదలగును ఉంటాయి. భగవంతుని స్తుతించే ఈ శతక గ్రంథాలు ఋగ్వేద కాలం నుండి అగుపిస్తాయి. ఋగ్వేదము ఇంద్ర, అగ్ని, రవి, వరుణ దేవతల స్తోత్రాలతో కూడుకున్న గ్రంథం. శతకాలు సాధారణంగా గ్రంథకర్త యొక్క మనోభావాలను ప్రకటిస్తాయి. కొన్ని శతకాల్లో కవులు తమ కాలం నాటి సాంఘిక, సామాజిక పరిస్థితులను వర్ణిస్తారు. మరికొన్ని శతకాల్లో నీతి, ధర్మ తత్వాలను ప్రవచిస్తారు. సామాజిక స్పృహ ఉన్న కవులు నిశితంగా సమాజాన్ని పరిశీలించి విశ్లేషించడం వలన గ్రహించిన విషయాలను సూటిగా పదునైన భాషలో సూక్తి వైచిత్రలో చెప్పటం శతక వాంగ్మయం యొక్క ముఖ్య లక్షణం. సమాజానికి అత్యంత ప్రయోజనాత్మకాలైన ఈ శతకాల ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక పరంగానూ, సాహిత్య పరంగానూ చాలా ఎక్కువగా ఉంది. సమాజంలో ఇప్పుడు విశృంఖల విహారం చేస్తున్న అవినీతి, స్వార్థపరత్వం, వ్యసనపరత్వం, సంకుచితత్వం మొదలైనవి నశించాలంటే ప్రజలకు వాటి పట్ల అవగాహన కల్పించడం చాలా అవసరం. అలా అవగాహన కలిగించి శతకాలు వ్రాసిన వారిలో అత్యంత ప్రాచీనులు భర్తృహరి మహాకవి. అపారమైన లోకజ్ఞత కలిగిన ఆ మహాకవి మనిషి జీవితానికి అత్యంత ఆవశ్యకమైన నీతి, శృంగార వైరాగ్యాలను గురించి అనేక శ్లోకాలు రాశారు. ఆయన చేసిన నీతిబోధ, శృంగారాన్ని గురించి ఆయన చేసిన వ్యాఖ్యానం, వైరాగ్య సాధనకు ఆయన సూచించిన మార్గాలు అసమానమైనవి. ఆయన వ్రాసిన గ్రంథం సుభాషిత త్రిశతిగా ప్రసిద్ధిగాంచింది. మనిషి సామాజిక ప్రాణి. సమాజంలో విభిన్న రకాల మనస్తత్వం కలవారుంటారు. అసూయపరులు, లోభగుణం కలవారు, మూర్ఖులు, ధీరులు, సజ్జనులు, పండితులు మొదలైనవారు. వారు ఎలాంటివారో, వారి పట్ల ఎలా ప్రవర్తించాలో చక్కటి ఉదాహరణలతో వివరించాడు మహాకవి భర్తృహరి. మంచి మాట చెప్పినా వినేవారు చాలా అరుదుగా ఉంటారు అంటూ మొట్టమొదట తాను వ్రాసిన నీతి శతకంలో మూర్ఖుల ప్రవర్తన ఎలా ఉంటుందో, వారి పట్ల ఎలా వ్యవహరించాలో చక్కటి ఉదాహరణలతో వివరించాడు కవి. ఆయన అంటాడు, లభేత సికతాసు తైలమపి యత్నత పీడయన్ పిబేత్.

లో చక్కటి ఉదాహరణలతో వివరించాడు మహాకవి భర్తృహరి. మంచి మాట చెప్పినా వినేవారు చాలా అరుదుగా ఉంటారు అంటూ మొట్టమొదట తాను వ్రాసిన నీతి శతకంలో మూర్ఖుల ప్రవర్తన ఎలా ఉంటుందో, వారి పట్ల ఎలా వ్యవహరించాలో చక్కటి ఉదాహరణలతో వివరించాడు కవి. ఆయనంటాడు, లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్థితః కదాచిదపి పర్యటన్ శశ విషానమాసాదయేన్నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తమారాధయేత్. దీనినే ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో ఇలా అనువదించారు. ఇది బహుళ జనాదరణ పొందిన పద్యము. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణతో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ప్రయత్నించి ఏ విధంగానైనా ఇసుక నుండి నూనెను తీయవచ్చు, ఎండమావుల్లో నీరును తాగవచ్చు, అడవులంతా గాలించి అసాధ్యమైన కుందేటి కొమ్మును కూడా సాధించవచ్చు. కానీ మూర్ఖుని చేరదీసి వారిని సంతోషపొట్టుట సాధ్యం కాని పని. ఆ విధంగా చేయడం ఎవరితరం కాదు. ఎందుకంటే మూర్ఖుడు తాను చెప్పిందే సరైందని వితండవాదం చేస్తాడు. అలాంటి వారిని సంతృప్తిపరచడం అసాధ్యమైన పని. మూర్ఖుడు ఎవరు చెప్పినా వినడు. తన ప్రవర్తన చేత అతడు పతనానికి గురవుతాడు. మూర్ఖుల మనస్తత్వాన్ని, వారి ప్రవర్తనను వివరిస్తూ కవి అంటారు, శివశ్చార్వం స్వర్గాత్ పశుపతి శిరస్థః క్షితిధరం మహీద్రాదుత్తుంగదవనీమవనేశ్చాపి జలధిం అథో గంగాశేయం పదముపగత స్తోతమధవ వివేకభ్రష్టానాం భవతి వినిపాతశతముఖం. స్వర్గం నుండి మహేశ్వరుని మస్తకం చేరుకున్న గంగ అక్కడ్నుండి హిమాలయం పర్వతం మీదకు, ఆపై భూమి మీదకు, దాని నుండి సముద్రంలోకి, సముద్రం నుండి భయంకరమైన సర్పాలుండే పాతాళ్లోకానికి చేరుకుంటుంది. అదేవిధంగా మూర్ఖుడు కూడా అనేక విధాల నష్టపోతూ, దిగజారుతూ పతనావస్థకు చేరుకుంటాడు. జాతి గర్వింపదగ్గన ఎందరో మహాపురుషులు, గొప్ప పండితులు, విద్వజ్జనులు సమాజంలో మనకు అగుపిస్తూ ఉంటారు. వారు అంత ఉన్నత స్థితికి చేరడానికి కారణం విద్య. విద్య మనిషికి గౌరవాన్నిస్తుంది, కీర్తి ప్రతిష్టలను పెంపొందిస్తుంది. విద్యయే మనిషికి గొప్ప సంపద. విద్య లేనివాడు వింత పశువు అన్న విషయం జగమెరిగిన సత్యం. విద్య యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ మహాకవి భర్తృహరి అంటారు, హర్తుర్యాతి న గోచరం కిమపిషం పుష్ణాతి యత్ సర్వదాప్యర్థిభ్యః ప్రతిపాద్యమాన మనిషం ప్రాప్నోతి వృద్ధిపరాం కల్పాంతేష్యపి న ప్రయాతి నిధనం విద్యాఖ్యామంతర్ధనం ఏషాం తాస్ప్రతిమానమజ్ఞతం రూపాః కస్తైస్సహ స్పర్ధతే. ఈ పద్యానికి ఏనుగు లక్ష్మణకవి యొక్క తెలుగు అనువాదం వినండి. హర్తకు కాదు గోచర మహర్నిషమున్ సుఖపుష్టి సేయు సత్కీర్తి ఘటించు విద్యయను దివ్యధనంబు అఖిలార్థకోటికిం పూర్తిగా ఇచ్చినం వెరుగు పోదు యుగాంతపు వేళనైనా భూభర్తలు తద్దినాదిగుల పట్టున గర్వం మానుటొప్పగున్. డబ్బు, ధనము, సంపద మొదలైన వాటిని దొంగలు చాలా సులభంగా దోచుకోగలుగుతారు. కానీ విద్య అనే సంపదను ఎవరూ దోచలేరు. అది ఎల్లవేళలా మనిషికి సుఖశాంతులను కలుగజేస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెంపొందిస్తుంది. ఎంత దానం చేసినా తరగని సంపద విద్యా సంపద. ప్రళయకాలంలో కూడా ఇది అమరత్వాన్ని కలిగి ఉంటుంది. క్షరము కానటువంటిది విద్య, శాశ్వతమైనది విద్య. అందుకే విద్యాధికుల పట్ల వినయవిధేతలు కలిగి ఉండాలి. గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు కూడా వారి ముందు తలవంచాల్సిందే, అంటే గర్వమణిగి ఉండాల్సిందే అంటాడు మహాకవి భర్తృహరి. సాధారణంగా మనిషి అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. రకరకాల ఆభూషణాలతో తన అందాన్ని ఇనుమడింప చేయాలనుకుంటాడు. కంఠాభరణాలు, హస్తకేయూరాలు, కర్ణకుండలాలు, చంద్రమాలలు మొదలగు ఆభూషణాలు ధరించినంత మాత్రాన అవి మనిషికి నిజమైన అందాన్ని చేకూర్చవు. మరి మనిషికి నిజమైన అందాన్ని చేకూర్చే ఆభూషణమేంటి? కవి అంటాడు, కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతమూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మనిషికి నిజమైన అందాన్ని చేకూర్చేది వాక్కు, అంటే మంచి మాట. మంచి మాట మనిషికి ఆభూషణం. మాట మనుషుల మధ్య అభిమానాలు, ఆప్యాయతలు, సత్సంబంధాలు చేకూరుస్తుంది. ముఖ్యంగా మనిషికి, పశువుకు మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుంది. ఎంతటి వారినైనా తన వైపు తిప్పుకునే శక్తి, మహత్తు మాటకుంటుంది. మాట వశీకరణ మంత్రం లాంటిది అని సంత్ తులసిదాస్ కూడా చెప్తారు. కాబట్టి మనిషికి వాక్కే నిజమైన ఆభరణం. ఈనాడు విస్తరించిన ఈ జనారణ్యంలో మనుష్యులు కనిపిస్తున్నారు, కానీ వారిలో మనుష్యత్వం అంటూ, మానవత్వం అంటూ కనిపించట్లేదు. ఎంత చదువుకున్నా స్వార్థ సంకుచిత భావాలకు లోనై అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. అలాంటి దుర్జనుల గురించి వివరిస్తూ మహాకవి అంటాడు,
దుష్టులకు

ఎప్పుడూ దూరంగా ఉండాలి, వారిని ధరికి రానియకూడదు. దయా కరుణ జాలి అనేది వారిలో ఇసుమంత కూడా ఉండదు. ఆ కారణంగా కయ్యాని కాల్దువ్వే రకం వీరిది. దుర్జన పరిహర్తవ్యో విద్యాయాలంకృతోపి సన్ మణినా భూషిత సర్ప కిమసౌన భయంకర. పాముకు పడగయందు రత్నమున్నను అది క్రూరమైంది, విషయుక్తమైంది, కాబట్టి దాన్ని దూరంగా ఉంచుతాం. అలాగే దుష్టుడు ఎంత చదువుకున్నవాడైనా అతడి దుష్టత్వాన్ని చూచి దూరంగానే ఉంచాలి, ధరికి రానివ్వకూడదు. ఇక సజ్జనుల విషయానికొస్తే సజ్జనులు సదా స్నేహపూరితంగా ఉంటారు. కష్టకాలమందు మనోధైర్యము, సంపద కలిగి ఉన్నప్పుడు ఓర్పు, పండిత సభలందు వాక్చాతుర్యం, యుద్ధక్షేత్రమందు భుజబలం, కీర్తి ప్రతిష్టలు పెంపొందే కార్యాలు చేయడంలో ఆసక్తి మొదలైన గుణాలు సజ్జనుల్లో స్వతసిద్ధంగా ఉంటాయి. వారు సదా సత్యమే పలుకుతారు, దానగుణం కలిగి ఉంటారు, గురువులను పెద్దలను గౌరవిస్తారు, శాస్త్రశ్రవణం చేస్తారు, నిర్మలమైన మనస్సును కలిగి ఉంటారు. వారి దగ్గర సంపద లేకపోయినా సద్గుణాలే వారికి గొప్ప సంపద. నిస్వార్థ భావంతో పరోపకారం చేయడం వారికి సహజసిద్ధ గుణం. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు, ఇతరులకు ఉపకారం చేయడమే తమ కర్తవ్యంగా భావిస్తారు. భవంతి నమ్రాస్తరవ ఫలోద్గమైర్నవాంబు భూరి విలంబినో ఘనాః అనుద్ధతా సత్పురుషాః సంవృద్ధిభిః స్వభావ ఏవైష పరోపకారిణాం. చెట్లు రసభరిత ఫలయుక్తమై వంగి ఉంటాయి, మేఘాలు నీటితో నిండి జలభారముచే వంగి ఉంటాయి, అయినా ఎంతో వినయంగా ఒదిగి ఉండి పరులకు సహాయం చేయడానికి సన్నద్ధమై ఉంటాయి. అలాగే సజ్జనులు కూడా సర్వసంపదలు కలిగి ఉన్నా గర్వమనేది లేకుండా దానధర్మాలు చేయడానికి సన్నద్ధులై ఉంటారు. పరోపకారం సజ్జనులకు సహజ గుణం. అందుకే ఎల్లప్పుడూ సజ్జన సాంగత్యం కలిగి ఉండాలి. సజ్జన సాంగత్యం జీవితం తరించడానికి సోపానం. జగద్గురు ఆదిశంకరులు అంటారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సాంగత్యం జీవన్ముక్తికి సోపానం. సమాజంలో ముఖ్యంగా మూడు రకాల మనుషులు అగుపిస్తారు. వారు ఉత్తములు, మధ్యములు, అధములు. వారు ఎలా ఉంటారో, వారి మనస్తత్వం ఎలాంటిదో వర్ణిస్తూ మహాకవి అంటారు, ప్రారభ్యతే నఖలు విఘ్నభయేన నీచైహి ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యాహ విఘ్నైర్ముహురపి ప్రతిహస్యామానాహ ప్రారబ్ధముత్తమ గుణాన పరిత్యజంతి. ఏనుగు లక్ష్మణ కవి దీన్ని తెలుగులో అనువదిస్తూ ఇలా అంటారు, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజుంతురట విఘ్నాయుత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యోన్నతత్సాహలై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులు గావునన్. ఆటంకాలు కలుగుతాయనే భయంతో అధములు ఏ పన్నీ ఆరంభింపరు. పని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఏదైనా ఆటంకం కలిగితే మానేస్తారు మధ్యములు. ఉత్తములు ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతారు. ప్రారంభించిన కార్యాన్ని పూర్తి అయ్యేంత వరకు పరిశ్రమిస్తూనే ఉంటారు ఉత్తములు. ఇలాంటి వారే కార్యసాధకులు. వారు సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తారు. కటిక నేలనైనా మెత్తటి పరుపైనా ఒకేలా భావిస్తారు. చిరిగిన బొంతైనా పట్టు పీతాంబరాలైనా వారికి తేడా ఉండదు. కవి అంటారు, క్వచిత్ పృథ్వీ శయ క్వచిదపి పర్యంక శయనాహ క్వచిత్ శాఖాహారహ క్వచిదపిచి శాల్యోదన రుచి క్వచిత్ కంధాధారి క్వచిదపి చ దివ్యాంబరధరో మనస్వీ కార్యార్థి న గణేతి దుఃఖం నచ సుఖం. కార్యసాధకులు సుఖదుఖాలను సమంగా స్వీకరించి సమస్థితిని కలిగి ఉంటారు. ఈ స్థితినే స్థితప్రజ్ఞత అన్నారు గీతాకారుడు. మనిషి స్థితప్రజ్ఞతను కలవర్చుకుంటే జీవితం సుగమమవుతుంది. నేడు సమాజంలో నీతి కొరవడుతుంది, నైతిక విలువలు దిగజారిపోతున్నాయి, మానవతా విలువలు మంటకలుస్తున్నాయి. మనిషి మనిషిగా బతకాలి, నీతిమంతుడుగా మెలగాలి. నీతి ధర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీతి తప్పకూడదు. నిందంతు నీతి నిపుణా యది వాస్తవంతు లక్ష్మీ సమావిశతు గచ్చతు వా యథష్టం అద్యైవ వా మరణమస్తు యుగాంతరేవా న్యాయాత్ పదాతః ప్రవిచలంతి పదః న ధీరాః. దీన్ని తెనిగిస్తూ ఏనుగు లక్ష్మణ కవి అంటారు, నీతి ప్రౌఢ విహారులైన నిపుణులు నిందింపనీ మెచ్చని ఖ్యాతిం చెందిన సంపదలు నిలువని గాఢంబుగా సాగని ఘాతం వప్పుడు పొందని నియతిమై గాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు తప్పరు గదా నిత్యంబు ధీర. నీతిపరులు, బుద్ధిమంతులు ఇతరులు తమను దూషించినా ప్రశంసించినా తమ సర్వసంపదలు నశించినా తుది వరకు నీతిని తప్పరు. ఎందుకంటే నీతిపరులకు నీతియే రక్షిస్తుంది. నేటి కాలంలో కొద్దిపాటి పరిచయంతోనే మిత్రులు స్నేహితులు అంటూ అనేకులు తమ వారిని పరివారాన్ని పక్కకు నెట్టేసి ఫ్రెండ్స్ అంటూ చెట్టా పట్టాల్సి తిరుగుతూ ఉంటారు.
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అంటూ ఫ్రెండ్షిప్ డేలు అంటూ ఘనంగా జరుపుకుంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సుమా, పరిచయం ఉన్నంత మాత్రాన అందరూ స్నేహితులు కారు.

0: ఆలేరు. మిత్రులనబడు వారికి కొన్ని లక్షణాలుంటాయని వాటిని గురించి తెలుపుతూ మహాకవి భర్తృహరి అంటారు, పాపాన్ నివారయతి యోజయతే హితాయ, గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి, ఆపద్గతంచన జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. దీనికి ఇనుగు లక్ష్మణకి తెనుగిస్తూ, అఘము వలన మరల్చు హితార్థ కలితుంచేయు, గోప్యంబు దాచు పోషించు గుణము, విడవడా పన్ను లేవడి వేళనిచ్చు, మిత్రుడు ఈ లక్షణంబులు మెలుగుచుండు. నిజమైన మిత్రుడు పాపకృత్యాల నుండి మరల్చి నిన్ను సన్మార్గంలోకి తీసుకెళ్తాడు, మంచి హితం బోధిస్తాడు, నీ రహస్యాలను దాచి నీలో మంచిని పెంచుతాడు, కష్టసుఖాల్లో నీకు చేదోడువాదోడుగా ఉంటాడు. సంతోష సమయంలో కాకుండా కష్ట సమయంలో నీకు ఎవరైతే తోడుగా ఉంటారో వారే నిజమైన మిత్రులు. నేటి సమాజంలో మనిషి తాను బ్రతకటానికి డబ్బే ప్రధానమనుకుంటాడు, ధన సంపాదనే లక్ష్యమనుకుంటాడు, దీనికోసం రకరకాల మార్గాలు ఆలోచిస్తాడు, రకరకాల మార్గాలు అన్వేషిస్తాడు. నిజమే, ధన సంపాదన తప్పని ఎవరూ అనరు. ఈ జగమంతా ధనం మీదే ఆధారపడి ఉంది. అందుకే ధనమూలమిదం జగత్ అన్నారు పెద్దలు. చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాల్లో కూడా ధనానికి ప్రాధాన్యతనిచ్చారు. ఈనాటి అవసరాలకు ధనమే ప్రధానమని, ధనమే ముఖ్యమని మనిషి భావిస్తున్నాడు. కానీ జీవన లక్ష్యాన్ని సాధించాలంటే, సక్రమమైన రీతిలో పురోగమించాలంటే విలువలు అవసరం. నిజాయితీగా ధర్మబద్ధంగా ధనాన్ని గడించాలి. అందుకే పురుషార్థాల్లో ధర్మాన్ని ముందు పెట్టారు. ధర్మబద్ధంగా అర్జించిన ధనాన్ని సద్వినియోగం చేయాలి. మనిషికి ఎంత అవసరమో అంతే పరిగ్రహించాలి. అత్యధికంగా దురాశాపూరితంగా కావాలంటే అది ఇతరుల సొత్తును దోచినట్లే అవుతుంది. అందుకే సంత్ కబీర్ అంటారు, సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్, మైభీ భూఖానరహు సాధున భూకా జాయ్. స్వామి, నాకెంత అవసరమో, నా కుటుంబానికి ఎంత అవసరమో అంతమేరకే ప్రసాదించు, నేను ఆకలితో ఉండకూడదు, నా ఇంటికి వచ్చిన అతిథి ఆకలితో పోకూడదు అంటాడు. కానీ ఈ స్వార్థపూరితమైన సమాజంలో మనిషి విలాసవంతంగా డాంబికంగా జీవించడానికి అలవాటు పడ్డాడు. ఆ విధంగా కాకుండా ఆర్జించిన ధనాన్ని మంచి కోసం వినియోగించాలి. ఈ లోకంలో ధనం మూడు రకాలుగా ఖర్చు చేయబడుతుంది అని మహాకవి భర్తృహరి అంటారు. దానం భోగో నశస్తి ప్రోగతయో భవంతి విత్తస్య, యో న దదాతి న భుంకే తస్య తృతీయాగతిర్భవతి. మనిషి తాను ఆర్జించిన ధనాన్ని సత్కార్యాలకై వినియోగించాలి, తనకు అవసరమైనంత ఉపయోగించాలి. తాను అనుభవించక, ఒకరికి దానం చేయక, లోభంతో కూడబెట్టిన ధనం నాశనమవుతుంది అంటారు మహాకవి. అందుకే ధనవంతుడైన వాడు దానగుణాన్ని అలవర్చుకోవాలి, దానం చేయాలి. దానం చేసేవాడి ధనం సంరక్షింపబడుతుంది, సత్కార్యాలకు వినియోగించబడుతుంది. పిస్నార్ల ధనం మోసపూరితమైన ధనం హరించుకుపోతుంది. దాన ధర్మాలు చేసేవాడు ఎంతో ఫలాన్ని పొందుతాడు, చతుర్విధ పురుషార్థాలను సాధిస్తాడు. కాబట్టి ధనార్జనే లక్ష్యంగా కాక చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలను సాధించి మంచి మనిషిగా మనుగడ సాగించాలి. అప్పుడే మనిషి జీవితం సార్థకమవుతుంది, చరితార్థమవుతుంది. రాచరికపు సుఖ సౌఖ్యాలను భోగ భాగ్యాలను త్యజించి వైరాగ్యాన్ని పొంది తన సుభాషితాల ద్వారా జాతికి దిశానిర్దేశనం చేసిన మహాకవి భర్తృహరి ప్రాతస్మరణీయుడు.
1: మీరింతవరకు భర్తృహరి సుభాషితాలు సామాజిక చిత్రణ ఈ అంశం గురించి శ్రీమతి హెచ్ సీతామహాలక్ష్మి గారి ప్రసంగం విన్నారు.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ఏ సిరి తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100.

నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. అర్జీదారులు మీకోసం .ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. సర్ ప్రక్రియను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఏసిరి ఈఆర్ఓ ఏఈఆర్ఓలను ఆదేశించారు. సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ అంశంపై కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఈఆర్ఓ ఏఈఆర్ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ డిజిటలైజేషన్ ప్రక్రియలో కర్నూలు 38.90% ఉందన్నారు. ఆదోనిల 39, పాణ్యం 42, మంత్రాలయం 47, ఎమిగనూరు 50, కోడుమూరు 53, ఆలూరు 55, పత్తికొండ 51% పూర్తి చేయానన్నారు. చివరి 3 స్థానాల్లో ఉన్న ఆదోని, పాణ్యం, కర్నూలు ఈఆర్ఓలు మరింత పురోగతి సాధించారని సూచించారు. 30% కంటే తక్కువ డిజిటలైజేషన్ ఉన్న పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్రియను వేగవంతం చేయాలని ఈఆర్ఓలను ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానంది భక్తజన సంద్రమైంది. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు శనివారం రాత్రే వివిధ రాష్ట్రాల నుంచి మహానందికి చేరుకున్నారు. తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలోని కోనేర్లలో భక్తులు పుణ్యస్నానాలు చేసి ప్రధాన ఆలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కాయకర్పూరాలు సమర్పించుకున్నారు. పరిసరాల్లో నవనంది క్షేత్రాలైన వినాయక నంది, గరుడ నందీశ్వరుని ఆలయాలతో పాటు భారీ నంది విగ్రహాలను దర్శించుకుని ఫోటోలు దిగారు. పత్తికుండ మండలం పెద్దహుల్తి గ్రామంలో ఆదివారం జరిగిన హుల్తి లింగేశ్వర స్వామి దేవర వైభవంగా కొనసాగింది. 9 నుండి 11 ఏళ్లకు ఒకసారి జరిగే హుల్తి లింగేశ్వర దేవరకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శనివారం రాత్రి ఘోషవాలం, పెద్ద హరిహరణం, నానాపురం, మద్దికెర, రాతనతో పాటు ఇతర గ్రామాలకు చెందిన బీరప్ప స్వాములు సుమారు 30 మంది దాకా చేరుకున్నారు. వారికి గ్రామదేవతలు హుల్తెప్ప, కారు మంచప్ప స్వాములు ఎదురు వచ్చి ఆహ్వానం పలికారు. అనంతరం గ్రామ నడిబొడ్డున స్వాములు కలయికతో అర్ధరాత్రి 3 గంటల వరకు గ్రామంలో బీరప్ప డోల వాయిద్యాల నడుమ స్వామివార్ల నృత్యాలతో ఊరేగింపు కొనసాగింది. ఉదయం గ్రామ చివరన ఉన్న హంద్రీ నది ఒడ్డున బీరప్ప స్వాములకు గంగపూజ నిర్వహించారు. వేలాది మంది భక్తజనం మధ్య స్వామివార్లను ఊరేగించారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నన్నూరు గ్రామ సమీపంలో ఉన్న రాగమైరిలో ఈరోజు విద్యుత్తుకు అంతరాయం ఉంటుందని ఓర్వకల్ విద్యుత్ అధికారి సునీల్ బాబు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ లైన్ పనులు జరుగుతూ ఉండటంతో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు ఉండదని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందిన ఉద్యోగి నాగన్న దంపతులను సన్మానించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏఐటి యూసీ పారిశుద్ధ్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాతబస్తీలోని గుమ్మజ్ వద్ద షాదీఖానా మండపంలో నాగన్న దంపతులకు శాలువ కప్పి సత్కరించారు. కోశాధికారి దేవ సహాయం పాల్గొన్నారు. కళారత్న పురస్కార గ్రహీత కె చంద్రశేఖర్ కల్కుర, ప్రభావతి దంపతులను ఘనంగా సన్మానించారు. ఓల్డ్ సిటీలోని ది కర్నూల్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో డీఎస్పీ మహబూబాషా, తెలుగు భాషా వికాస ఉద్యమం కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ, పుల్లయ్య రాజశేఖర్, విజయకుమార్ రెడ్డి, గోవిందరెడ్డి, హనుమంతరాయ చౌదరి, యలమర్తి రమణయ్య తదితరులు కల్కుర దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు సేవ చేసే వ్యక్తిగా కొనియాడబడ్డారు. అలాగే నరసం అధ్యక్షులు సుబ్బలక్ష్మమ్మ, సమన్వయకర్త డాక్టర్ దండబోయిన పార్వతీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్ ప్రక్రియను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ సిరి ఆదేశించారు. సర్ డిజిటలైజేషన్ ప్రక్రియపై
టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

0: ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ క్యాంపెయిన్లో భాగంగా డిజిటలైజేషన్లో 9% పురోగతి సాధించేలా చూడాలని ఆదేశించారు. శ్రోతలు ఇంతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం విన్నారు.
1: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఇక చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యతను ఒకసారి గమనిద్దాం. ఈరోజు జూలై 6వ తేదీ వరల్డ్ జూనోసిస్ డే, అలాగే యాంటీ ర్యాబిస్ డే. ఈరోజు జూలై 6వ తేదీన యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కనుగొనబడింది. అందువల్ల ఈ తేదీన వరల్డ్ జూనోసిస్ డేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పశువుల నుండి మనుషులకు, మనుషుల నుండి పశువులకు వ్యాపించే వ్యాధులను జూనోసిస్ వ్యాధులంటారు. ర్యాబిస్, బుసెలాసిస్, లెప్టా, స్పిరిటిస్ మొదలైన వ్యాధులు ఇలాంటివి. లూయీ పాశ్చర్ 1885 జూలై 6న యాంటీ ర్యాబిస్ ను మొదటిసారిగా ఉపయోగించాడు. సర్ థామస్ మన్రో వర్ధంతి ఈరోజు. 1780లో సైనికుడిగా భారత్లో అడుగుపెట్టిన మన్రో మైసూర్, మహారాష్ట యుద్దాల్లో పాల్గొన్నారు. దత్తమండలానికి చాలా కాలం ప్రధాన కలెక్టర్గా పనిచేశారు. ప్రజలను పీడిస్తున్న పాలకెండ్రను అదుపు చేశారు. భూసారాన్ని బట్టి శిస్తు వసూలు చేసే పద్దతి ప్రవేశపెట్టారు. 1807లో పదవీ విరమణ చేసి స్వదేశానికి తిరిగి వెళ్లిన మన్రో న్యాయ విధానంలో సంస్కరణలను ప్రవేశపెట్టారు. రాయలసీమలోని అనేక దేవాలయాలకు దైనందిన పూజలకు, ఉత్సవాలకు మాన్యాలు ఏర్పాటు చేశారు. నాగరికత దిగుమతి చేసుకునే సరుకు అయితే భారతదేశం నుండే దానిని దిగుమతి చేసుకోవాలి అన్నారు. ఆంధ్ర ప్రజలకు ఎన్నో సేవలు చేసిన మన్రో కలరా సోకి పత్తికొండలో 1827 జూలై 6న స్వర్గస్థులయ్యారు. ఇక దలైలామా జన్మదినం ఈరోజు. వీరు 1935 జూలై 7న జన్మించారు. టిబెట్ దేశీయుల 14వ మత గురువు వీరు. వీరి అసలు పేరు టెన్జిన్ గ్యాస్టో. టిబెట్ చైనా దురాక్రమణకు గురైన తరువాత 1959లో వీరు శరణార్థిగా భారతదేశానికి వచ్చారు. తమ శిష్యులతో సహా హిమాచల్ ప్రదేశ్లోని ధరంశాలలో నివసించారు. 1984లో వీరికి నోబెల్ బహుమతి బహుకరింపబడింది. ఫ్రీడమ్ ఇన్ ఎగ్జైల్ పేరుతో వీరు ఆత్మకథ రాశారు. ఇంకా ఈరోజు డాక్టర్ మంగళంపల్లి బాలలీకృష్ణ జయంతి. 1930 జూలై 7న తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని శంకరగుప్తం అనే గ్రామంలో వీరు జన్మించారు. తల్లిదండ్రులు సూర్యకాంతమ్మ, పట్టాభిరామయ్య. తల్లిదండ్రుల వద్దనే సంగీత విద్యాభ్యాసం ఆరంభించారు. వీరి ప్రధాన గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు. 1942 జనవరి 5న తిరువయ్యూరులో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా సంగీత కచేరీ నిర్వహించి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొంది బాలమేధావిగా పేరుగాంచారు. హైదరాబాద్, విజయవాడ, మద్రాస్ రేడియో కేంద్రాల్లో సంగీత విద్వాంసునిగా పనిచేశారు. విజయవాడ సంగీత కళాశాల ప్రిన్సిపల్గా కూడా వీరు సేవలందించారు. సినీ నటునిగా, నేపథ్య గాయకునిగా, సంగీత దర్శకునిగా కూడా తమ ప్రజ్ఞను ప్రదర్శించారు డాక్టర్ మంగళంపల్లి బాలలీకృష్ణ. మనోరమ, రోహిణి, మహతి, వల్లభి మొదలైన ఎన్నో రాగాలను వీరు సృష్టించారు. ఎన్నో క్రతువులను రచించిన వాగ్గేయకారులు కూడా. వయోలిన్, కంజీరా, మృదంగ వాద్యాల్లో కూడా వీరు ప్రవీణులు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, సంగీత కళానిధి, గాన సుధాకర లాంటి ఎన్నో బిరుదులను అందుకున్నారు. దేశ విదేశాల్లో నేటిదాకా సుమారు 18,000 కచేరీలు నిర్వహించారు. కొంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన సంగీత విద్వాంసునిగా బాధ్యతలు నిర్వహించారు. 2003 సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమింపబడ్డారు. అఖండ సంగీత పాండిత్యంతో పాటు గాత్రంలోని లాలిత్యం, ఆర్ద్రత

మృదుత్వం వీరికి మరింత కీర్తిని కలిగించాయని అంటారు. ఇంకా ఈరోజు ప్రాముఖ్యత గల అంశం, తొలి గుండె బైపాస్ సర్జరీ జరిగిన రోజు. దేశ వైద్య చరిత్రలో ఒక ప్రత్యేకత జులై 6 తేదీకి ఉంది. డాక్టర్ కెఎం చెరియన్ దేశంలోని హృద్రోగ వైద్య నిపుణుల్లో ప్రముఖులు. వీరు 1975 జులై 6న దేశంలోనే మొదటి గుండె బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఫ్రాంటియర్ లైఫ్ లైన్, డాక్టర్ కెఎం చెరియన్ హార్ట్ ఫౌండేషన్ అనే వైద్య సంస్థల ద్వారా చెరియన్ చెన్నై నుండి హృద్రోగ వైద్య సేవలు అందించారు. ఇవండి నేటి చరిత్రలో ప్రాముఖ్యత గల అంశాలు. అలాగే ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి, వీరి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆత్మవిశ్వాసంతో భారత రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న జన్మించారు. దళిత కుటుంబంలో జన్మించి ఆనాటి సమాజపు అవమానాలను చూశారు. గాంధీజీ పిలుపుకు స్పందించి 1930లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. 1935లో 27 ఏళ్ల వయసులోనే బీహార్ శాసనమండలి సభ్యులయ్యారు. అక్కడి నుండి వారు వెనక్కి తిరిగి చూడలేదు. 1946లో నెహ్రూ తాత్కాలిక మంత్రివర్గంలో చేరి అతి పిన్న వయస్కుడైన మంత్రిగా పేరు పొందారు. కేంద్ర రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ, కార్మిక శాఖ, రవాణా, తంతి తపాలా, రైల్వే శాఖ మంత్రిగా సేవ చేసి దేశాభివృద్ధికి పాటుపట్టారు. 1977-79 మధ్యకాలంలో మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో భారత ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన వీరు 1968 జులై 6 తేదీన స్వర్గస్థులయ్యారు. ఇదండి బాబు జగ్జీవన్ రామ్ గురించి. ఇవండి చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత గల అంశాలు. ఇప్పుడొక పాట విందాం.

0: గుప్పెడి మనసు చిత్రం నుండి డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ ఆలపించిన గీతం విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నంబరా సార, రాసుకో సార్. 1 8 6 7 4 20. ఉండప్పా, వదిలేసు.
1: 50 లక్షల
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్? ఉండపా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఈరన్న, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
2: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులో ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
3: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
2: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
0: ప్రకటనలు విన్నారు. ఇంతటితో ఈనాటి కాంతిరేకలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8 గంటలకు కావస్తుంది. మరుగు దక్షిణాల్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి తెలియవింటారు. జిల్లా సమాచార లేఖ 8:30 విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచిలో మళ్ళీ కలుద్దాం.

0: from 9:30 p.m. onwards. Alternatively, you can also send your queries via WhatsApp to the number 9289094044 or post your questions on X with the hashtag AskAIR. And now for a look at today's newspapers, it's over to Neena Arakal.
1: Thank you, Anuja. All the dailies have covered Prime Minister Narendra Modi's tribute to Dr. Shyama Prasad Mukherjee on his 125th birth anniversary. Quoting the Prime Minister, the Tribune, under the headline, "Mukherjee, a lamp that still burns bright," says, "The one ideal that defined Shyama Prasad Mukherjee's public life above all else was the indivisibility of India. The pioneer, citing the PM's article, writes, Dr. Shyama Mukherjee stands out for his humanitarian efforts, especially during the famine-struck Bengal in 1943, and how he stood firm during the upheaval of partition to ensure that West Bengal remained an integral part of India." A top front-page headline in the Indian Express states, "Armed forces seek larger retention of Agniveers after end of four-year tenure with Navy, likely to seek 75% retention, Army and AIAF up to 50%. The Hindu reports government issues notice to Meta on child sexual abuse ads. Hindustan Times writes about the International Cricket Council meet discussing proposals for a structural overhauling of the sport, including shortening ODIs, introducing continental championships, a World Cup championship for T20s, and a fixed window for formats. The Times of India mentions about a survey report which says childcare housework keeps 69% urban women out of labour force in India. And finally, the Pioneer mentions the passing away of the legendary Pandavani exponent Tijan Bhai, whose commanding voice became the global face of Chhattisgarh's folk tradition, under the headline, "A voice that brought beam alive falls silent. Her legend lives forever." And with that, it's back to you, Anuja.
0: Thank you, Neena. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to embark on a six-day visit to Indonesia, Australia and New Zealand beginning today. India to chair UNCTAD's ninth session of Intergovernmental Group of Experts on Consumer Protection in Geneva. India to host two-day BRICS Women Working Group meeting at Kochi in Kerala beginning today. Sri Ram Janmabhoomi Teerth Kshetra Trust convenes meeting of its members in Ayodhya this afternoon. Nation pays homage to Dr. Shyama Prasad Mukherjee on his birth anniversary today. Prime Minister describes him as a timeless example of courage, nationalism and selfless service. And Neymar Jr. announces retirement from international football after five-time world champion Brazil suffers stunning 2-1 defeat against Norway in FIFA World Cup. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పివివి వరప్రసాద్.
3: జిల్లా వాసులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన ఊరు మాటామంతి కార్యక్రమం, హ్యాచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయస్వామి పర్యటన, పల్స్ పోలియో యోగా దినోత్సవం, ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పర్యటన, పల్స్ పోలియో యోగా దినోత్సవం, ఇలా పలు విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. యువత బాధ్యతగా ఉంటేనే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల నిర్వహణను అమలు చేస్తుందని తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటామంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. కాకినాడ పట్టణంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇబ్బంది పెడుతున్న ఆకతాయిలపై ఫిర్యాదు. కాకినాడ సర్వజన ఆసుపత్రి బస్ షెల్టర్ వద్ద ఆక్రమణలపై, కళాశాలలో గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలపై కాకినాడ నగరంలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల ఇబ్బందులను ఎం హరీష్ బాబు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జోన్లతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు కేవలం రూపాయిన్నరకే రాయితీ విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకు 1,180 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించామని రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. కాకినాడలోని SRMT ఫంక్షన్ హాల్లో జూన్ 29వ తేదీ సోమవారం

ఆల్ ఇండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ హ్యాచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఆక్వారంగ వికాసం లక్ష్యంగా ప్రచురించిన హ్యాచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న ఆక్వారంగ ప్రోత్సాహకానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2014లో ఆక్వా రైతులకు 2 రూపాయలకే విద్యుత్ అందించే కార్యక్రమాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించిందని తెలియజేశారు. రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జూన్ 24 బుధవారం పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామాన్ని సందర్శించారు. సుమారు 3 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్, బీటీ, సిసి రోడ్లను మంత్రి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో 304 లక్షల అంచనా వ్యయంతో అచ్చంపేట వద్ద నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ది పనులను వేగవంతం చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి రీనీట్ పరీక్ష జూన్ 21 ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన జాతీయ స్థాయి నీట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా స్థాయి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్ క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియం, జేఎన్టీయు కాకినాడ ఇండోర్ స్టేడియంలలో నిర్వహించిన ఈ సామూహిక యోగా కార్యక్రమాలలో సుమారు 1,780 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో గత 2 ఏళ్లుగా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు జిల్లాను అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం పేరిట జిల్లా స్థాయి వేడుకలను గురువారం సాయంత్రం స్థానిక సూర్యకళా మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ప్రసంగిస్తూ 2 ఏళ్ల రాష్ట ప్రభుత్వ సుపరిపాలనలో జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ఈ విధంగా వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జూన్ 28 ఆదివారం జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. కాకినాడ రామారావుపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, రాష్ట పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇలా మరిన్ని విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో ముందుగా నర్తనశాల చిత్రం కోసం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం చేసిన పాట విందాం. సంగీత నిర్వహణ సుశర్ల దక్షిణమూర్తి. వినిపించమంటున్నారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ. అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి. మీ అందరి కోసం ఈ పాట.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.

0: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: తర్వాత కరీంనగర్ జిల్లా అమరగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శేఖర్, పెరుక కొమరయ్య, లక్ష్మయ్య, గంగాధర శ్రీనివాస్, కార్తీక్, కర్నూలు బీకెంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, అశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, దివ్య, రవిచంద్ర, మద్దయ్య, సాలమ్మ, అలాగే పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి లక్ష్మయ్య, బాలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెనలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చైతన్ సింహ, విక్రమ్ సింహ, వీరందరి కోరికపై శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందంతో కలిసి ఆలపించిన గీతం సంగీతం ఎస్ఏ రాజ్కుమార్

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: తర్వాత గోవుల గోపన్న చిత్రం కోసం కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఘంటసాల ఆలపించిన గీతం వినిపించమంటూ ఉత్తరాలు పంపారు కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయ్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, ఉమామహేశ్వరి, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, బాలాజీ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్. అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్, బాబు, అకేలా, భన్నపురం, దశరత్, వనజ, బాలనరసింహ, మొహమ్మద్ సనతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్. మరి వీరందరి కోసం ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత పెళ్లి చిత్రం కోసం మను చిత్ర బృందంతో కలిసి ఆలపించిన గీతమేనండి ఎస్ఏ రాజ్కుమార్ సంగీత సారథ్యంలో వినిపించమంటున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారుపల్లి శ్రీశాంక్, జాగ అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, భార్గవి, బండి కిషోర్, హరిప్రియ, వేదశ్రీ, జాగ ప్రమోద్, విజయరాణి, జోగ నర్సయ్య, లక్ష్మి, సురేష్, జందం ధనుంజయ్, భాగ్య. మీ అందరి కోసం ఈ పాట.

0: ஜோக்கான மொட்டிமலா
1: சை பால்
0: கஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ ஓபிலாஷி சை பால்
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత అడవి రాముడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం, సాహిత్యం వేటూరి, సంగీతం కేవి మహాదేవన్. వినిపించమంటున్నారు వనపర్తి జిల్లా వీపనగండ మండలం కలవరాల గ్రామం నుండి చంచల విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, సిరిచందన, దయాకర్ రెడ్డి, అయ్యన్నగౌడ్, దుర్గయ్యగౌడ్, వెంకటరాజు, అఖిల్, గఫార్, నయీం, సర్దార్, చక్రపాల్ రెడ్డి, సూరిబాబు, అమృతవర్షిణి, మద్దయ్య, వెంకటయ్య, యాదగిరి, శివయ్య, అక్షిత, అంకిత, అమల, శ్రీహరిచారి, ప్రమీళ, వెంకటేశ్వరాచారి, జయప్రకాష్, జయంతి, బాబు, రేణుక, చిన్న, శ్రీనివాసులు, సుధాకర్. అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయిప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, అలాగే నంద్యాల జిల్లా పాణ్యమండలం కందికాయపల్లి గ్రామం నుండి ఆర్ తిమ్మన్నాయుడు, వెంకటసుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వీరందరి కోసం హలో బ్రదర్ చిత్రం కోసం రాసుకోటి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

తర్వాత బొమ్మరిల్లు చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత నిర్వహణలో ఆలపించిన గీతం వినిపించమంటున్నారు. రంగారెడ్డి జిల్లా వంపుగడ గ్రామం నుండి గంప వేరయ్య, వాసంతి, మణిదీప్, గ్రీష్మశ్రీ, వెంకటమ్మ, బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిర్ మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, లక్కిబాబు, రేఖ, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసీ, శ్యామ్, వెంకటేష్, బాబు, అకేలా, బన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత జీవన రాగం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం వినిపించమంటున్నారు. వల్లూరు గ్రామం ఇటికేల మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుండి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేకవర్ధన్, మారుతమ్మ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మా.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: తర్వాత ఆరాధన చిత్రం కోసం మొహమ్మద్ రఫీ, ఎస్ జానకి ఆలపించిన శ్రీ గీతం వినండి. సంగీతం సమకూర్చిన వారు ఎస్ హనుమంతరావు. వినిపించమంటున్నారు రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కానుకల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, ప్రవీణ్, నవీన్, రాహుల్, సందీప్, ప్రదీప్, డేవిడ్, వెంకటరాముడు, కీర్తన, సరోజమ్మ, లక్కీ, విక్కీ, దేవరాజు, మహిమ, కళ్యాణి, చిన్నారి, ఎస్తేరి, చంద్రకళ, మేరమ్మ, ఆనందమ్మ, నాగమ్మ. మీ అందరి కోసం ఈ పాట.

శ్రోతలు, ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:25 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిత్రాంజలి. ఇవాళ్టి కార్యక్రమంలో జూనోసిస్ డే గురించి కొన్ని మాటలు చెప్పుకుంటూ వాటికి సంబంధించిన పాటలు విందాం. జూనోసిస్ డే అంటే ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం అని అర్థం. ఈరోజు 6 జూలై ప్రపంచ జూనోసిస్ దినోత్సవం. ఈరోజు జంతువుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి జంతువులకు వ్యాపించే అంటువ్యాధులనే జూనోటిక్ వ్యాధులు అని అంటారు. మన చుట్టూ ఉండే పెంపుడు జంతువులు, పశువులు లేదా అడవి జంతువుల ద్వారా ఇవి మనకు సోకుతాయి. ప్రపంచవ్యాప్తంగా మనుషులకు వచ్చే అంటువ్యాధుల్లో దాదాపు 60% జూనోటిక్ వ్యాధులేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. మనం నిత్యం చూసే రేబిస్, బర్డ్ ఫ్లూ, ప్లేగు, కరోనా వంటివన్నీ కూడా ఈ కోవకు చెందినవే. జంతువులు తమ జీవితంలో, మన జీవితంలో ఒక భాగం. కానీ వాటి ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవలసిన ఆవశ్యకత, బాధ్యత మనకు ఎంతైనా ఉన్నాయి. దీన్ని గుర్తు చేసుకోవడం కోసమే ఈ జూనోసిస్ డే నిర్వహింపబడుతుంది. మరిప్పుడు ఒక పాట విందాం.

మనం ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ఈ జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి దీని వెనుక ఒక గొప్ప చారిత్రక విజయం ఉంది. 1885 జూలై 6వ తేదీన ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ ప్యాక్చర్ పిచ్చికుక్క కరిచిన జోసెఫ్ మీస్టర్ అనే ఒక 9 ఏళ్ల బాలుడికి మొట్టమొదటిసారిగా రేబిస్ వ్యాక్సిన్ను విజయవంతంగా వేశారు. ఆ రోజు కనుక లూయిస్ ప్యాక్చర్ ఆ టీకాను కనిపెట్టకపోతే రేబిస్ బారిన పడిన ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగానే

ప్రతి సంవత్సరం జూలై 6న ఈ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. శాస్త్ర సాంకేతిక రంగం ఎంత ఎదిగినా ఆనాడు ఆయన వేసిన పునాదే ఈరోజు జంతుజనిత వ్యాధులపై పోరాటానికి మనకు ఒక ఆయుధంగా మారింది.

0: రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భువనచంద్ర ఆలపించిన గీతం.
1: రాజాయ నమః.

ఈ జూనూసిస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీనే మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే, దీని వెనుక ఒక గొప్ప చారిత్రక విషయం ఉంది. 1885 జూలై 6న ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్, పిచ్చికుక్క కరిచిన జోసెఫ్ మీస్టర్ అనే ఒక 9 బాలుడికి మొట్టమొదటిసారిగా రేబిస్ వ్యాక్సిన్ను విజయవంతంగా వేశారు. ఆ రోజు గనక లూయిస్ పాశ్చర్ ఆ టీకాను కనిపెట్టకపోతే రేబిస్ బారిన పడిన ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగానే ప్రతి సంవత్సరం జూలై 6న

ఈ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. శాస్త్ర సాంకేతిక రంగం ఎంత ఎదిగినా ఆనాడు ఆయన వేసిన పునాదే ఈరోజు జంతుజనిత వ్యాధులపై పోరాటానికి మనకు ఒక ఆయుధంగా మారింది. జూనోటిక్ వ్యాధులు మనకు ఎలా సోకుతాయో అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఇవి కేవలం జంతువులు కరవటం వల్లనే కాదు, వాటి లాలజలం, రక్తం, మూత్రం లేదా వెంట్రుకలను తాకడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. అలాగే సరిగ్గా కాచని పాలు త్రాగటం వల్ల బ్రూసెల్లోసిస్, అలాగే సరిగ్గా ఉడికించని మాంసం తింటే ఆంథ్రాక్స్ వంటి వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. నిలువ ఉంచిన ఆహార పదార్థాలపై ఎలుకల మూత్రం పడితే లెప్టోస్పిరోసిస్ లేదా ఎలుకల వల్ల వచ్చే ప్లేగు వ్యాధి వ్యాపిస్తుంది. కోళ్ల ద్వారా బర్డ్ ఫ్లూ, అలాగే దోమలు ఈగల ద్వారా అనేక వైరస్లు మన శరీరంలోకి చేరుతాయి. అందుకే పాలు, మాంసం, గుడ్లు తీసుకునేటప్పుడు పరిశుభ్రత పాటించటం అత్యంత అవసరం. ముందస్తు జాగ్రత్తే మనకు శ్రీరామరక్ష.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. శ్రోతలు, జూనోసిస్ డే గురించి కొన్ని ముఖ్య విషయాలు వింటూ పాటలు వింటున్నారు ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో. జంతువుల ద్వారా వచ్చే వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది ర్యాబిస్. కుక్కలు, కోతులు, పిల్లులు కరిచినప్పుడు లేదా అవి గీరినప్పుడు ఈ వైరస్ మనుషుల నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. ఒక్కసారి ర్యాబిస్ లక్షణాలు బయటపడితే దానికి అసలు చికిత్సే లేదు, మరణం ఖాయం అంటున్నారు వైద్యులు. కానీ సకాలంలో టీకా తీసుకుంటే దీన్ని 100% నివారించవచ్చు. మన దేశంలో వీధి కుక్కల ద్వారానే ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. ఏ జంతువైనా కరిచిన వెంటనే ఆ గాయాన్ని సబ్బు లేదా బాగా ప్రవహించే నీటితో కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు కడగాలి. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించి యాంటీరేబిస్ టీకాను వేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి కుక్క లేదా కోతి ఏదైనా కరిచినప్పుడు వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.

జూనోటిక్ వ్యాధులను అరికట్టడానికి ఈ ఏడాది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సూత్రం వన్ హెల్త్. అంటే మనుషుల ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం మరియు మన పర్యావరణం. ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. పెంపుడు జంతువులను పెంచేవారు వాటికి క్రమం తప్పకుండా పశువైద్యుడితో టీకాలు వేయించాలి. జంతువులను తాకిన తర్వాత మనం చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పశువుల పాకలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు జూనోసిస్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ పశువైద్యశాలల్లో కుక్కలకు ఉచితంగా యాంటీ ర్యాబిస్ టీకాలు వేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. జంతువులను ప్రేమిద్దాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం.

శ్రోతలింతవరకు జూనోసిస్ డే గురించి మాటలు పాటలు విన్నారు ఈనాటి చిత్రాంజలిలో. మరోసారి మరో అంశంతో మళ్లీ కలుద్దాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. ఇక వినండి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 2.52 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 2.22 లక్షల టన్నులే విక్రయించామన్నారు. రాష్ట్రంలో మరో 3.39 లక్షల టన్నులు నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట 125,000 కోట్ల రూపాయలు నీటిపాలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్తో పాటు వీఆర్ఎస్ శ్రేణులకు ఆ ప్రాంతానికి వెళ్లే నైతిక హక్కు లేదని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. జీహెచ్ఎంసీ స్థానాలు రూపొందిస్తున్నారు.
2: ఈ సందర్భంగా జూనోటిక్ వ్యాధుల గురించి, అందులో ప్రమాదకరమైన రాబిస్ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి స్టూడియోస్లో మనతో ఉన్నారు ప్రముఖ వెటర్నరీ వైద్యులు డాక్టర్ హరీష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్.
3: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: జూనోసిస్ డే అనేది ఎందుకు జరుపుకుంటారండి?
3: లూయిస్ పాశ్చర్ అనే వ్యక్తి ఈరోజు రేబిస్ అనే వ్యాక్సిన్ కనిపెట్టి ఫస్ట్ టైం అడ్మినిస్టర్ చేశారు. ఒక డోస్ అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. సో టు మార్క్ ద ఇంపార్టెన్స్, ఆ రోజు యొక్క ప్రాముఖ్యతని గుర్తించడానికి ఆ రోజు దాన్ని జూనోసిస్ డేగా పేర్కొన్నారు.
2: ప్రపంచవ్యాప్తంగా అసలు జూనోసిస్ డే రోజు ఏం చేస్తారండి?
3: జూనోసిస్ డేని మార్క్ చేసుకోవడానికి, దానికి యొక్క ప్రాముఖ్యతను తెలియడానికి అన్ని డాగ్స్కి, మోస్ట్లీ స్ట్రీట్ డాగ్స్కి వచ్చేసి గవర్నమెంట్ అనేది, ప్రైవేట్ క్లినిక్స్ అందరూ కూడా దాన్ని ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కంటిన్యూ చేసి డాగ్స్కి వ్యాక్సినేట్ చేస్తారు మ్యామ్.
2: ఓకే. జూనోటిక్ వ్యాధులు అంటారు అంటే ఏంటండి?
3: జూనోటిక్ డిసీజ్ అంటే ద డిసీజ్ దట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ బిట్వీన్ నాన్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్స్, అంటే యానిమల్స్ టు హ్యూమన్స్, వైస్ వెర్సా. మనుషుల నుంచి యానిమల్స్కి రావచ్చు, యానిమల్ నుంచి హ్యూమన్స్కి రావచ్చు, రెండు. మన నుంచి వాళ్ళకు వచ్చినా, వాళ్ళ నుంచి మనకు వచ్చినా దాన్ని జూనోసిస్ అంటాం. సో రేబీస్ అనేది మనం ఇంపార్టెంట్గా ఎందుకు జూనోసిస్ అని చెప్తాము అంటే దట్ ఈస్ ఫ్యాటల్, అది రావడం వల్ల చనిపోతాం కాబట్టి మనం జూనోసిస్ అంటే మోస్ట్లీ మనకి స్ట్రైక్ అయ్యేది రేబీస్. సో ఏదైతే హ్యూమన్స్, యానిమల్స్కి హ్యూమన్స్కి రెండింటికి ట్రాన్స్మిట్ అవుతుందో దాన్ని జూనోసిస్ అని టర్మ్ చేస్తాం.
2: ఓకే. అంటే ఇప్పటి వరకు మాకు జంతువుల నుంచి మానవులకి సంక్రమించే వ్యాధుల గురించి తెలుసు, కానీ మనిషి నుంచి కూడా జంతువుకి వ్యాధులు సంక్రమిస్తాయి అనేది కూడా ఉందంటారు.
3: ఇప్పుడు లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన నుంచి డాగ్స్కి వస్తాయి, డాగ్ నుంచి మనకు వస్తాయి.
2: ఓకే. సో ఎక్కువగా జూనోటిక్ వ్యాధులు అనగానే మనిషికి గుర్తొచ్చేది రాబిస్. అంటే మన సొసైటీలో

0: ఎక్కువగా ఈ కుక్కలు అవే ఉంటాయి, వాటి వల్ల
1: ఎస్.
0: మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి. అసలు ఈ ర్యాబీస్ వ్యాధి ఏ విధంగా సోకుతుందండి?
1: ర్యాబీస్ వ్యాధి అనేది కేవలం డాగ్ యొక్క సెలైవ ద్వారానే ట్రాన్స్మిట్ అవుతుంది. సో డాగ్ యొక్క సెలైవ అంటే ఆ సెలైవ వచ్చి డాగ్ బైట్ ద్వారానే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ పైన అబ్రేషన్స్, ఓపెన్ వూండ్స్ అని ఉంటాయి. కిచెన్లో లేడీస్ కట్స్ ఉండొచ్చు, లేదా మన హాస్పిటల్లో సిరిన్స్ గుచ్చుకోవచ్చు. ఏదైనా ఓపెన్ వూండ్, వూండ్ అనేది ఓపెన్గా ఉన్నప్పుడు డాగ్ యొక్క సెలైవ మనకి టచ్ అయింది, మన మ్యూకాజాకి, డాగ్ యొక్క మ్యూకాజ వచ్చి మనకు టచ్ అయిందంటే హై ఛాన్సెస్ ఆఫ్ రేబీస్ ఇన్ఫెక్షన్. దట్ టు ద డాగ్ షుడ్ బి రేబీస్ పాజిటివ్. రేబీస్ పాజిటివ్ వచ్చిన డాగ్ నుంచే మనకు వస్తుంది. అసలు ఫస్ట్ డాగ్కి ఎలా రేబీస్ వస్తుంది? దేర్ ఆర్ సో మెనీ ఇంటర్మీడియట్ హోస్ట్స్, అండ్ ఇంటర్మీడియట్ హోస్ట్ చాలా ఉంటాయి. ర్యాట్స్, స్నెయిల్స్, వైల్డ్ యానిమల్స్, ఇవనేవి మేజర్గా ఇంటర్మీడియట్ హోస్ట్. దాని నుంచి మాత్రమే డాగ్కి వస్తుంది. డాగ్కి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మనకు వస్తుంది.
0: ఈ ఇంటర్మీడియట్ హోస్ట్ అంటున్నారు కదండి,
1: మ్యామ్,
0: అంటే అవి
1: వాటి ద్వారా డాగ్కి వస్తాయి మ్యామ్. డాగ్ కూడా ఎక్కడి నుంచో దగ్గర నుంచి రావాలి కదా వైరస్. సో ఇంటర్మీడియట్ హోస్ట్ వచ్చేసి వైల్డ్ యానిమల్స్, స్నెయిల్స్, ర్యాట్స్, ఇవి వచ్చేసి ఇంటర్మీడియట్ హోస్ట్. ఇంకా మనకి బగ్స్, దీస్ ఆర్ ఆల్సో ఇంటర్మీడియట్ హోస్ట్ దట్ డు నాట్ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్. ఫస్ట్ అది వచ్చేసి డాగ్ కి ఇన్ఫెక్ట్ చేయగలదు, డాగ్స్ నుంచి మనకు రావాలి. సో దేర్ ఇస్ అ చైన్.
0: ర్యాట్ వల్ల డాగ్ వస్తుంది అంటున్నారు, అంటే ఇప్పుడు ఒకవేళ రేబీస్ ఉన్న ఎలుక గనుక మనిషిని కరిస్తే మనిషికి రేబీస్ రాదు?
1: రాదు, అది అక్కడ జరుగుతుంది. దాని మెకానిజం, దాని ఫార్మేషన్, రిప్లికేషన్, ఈ ప్రాసెస్ అంతా డాగ్స్ లో జరుగుతుంది సైకిల్. తర్వాత మనలోకి యాక్టివేషన్ వచ్చేసి మనలో పనిచేస్తుంది అలా.
0: ఓకే, ఒక మనిషికి కుక్క కాటు తర్వాత రేబీస్ వచ్చింది అని తెలియ చెప్పడానికి సింప్టమ్స్ ఉంటాయి కదా, లక్షణాలు ఏంటి?
1: సో రేబీస్ వచ్చి మెయిన్లీ ఒక రేబీస్ డాగ్ వచ్చి ఒక హ్యూమన్ కరిచింది అనుకోండి, కరిచిన తర్వాత ఇట్ మెయిన్లీ యాక్ట్స్ ఆన్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ, ద 99% ఎఫెక్ట్ నర్వస్ సిస్టమే చూపిస్తుంది. సో ఎంటైర్ బాడీ, మన బాడీ మొత్తం నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. సో నర్వస్ సిస్టమ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి నర్వస్ సైన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది హ్యూమన్స్ అనేవాళ్ళు. సో ఏంటి? ఎక్సెసివ్ సెలవేషన్, ఎక్కువగా సొంగకార్చడం, షివర్ అయిపోవడం, ఎగ్జైట్మెంట్, అగ్రెసివ్నెస్, కోపం పడిపోవడం, ఎగ్జైట్గా కరిచేయడం, ఎక్కువ నాసోఫారింజియల్ రీజన్ ఉంటుంది, ముక్కు నోటి దగ్గర ఉంటుంది వైరస్ ఎక్కువ. సో ఆ కండిషన్లో అలా ఉంటుంది కాబట్టి హైడ్రోఫోబియా, వాటర్ని చూసి భయపడడం. లాస్ట్ స్టేజ్కి వెళ్ళే కొద్దీ డాగ్ యొక్క బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తాడు, చూపిస్తాడు వ్యక్తి. రేబీస్ వచ్చిన వ్యక్తి వచ్చేసి డాగ్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. అక్కడ నుంచి డేస్ వ్యవధిలోనే చనిపోతారు.
0: ప్రైమరీ సింప్టమ్ ఏంటండి?
1: ప్రైమరీ సింప్టమ్ వచ్చేసి సెలైవేషన్, ఎగ్జైట్మెంట్, అగ్రెసివ్నెస్, ఈ రెండు ముఖ్యంగా ఉంటాయి.
0: ఓకే, ఈ రేబీస్ వ్యాధి వచ్చింది సోకింది అని తెలియగానే ఎటువంటి చికిత్స తీసుకోవాలి?
1: దేర్ ఈస్ నో ట్రీట్మెంట్ ఫర్ రేబీస్. ద ఓన్లీ ట్రీట్మెంట్ ఈస్ ప్రివెన్షన్. దర్ ఈస్ నో క్యూర్. ముందుగానే మనం కాపాడుకోవాలి, రాకముందు వ్యాక్సినే. వ్యాక్సిన్ ఒక్కటే మనకి ట్రీట్మెంట్, అంటే ప్రివెన్షన్. రాకముందు వేసుకునేది ప్రివెన్షన్. దర్ ఈస్ నో ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనేది లేదు, క్యూర్ అనేది లేదు.
0: ఇప్పుడు రేబీస్ ఉన్న కుక్క ఒక వ్యక్తిని కరిచింది,
1: కరిచింది
0: వెంటనే వెళ్ళి రేబీస్ వ్యాక్సిన్ వేసుకుంది?
1: జీరో డే. కరిచిన 24 గంటల లోపల వేసుకునే డోస్ ని జీరో డే అంటారు. జీరో డే వేసుకుంటే 100% కాకపోయినా 99.99% వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. ఎలా అంటే కరిచిన 24 గంటల లోపల ఫస్ట్ డోస్ అనేది వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకుంటూ ఇమ్యునోగ్లోబులిన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి హాస్పిటల్స్ లో వెళ్తే వాళ్ళ ఇంజెక్షన్ సైట్ చుట్టూ సబ్క్యూటేనియస్ గా హ్యూమన్స్ డాక్టర్స్ వచ్చేసి కరిచిన వ్యక్తికి, కరిపించుకున్న వ్యక్తికి ఆ చుట్టూరా వేస్తారు ఇమ్యునోగ్లోబులిన్స్. అది 0th day డోస్. 0th day, 3rd day, 7th day, 14th day, 28th day, అలా 5 doses పక్కాగా వేయించుకోవాలి. అది ఒకవేళ రేబీస్ అని తెలిసినట్లయితే డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా 5 రోజులు వేయించుకోవాలి. అది ఒకవేళ రేబీస్ డాగ్ కాదు, మేము పెంచుకున్నది అనుకున్నా సరే 3 doses మినిమం, మినిమంగా 3 doses, 0, 7, 28 or 0, 3, 7 మినిమం ప్రికాషనరీగా వేసుకుంటే మంచిది.
0: ఓకే, అసలు కుక్కకి రేబీస్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుందండి?
1: కుక్కకి రేబీస్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే అది ఎగ్జిబిట్ చేసే సైన్ సెలవేషన్, ఎక్కువగా సెలవేషన్ చేస్తుంది. దానికి స్టేజెస్ ఉంటాయి, డమ్ ఫామ్, పారలైటిక్ ఫామ్, నర్వస్ ఫామ్ అని. ఏదన్నా స్టేజెస్ దాటుకుంటానే రావాలి. చిన్న డాగ్స్కి వచ్చింది అంటే తొందరగా ఎగ్జిబిట్ చేసి డేస్ వ్యవధిలోనే చనిపోతుంది చిన్న పప్పీ స్టేజ్లో. పెద్దది అయిందంటే సేమ్, సెలవేషన్, ఎక్కువగా సెలవేషన్ చేస్తుంది. ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటే మనుషులను కాకుండా ఏదన్నా కర్రని, చెక్కని, చెట్టుని ఏది పడితే అది కొరికేస్తూ ఉంటుంది, అందరిపైన ఎగిరిపోతూ ఉంటుంది కరిచేయడానికి. మనుషులను చూడదు, పిల్లల్ని చూడదు, అందరినీ కరిచేస్తుంది. మేజర్ సైన్స్ లేదు అంటే దాని పక్కన సౌండ్ చేసినా, దబ్ దబ్ అని సౌండ్ చేసినా భయపడిపోతుంది, కరిచేయడానికి వచ్చేస్తుంది, సౌండ్కి కూడా భయపడుతుంది. ఇవి మేజర్ సైన్స్. ఫిట్స్, సెలవేషన్, బార్కింగ్, కంటిన్యూస్ బార్కింగ్, ఇవన్నీ ఎక్స్ట్రా సైన్స్.
0: ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తికి రేబీస్ సోకిందండి,
1: అవును,
0: సోకి చనిపోయారు.
1: ఓకే,
0: ఆ ఇంట్లో మిగతా వాళ్ళు ఎవరైతే అతనికి సేవ చేసిన వాళ్ళు ఉండొచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి కూడా ఈ

0: రేబీస్ సో వ్యాధి
1: వచ్చే ఛాన్స్
0: సోకి
1: 100% ఉంటుంది. ఒక
0: విధంగా
1: పర్సన్ రేబీస్కి ఇన్ఫెక్ట్ అయ్యాడు చనిపోయాడు అని తెలిసిన ఫస్ట్, అసలు ఇంట్లో రేబీస్ ఉందంటేనే దాన్ని ఫస్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు, దాన్ని ఫస్ట్ సైడ్ చేసేయాలి, దాన్ని ఐసోలేట్ చేయాలి. దాన్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి 24 గంటల లోపల డోస్ వేయించుకోవాలి ఫస్ట్, అది 0-3. డాగ్ యొక్క సెలైవా ద్వారా కాంటాక్ట్ అవుతుంది. సో ఇంట్లో వాళ్ళందరూ వ్యాక్సిన్ చేసుకోవాలి, అది మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి వచ్చింది, సో వాళ్ళని మనం వదిలేయలేం కాబట్టి ఐసోలేట్ చేసేయాలి ఫస్ట్, వాళ్ళని మన నుంచి దూరంగా పెట్టాలి. దూరంగా పెట్టిన వ్యక్తి కూడా ఫస్ట్ డోస్ వేయించుకోవాలి ఫస్ట్, 0-3లోనే, వాళ్ళని ముట్టిన ఫస్ట్ రోజే. 0-3 అనేది మ్యాండేటరీ. 0-3 స్కిప్ అయ్యి ఈ రోజు ఖర్చింది నేను 3 డేస్ తర్వాత వేసుకున్నాను అంటే ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువ, రాదు అనే దానికి. 0-3 ఖచ్చితంగా వేయాల్సిందే. ఎందుకు అంటే వైరస్ అనేది దాని యాక్టివేషన్ ఫాస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా మల్టిప్లై అయిపోతుంది, అది యాంటీజెన్స్ని ప్రొడ్యూస్ చేసేస్తుంది బాడీలో.
0: ఓకే, సో మిగతా అందరూ కూడా
1: అందరూ వేసుకోవాల్సిందే ఇంట్లో.
0: వాళ్ళతో టచ్ లోకి వచ్చిన ఎవరైనా
1: ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీరు ఆఫీస్ కి వచ్చారు, నేను మీతో మాట్లాడుతున్నాను, మన ఇద్దరం బాక్స్ షేర్ చేసుకోవచ్చు, నేను వేసుకోవాల్సిందే.
0: ఓకే, ఇంట్లో పెంచుకుంటున్నారండి, ఇప్పుడు విపరీతంగా కుక్కలు పెంచుకునే కల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
1: జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు మనం ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్ ఓనర్, నేను ఒక డాగ్ ని పెంచుకుంటున్నాను, మీరు ఒక డాగ్ ని పెంచుకుంటున్నారు, సో మీ దగ్గర నేను డాగ్ ని కొనుక్కున్నాను అనుకోండి, సో మీరు పెంచుకునేటప్పుడే మీరు వ్యాక్సిన్స్ వేస్తున్నారా లేదా అనేది మీ దగ్గర డీటెయిల్ హిస్టరీ ఉంటుంది. సో నా దగ్గర ఉండదు, సో నేను మీ దగ్గర నుంచి తీసుకున్న ఆప్షన్, అడాప్షన్ పరంగా తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు. సో నేను మీ దగ్గర కొనుక్కునేటప్పుడు మీకు నేను హిస్టరీ అడగాలి, అసలు మీ డాగ్కి వ్యాక్సినేషన్ చేస్తున్నారా లేదా. డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి డాగ్కి. డాగ్ చనిపోయే వ్యాక్సిన్స్ పక్కన పెడితే మనకు ట్రాన్స్మిట్ అయ్యే, జూనోటిక్ డే ఇంపార్టెంట్ కాబట్టి మనకు వచ్చే దాని గురించి మాట్లాడుకుంటే, రేబీస్, ఇప్పుడు లెప్టో అని ఒక డిసీజ్ ఉంటుంది, అది మనకు వస్తే మనం స్టెరైల్ అయిపోతాం, పిల్లలు పుట్టరు. ఆవుల నుంచి బ్రుసెల్లా వస్తుంది, దానివల్ల కూడా స్టెరైల్ అయిపోతాం, పిల్లలు పుట్టరు. ఓకేనా? సో ఇవి కూడా ఉన్నాయి, దానివల్ల చనిపోం కానీ స్టెరైల్, పిల్లలు పుట్టరు, సో అది సెపరేట్. సో రేబీస్ ఏంటంటే మనం మెయిన్గా రేబీస్ ఫోకస్ కాబట్టి ఫ్యాటల్ కాబట్టి, కొనుక్కునేటప్పుడే కొనుక్కునే వాళ్ళ దగ్గర, అంటే ఒక డాగ్ షాప్ వాళ్ళ దగ్గర అవ్వచ్చు, ఓనర్ దగ్గర అవ్వచ్చు, అసలు దీనికి వ్యాక్సిన్ చేస్తున్నారా లేదా మనం కొనుక్కునేటప్పుడు అది తీసుకోవాలి డీటెయిల్. ఎందుకంటే చిన్నప్పుడు పప్పీస్కి బైటింగ్ హ్యాబిట్ ఉంటుంది, పళ్ళు సలుపుగా ఉంటాయి, కరుస్తూ ఉంటాయి మనకి, మనం సరదా కరుస్తుందని వదిలేస్తుంటాం, వదిలేవచ్చు పర్లేదు నో ప్రాబ్లం. కానీ మదర్ ఒకవేళ ర్యాబీస్ వ్యాక్సిన్ చేసి ఉంటే ఇది కరిచినా మనం పెద్ద పట్టించుకోవాల్సిన లేదు, వీ కెన్ నెగ్లెక్ట్ సమ్ ఎక్స్టెంట్ వరకు. అది వ్యాక్సిన్ చేయలేదంటే మాత్రం మనం కొనుక్కునేటప్పుడు ప్రికాషనరీగా చేసుకోవాలి. అందుకే కొనుక్కునేటప్పుడు వ్యాక్సిన్ చేసారా లేదా, రేబీస్కి మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రికాషనరీ వ్యాక్సిన్, అదే ముఖ్యం, ఇంకా తర్వాత ట్రీట్మెంట్ అనేది లేదు. సో వ్యాక్సిన్ అనేది ముఖ్యం. పెంచుకునే డాగ్ ఓనర్స్ ప్రతి ఒక్కరూ కొనుక్కునేటప్పుడే మదర్కి వ్యాక్సినేట్ అయిందా లేదని ప్రూఫ్ తీసుకొని తీసుకోవాలి. తర్వాత 84 డేస్కి, డాగ్స్కి పుట్టిన 84 రోజులకి మనం ఫస్ట్ వ్యాక్సిన్ చేస్తాం. డాగ్ వ్యాక్సినేట్ అయ్యింది అంటే మనం కరిచినా అంత భయపడాల్సిన అవసరం ఉండదు, బట్ ప్రికాషనరీ మెజర్గా వేసుకుంటే కరిచినా సరే మంచిది, సేఫ్ సైడ్గా. ఇప్పుడు ఈవెన్ మనకు రేబీస్ డాగ్ కరిచినా సరే, రేబీస్ డాగ్ ఉంది, ఎవరో ఒక వ్యక్తిని కరిచింది, మనం రేబీస్ వ్యాక్సిన్ వేసుకున్నా ఇమ్యూనోగ్లోబులిన్స్ వేసుకున్నా ఆ పర్సన్కి భయం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా, నాకు వస్తుందేమో అని. అందుకే ఇంట్లో డాగ్ కరిచినా సరే అది వ్యాక్సినేట్ అయితే మనం ఆ భయం అనేది తీసిపెట్టొచ్చు వ్యాక్సిన్ చేసుకున్నాక.
0: ఓకే, సో వ్యాక్సినేటెడ్ డాగ్ కరిచినా కూడా మనం వ్యాక్సిన్ వేసుకోవడం అనేది ఇట్స్ బెస్ట్ ప్రికాషన్.
1: బెస్ట్ ప్రికాషన్. అదే షుగర్ ఉండే వ్యక్తి అయితే ఖచ్చితంగా టీటీ అని చెప్పి వేసుకుంటారు, అది మ్యాండేటరీగా, కరిస్తే వేసుకోవడం అనేది మంచిది.
0: ఇది ఒక్కసారి వేస్తే సరిపోతుందండి?
1: ఇంట్లో పెంచుకునే వాళ్ళు వేసుకుంటే ఎవ్రీ ఇయర్, ఇప్పుడు మేము డాక్టర్స్ ప్రతి ఇయర్ 2 డోసెస్ వేసుకుంటాం, 0-7, 3 స్కిప్ చేసి 0-7 వేసుకుంటాం, కొంత కొంతమంది 0-3-7 లేదా 0-7-14 వేసుకుంటారు. సో ప్రికాషనరీగా ఒక్క డోస్ అన్నా వేసుకుంటే బెస్ట్. రీసెంట్ స్టడీస్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే స్కిప్ 0 వేసి 3 వేయకుండా 7, ఈ డోసెస్ ముందుగా ప్రికాషనరీ వేసుకుంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తాం.
0: ఇది యజమాని వేసుకోవాల్సినవి.
1: యజమాని, ద డాగ్ ఈజ్ వ్యాక్సినేటెడ్, మనం వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు.
0: ఓకే,
1: ప్రికాషనరీగా.
0: ఓకే, డాగ్ కి మీరు వ్యాక్సిన్ వేస్తారు కదండి, ఇంజెక్షన్ చేస్తారు, అది ఎప్పటికి వేయించుకోవాలి?
1: 84 డేస్, పుట్టంగానే 84 రోజులకు ఫస్ట్ డోస్, 21-28 డేస్, 84 డేస్ తర్వాత 21-28 డేస్ వచ్చేసి బూస్టర్ డోస్ ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక వ్యాక్సిన్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి.
0: ఓకే, ఇది ఇంట్లో పెంచుకునే కుక్కల గురించి చెప్పేది. అదే స్ట్రే డాగ్స్ కి ఎవరేం చేయగలరండి?
1: స్ట్రే డాగ్స్ కి చాలా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయి, సెల్ఫ్ గా చాలా మంది వర్క్ చేస్తున్నారు, హాస్పిటల్స్ తీసుకొచ్చి చాలా మంది వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉంటారు. లేదు అంటే ఇలా జూనోసిస్ డే ఇలా కండక్ట్ చేసినప్పుడు చాలా హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఫ్రీ వ్యాక్సినేషన్స్ క్యాంప్ రన్ చేస్తాయి, రన్ చేసి ఫ్రీగా వ్యాక్సినేషన్స్ చేసి ప్రొవైడ్ చేస్తాయి. దానికి మించి అంటే గవర్నమెంట్ అనేది ఒక స్టాండ్ తీసుకొని అది వ్యాక్సినేషన్స్ చేయాల్సిందే, చేస్తుంది కూడా అనుకుంటున్నాను నేను.

0: కానీ ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితి చూస్తే చేయి దాటిపోతుందండి. చాలా చోట్ల కుక్కలు
1: అవునండి.
0: విపరీతంగా పెరిగిపోతున్నాయి, దానివల్ల కుక్క కాట్లు, ఈ మరణాలు, ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. సో వీటి గురించి అవగాహన కల్పించడానికి మీరు కానీ డాక్టర్స్ కానీ ఏమైనా అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారండి?
1: అవగాహన కార్యక్రమాలు అంటే ప్రతి క్లినిక్స్ అనేవి మోస్ట్లీ అంటే వాళ్ళ ఉన్న అంతలో ప్రతి మంత్ ఒక క్యాంప్లా కండక్ట్ చేస్తారు. కన్సల్టేషన్ ఫ్రీ అనో లేదంటే వ్యాక్సినేషన్ ఫ్రీ అనో కొన్ని పెడతారు. అది త్రూ మీడియా అనేది ఇంపార్టెంట్, అంటే ఒక ప్రాపర్గా జనాల్లోకి పంపించే సందేశం అనేది ఒకటి ఉంటే మనం మీరు చెప్పిన దీన్ని ఇరాడికేట్ చేయొచ్చు.
0: ఓకే, ఇప్పుడు లెప్టో డిసీజ్
1: అవును,
0: అన్నారు ఇందాక, ఏంటండి అది, దేని వల్ల వస్తుంది?
1: అది డాగ్స్ నుంచి వస్తుంది, ర్యాట్ యూరిన్ నుంచి డాగ్స్కి వస్తుంది,
0: ఓకే,
1: దాని నుంచి మనకు వస్తుంది.
0: అది కూడా కుక్క కరిస్తేనే వస్తుంది
1: కుక్క
0: అంటారండి
1: కరిస్తే కాదు,
0: సలైవా?
1: దాని బ్లడ్ కాంటాక్ట్ అలా వస్తుంది మన అది.
0: ఓకే, దానివల్ల ఇంపార్టెంట్ అయిపోతారు.
1: ఎస్
0: ఓకే, ఈ ర్యాబీస్ అనేది ప్రధానమైన వ్యాధి
1: అవును.
0: జూనోసిస్ వ్యాధుల్లో. ఇది కాకుండా ఇంకా జంతువుల నుంచి మనుషులకు వచ్చే ప్రమాదకర వ్యాధులు ఏంటండి?
1: ప్రమాదకర వ్యాధి అంటే ఓన్లీ చనిపోయేది అయితే ఫ్యాటల్ అయితే రేబీస్ ఒక్కటే మేడం, ఇంకా ఎఫెక్ట్ అయ్యేదైతే రకరకాలు చిన్న నుంచి పెద్ద నుంచి చూసుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ మనకి వస్తాయి. ఎక్కువగా డాగ్స్ నుంచి మనకు వచ్చేది వాటికి మేంజ్ ఉంటుంది, ఆప్టిమిస్టిక్ పారాసైట్ అనమాట. మేంజ్ అనేది గజ్జి అంటాం, తామర వేరు గజ్జి వేరు. గజ్జి అనేది ఆల్వేస్ ఇన్హాబిటెంట్ టు డాగ్స్, గజ్జి అనేది డాగ్ స్కిన్ పైన ఉంటుంది. ఎప్పుడైతే దాని ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అవుతుందో అది ఎలివేట్ అవుతుంది. దాన్ని మనం ప్యాంపర్ చేసినప్పుడు చేత్తో పట్టుకుంటాం కదా, మన స్కిన్కి కాంటాక్ట్ అవుతుంది. సో మోస్ట్లీ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ జరిగినప్పుడు, ఎవరైతే లేడీస్కి ఎక్కువగా స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి టచ్ అయినప్పుడు స్కిన్ పైన ఇన్ఫెక్షన్స్లా చిన్న చిన్న చిన్న చిన్న కురుపుల్లా వస్తాయి. అవి మనల్ని చిక్కినట్లయితే దాని నుంచి చిన్న వాటర్లా వస్తూ ఉంటుంది, అది మెయిన్స్ అనమాట. మనకేం ఫ్యాటల్ కాదు బట్ స్కిన్ ఇన్ఫెక్షన్. అలాగే తామర అందరు తెలిసిందే, అది డాగ్స్ నుంచి మనకు వస్తుంది, మన నుంచి డాగ్స్కి వస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే మనకి రాదు, సో స్కిన్ ఇన్ఫెక్షన్. అది కాకుండా అంటే చాలామంది భయపడే డాగ్ హెయిర్ ఊడిపోతుంది. ఆ హెయిర్ అనేది ఎక్కువగా దగ్గరగా నైట్ టైం పడుకునే వాళ్ళకి ఊపిరి పీల్చినప్పుడు వెళ్ళిపోయే ఛాన్సెస్. ఇవి మేడం మేజర్గా ఉండే వ్యాధులు.
0: ఓకే, ఇది కేవలం కుక్కల వల్ల వచ్చే వ్యాధులు, ఇతర జంతువుల వల్ల వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు లైక్ ఎలక కరిచింది అనుకోండి, ఇప్పుడు కూడా ఏమైనా
1: ఇన్ఫెక్షన్ మేడం, నార్మల్ టీటీ ఇంజెక్షన్ అయిపించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాము అనేది తెలుసు, తేలికరిస్తే యాంటీవీనమ్స్ అవి వేయించుకుంటాం. ఆవుల నుంచి బ్రుసెల్లా వస్తుంది, అది నార్మల్ పీపుల్ కాదు వెటర్నరీ డాక్టర్స్ వరకే. ఎందుకు అంటే మేము టెర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తాం ఆవుకి, యానస్ లో చేయిపెట్టి చేస్తాం కదా. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ చేసినప్పుడు చేయిపెట్టి చూస్తాం. అట్లాంటప్పుడు గ్లౌస్ వేసుకున్నా సరే కొన్ని కొన్నిసార్లు కాంటాక్ట్ అవుతాం. సో అవి కన్ఫైన్ టు వెటర్నరీ డాక్టర్స్ వరకే వస్తుంది బ్రూసెల్ అనేది.
0: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఎవరైతే కుక్కలు పెంచుకుంటున్నారు ఇంట్లో, వాళ్ళకి ఒక వెటర్నరీ డాక్టర్గా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
1: నేను ఇచ్చే సలహా ఏంటంటే పెట్స్ పెంచుకునేటప్పుడు మనకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ భారాన్ని ఇవ్వకూడదు. సో ఫస్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, కాస్ట్ ఎంతన్నా కానివ్వండి. డాగ్కి చాలా రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి, అందులో ముఖ్యంగా రెండు నేను నా హాస్పిటల్కి వచ్చేలా కూడా చెప్తాను. మీకు మీ డాగ్ ప్రయాణం కావాలా, మీ ప్రయాణం కావాలా, రెండు ప్రయాణాలు కావాలంటే ఈ DHPPIL ప్లస్ రేబీస్, లేదు మేము అంత స్తోమత లేదు అనుకుంటే అట్లీస్ట్ రేబీస్. ప్రైస్ ఏది కూడా 200, 300, 400 మించి ఉండదు మేడం వ్యాక్సిన్. ఇలా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసినప్పుడు ఫ్రీగానే వేస్తారు. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రీగా వేస్తారు. సోషల్ అవేర్నెస్ పెంచుకొని అట్లీస్ట్ రేబీస్ వేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను మేడం. ఎందుకంటే 1 ఇయర్ ముందు వరకు హార్డ్లీ సంవత్సరానికి 2-3 కేసులు చూస్తే ఎక్కువగా ఉండేవి. మీరు చెప్పినట్లు పేపర్లోనే కాదు, నేను గత 6 మంత్స్ నుంచి చాలా ఎక్కువ రేబీస్ కేసెస్ అనేది నోటీస్ చేస్తున్నాను క్లినిక్స్ లో కూడా.
0: సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక రేబీస్ నుంచి రక్షణ పొందొచ్చు.
1: వ్యాక్సినేషన్ అనేది ప్రైమ్, నో ట్రీట్మెంట్ కాబట్టి అన్ని డాగ్స్ కి ఫస్ట్ ఇనిషియల్ గా వ్యాక్సినేషన్ చేయాల్సిందే. ఈవెన్ రేబీస్ ఉండే డాగ్ కి మనం వ్యాక్సిన్ వేస్తే యాంటిజెన్ రియాక్షన్ వల్ల చనిపోతుంది, బట్ నో ప్రాబ్లం. ఉన్న డాగ్స్ ఏవైతే రేబీస్ ఇన్ఫెక్ట్ కాలేదో వాటికి వస్తుంది. ఒక డాగ్ ఇన్ఫెక్ట్ అయిందంటే డాగ్ ఎప్పుడు క్లమ్జీగా స్ట్రీట్ డాగ్స్ అన్ని ఫుడ్ కోసం ఒకే దగ్గరకు వెళ్తాయి, సో అన్ని దగ్గర కాంటాక్ట్ అయిపోతాయి. సో మాస్ గ్యాదరింగ్ చేయడం వల్ల మాస్ కాంటాక్ట్ అయిపోతుంది రేబీస్, అంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియా పూర్తిగా అది ఎండమిక్ నుంచి పాండమిక్ లా తయారవుతుంది అనమాట.
0: ఓకే, ఒక డాగ్ నుంచి ఇంకొక డాగ్ కి కూడా వెళ్ళే అవకాశం ఉందండి?
1: ఉంటుంది, సెలైవా డైరెక్ట్ కాంటాక్ట్ కదా. ఒక రేబీస్ డాగ్ వచ్చిందంటే అది కుదురుగా ఉండదు మేడం, అగ్రెసివ్ నేచర్ తో కరిచేస్తా అన్నింటికి. సో అలా అలా ఒకటి ఇంకెగ్గరిసి అలా ఒకటోటి కాంటాక్ట్ లాగా స్టాలిన్ సినిమాలో చైన్ లాగా అలా ట్రాన్స్మిట్ అవుతుంది.
0: ప్రాణాంతకమైన ర్యాబీస్ వ్యాధి గురించి చక్కటి అవగాహన కల్పించినందుకు ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా వెటర్నరీ డాక్టర్

డాక్టర్ శ్రీ అన్నెప్పు హరీష్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. మరి కార్యక్రమంలో పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు ఎవరంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. వీరికి వందే మాతరం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానాన్ని వినిపించమంటున్నారు. తోటరాముడు చిత్రం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం నుండి బాదంపూడి సత్యవతి, సీతామహాలక్ష్మి, ప్రవీణ్ శర్మ, మనోహర్, కళ్యాణి, నరసింహమూర్తి.

వినబోతున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుంచి. ఈ పాటను వినిపించమంటూ మనకు మెసేజ్ చేశారు రఘునాథాపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంషి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధురవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరు వినిపించమంటున్నారు. లంకేశ్వరుడు చిత్రం నుంచి మనో ఎస్ జానకి గానం చేసిన ఈ పాట.

వినబోతున్న పాటను చిత్ర బృందం పాడిన పాట ప్రియమైన నీకు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు లక్ష్మీ విశాల్ హైదరాబాద్ నుంచి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రేవణపల్లి నుంచి వేణమ్మ, పద్మశాలి బాలయ్య బాబు. వీరు సిరివెన్నెల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం వినిపించమంటున్నారు. వీరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. పోకిరి రాజా చిత్రం నుంచి మొవ మండలం కాజా నుంచి టీవీ సుబ్బారావు శ్రీదేవి.

కార్యక్రమంలో చివరిగా గీతాంజలి చిత్రం నుంచి చిత్రగానాన్ని వినిపించమంటున్నారు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ ఎద్దుమైలారం నుండి.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: లో హెల్త్ టూరిజం అభివృద్ధికి కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తోందని సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. సేవాభావం కలిగిన 11 మంది వైద్యులకు అవార్డులు అందజేస్తూ ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదరం ధృవీకరణ పత్రాలు పొందడంలో దివ్యాంగులు ఏ ప్రయాసలకు గురికాకుండా స్లాట్ బుకింగ్లో రాష్ట్రాన్ని యూనిట్గా కాకుండా జోన్ల వారీగా వీలు కల్పించాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సెల్ఫ్ డెక్లరేషన్ పద్ధతిని తీసుకురాబోతున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో బీబీజీ రామ్జీ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 1,414.16 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ ఏడాది జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలకు శ్రామికుల వేతనాల చెల్లింపులో తొలి విడతగా వీటిని అందించింది. రాష్ట వాటా కింద మరో 565.66 కోట్లు 40% నిధులు సమకూర్చాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా 7వ సారి ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. వాయువ్య బెంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 370 పాయింట్లు, నిఫ్టీ 107 పాయింట్లు లాభపడ్డాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 95 రూపాయల 26 పైసలుగా ఉంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
5: హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం 11:04 అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఈ టైం మన టాలీవుడ్ టైం. సో మరి చాలా చాలా విషయాలు ఉన్నాయి అండ్ ప్రజెంట్ అయితే టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. మరి ఎవరు ఆ బ్యూటి క్వీన్ ఆ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ ఇవాళ షోలో. సో మరి ఇంతకీ చెప్పాను కదండి చాలా చాలా విషయాలున్నాయి, మరి మీరేం చేయాలి తెలుసు కదా. జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

శృతి వస్తే నాని పాట రావాల్సిందే కదా. సో మరి బ్యూటిఫుల్ సాంగ్, కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి అయితే వినేశారు కాలభైరవ అండ్ పద్మలత పాడిన పాట. హిప్ హాప్ తమీజా మ్యూజిక్ కంపోజిషన్. 11:08 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. సో మరి సైఫ్ అలీ ఖాన్ అంటే మీకు బాలీవుడ్ యాక్టర్ తెలుసు కదా, వాళ్ళ అబ్బాయి ఇబ్రహీం అలీ ఖాన్ ఉన్నారు కదా, తన సెకండ్ ఫిల్మ్ స్టార్ట్ అవుతుందన్నమాట దిల్లర్ అని. ఆ సినిమాలో మన డాన్సింగ్ క్వీన్ 3 లీలా యాక్ట్ చేయబోతోందని అయితే టాక్ నడుస్తోంది. మేబీ నవంబర్లో కానీ ఆర్ ఇంకొంచెం లేట్గా కానీ మూవీ రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేసేస్తున్నారట. సో అది మ్యాటర్ ఏదేమైతేనే హాసిన్, పూజా హెగ్డే, తమన్నా, రష్మిక, సాయి పల్లవి అండ్ ఇప్పుడు శ్రీలీల టైం అనమాట, బాలీవుడ్ టైం. సో మరి చూద్దాం మన శ్రీలీల ఏ రేంజ్ లో సక్సెస్ కొట్టేస్తుందో బాలీవుడ్ లో. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఓకే, సో మరి ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం మన సినిమాల గురించి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం అర్జున్ సురవరం సినిమా నుంచి అయితే కన్నే కన్నే సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి జాతి రత్నాలు సినిమా నుంచి రామ్ మిర్యాల పాడిన పాట. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి అనిరుద్ రవిచందర్ అసలు మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ పేరు కనపడితే చాలండి, యూత్ ఫుల్ జోష్ లోకి వచ్చేస్తారు కదా. ప్రస్తుతం ఈ యంగ్ అండ్ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ 3 కొత్త సినిమాలకి సైన్ చేశాడని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తోంది. ఫస్ట్ ఏమో మన బాలయ్య గారి ఎన్బీకే 112వ సినిమా, రెండోది అల్లు అర్జున్ 23rd ఫిల్మ్, అండ్ మూడవ సినిమా త్రివిక్రమ్.

విక్రమ్గారి గాడ్ ఆఫ్ వార్ మూవీ అట. అర్రే రే రే రే రే, అసలు ఏమన్నా డిమాండా తన మ్యూజిక్కి. చాలా మందికి అది మ్యూజిక్ ఏమో, బట్ అనిరుద్ధ్ ఫ్యాన్స్ కి మాత్రం అదొక మ్యాజిక్ అని చెప్పచ్చు కదా. ఎనీవేస్, మరి నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ కంపోజ్ చేసే, అంటే ఈ కంపోజరే కంపోజ్ చేసిన సాంగ్స్ మీకోసం ప్లే చేస్తున్నాను. ఫస్ట్ అయితే రఘువరన్ బీటెక్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్న సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి మీలో ఎంతమందికి తెలుసు అంటే ఇప్పుడు తమిళ్లో ఎక్కువ అంటే దాదాపుగా 100 సినిమాలు చేసిన శ్రీమాన్ అనే ఒక ఆయన మన తెలుగు అతను అని తెలియదు కదా, ష్యూర్గా తెలియదు కదా. ఎస్, ఏంటంటే మ్యాటరు చాలా ఇయర్స్ తర్వాత మన తెలుగు సినిమా చేస్తున్నారట శ్రీమాన్ గారు. అది కూడా ఎవరి డైరెక్షన్లోనో తెలుసా, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో. వెంకీ అండ్ కళ్యాణ్ రామ్ మల్టీ స్టార్ సినిమా ఒకటి రెడీ అవుతుంది కదా నెక్స్ట్ పొంగల్కి రిలీజ్ అవ్వడానికి, ఆ సినిమాలో శ్రీమాన్ గారు క్యారెక్టర్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ న్యూస్ విన్న తర్వాత. మళ్ళీ ఇంతకాలానికి మన తెలుగులో శ్రీమాన్ గారు లాంటి ఒక మంచి యాక్టర్ మళ్ళీ చేస్తున్నారంటే నిజంగా. సో మరి కాంచనాలో అంటే ఆయన ఎవరు అని గుర్తు చేయడానికి మీకు ఒక సీన్ చెప్తా. కాంచనా సినిమా మాక్సిమం చాలా మంది చూసే ఉంటారు కదా, ఆ సినిమాలో లారెన్స్ అన్నయ్యగా శ్రీమాన్ గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా పీక్ లెవెల్లో ఉంటుంది. నా ఫేవరెట్ క్యారెక్టర్ ఆయనని చెప్పొచ్చు. ఇంకా చాలా చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయనవి. చెప్పాను కదండి ఆయన తమిళ్లో ఎక్కువ సినిమాలు చేశారనమాట, 100కి పైగా ఫిలిమ్స్. సో మరి నెక్స్ట్ మన తెలుగు సినిమాలో చూడబోతున్నాం ఈ పొంగల్కి, ఐ మీన్ 2027 పొంగల్కి, అది మ్యాటర్. ఓకే సార్, మరి నెక్స్ట్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి విశాల్ దద్లాని పాడిన సాంగ్ అయితే వస్తుంది డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆది కేశవ సినిమా నుంచి అయితే సాంగ్ విన్నారు. మరి 11:35 క్రాస్ అయిపోయి 4 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి నార్నే నితిన్ హీరోగా నెక్స్ట్ మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ హిట్ అయిపోయిన తర్వాత తనకైతే మంచి పేరు వచ్చింది హీరోగా. అండ్ తన కొత్త సినిమా పూజ షెడ్యూల్ పూజ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట. సో మరి పూజ సెరమనీ చేశారు నిన్న, సో అది కూడా అయిపోయింది. అండ్ అంకితా సురేంద్రన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది ఈ సినిమాలో. అండ్ నెక్స్ట్ మన డార్లింగ్ ప్రభాస్. సో మరి మ్యాటర్ ఏంటంటే దురంధర్ డైరెక్టర్ ఉన్నారు కదా, దురంధర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ తో మన డార్లింగ్ ప్రభాస్ సినిమా చేయబోతున్నారు అని టాక్. యాక్చువల్ గా కన్ఫర్మ్ అయిపోయింది సినిమా అని కూడా టాక్ వస్తుంది. సో మరి వెయిట్ చేయాలి ఆ ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ న్యూస్ కోసం. సో మరి అక్టోబర్ లో షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వినిపిస్తుంది అనమాట. సో మరి అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ మన డార్లింగ్ యాక్ట్ చేస్తున్న స్పిరిట్ సినిమా ఎంతవరకు వచ్చింది దీని గురించి కూడా మాట్లాడుకుందాం బట్ బ్రేక్ తర్వాత. రైట్ నౌ పెద్ద సినిమా నుంచి రై రే రారా సాంగ్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. Enjoy listening.

ఎస్ సార్, కళ్యాణ మండపం సినిమా నుంచి అయితే సాంగ్ వినేశారు. సో మరి 11:44 అయిపోయింది మన టైం. సో మరి ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ అయితే చాలా చాలా ఫాస్ట్ గా జరిగిపోతుందట. ప్రెసెంట్ ఏవో నైట్ టైం సీక్వెన్సెస్ అవన్నీ కూడా తీస్తున్నారట. అది పక్కన పెడితే దీని నుంచి ఇంకో క్రేజీ అప్డేట్ కూడా వచ్చింది. సినిమా ఇంటర్వెల్ లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ అనేది ఉండబోతోంది, అండ్ అది వేరే లెవెల్ ఉండబోతోంది అని కూడా వినిపిస్తుంది టాక్. అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రేంజ్ లో అనమాట, అండ్ 100 మంది అంటే 100 మంది ఫైటర్స్ ఈ సినిమాలో ఆ సీక్వెన్స్ లో వర్క్ చేయబోతున్నారు. సో అదన్నమాట మ్యాటర్. దీని డైరెక్టర్ ఒక కొత్తగా చాలా సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారని కూడా టాక్ అనమాట. త్వరలోనే ఆ సీక్వెన్స్ షూట్ కూడా స్టార్ట్ అవుతుంది. అది మ్యాటర్ మై డియర్ డార్లింగ్ ఫ్యాన్స్. ఇంకా మీరు రెడీ అయిపోండి అసలు అంతే ఇక. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా ఏంటి మ్యాటర్? సో మరి ఏంటంటే గాడ్ ఆఫ్ వార్ సినిమా ఉంది కదా, ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఏమన్నా యాక్ట్ అయిపోతున్నారా, దీని గురించి మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఇచ్చట వాహనములు నిలుపురాదు ఈ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. ఎంజాయ్ లిస్నింగ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
3: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
3: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
3: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: జూనియర్ సినిమా నుంచి సూపర్ సాంగ్ విన్న తర్వాత 11:55 క్రాస్ అయిపోయి 44 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ టైం. సో మరి గాడ్ ఆఫ్ వార్ ఈ సినిమాలో అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది కదా, అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ అయితే అలా అలా అలా చక్కర్లు కొడుతుంది అనమాట. సో మరి ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో ఒక ఆయన గెస్ట్ రోల్లో యాక్ట్ చేస్తారు అనేది ఆ టాక్. ఓకే, నాకు ఈ న్యూస్ విన్న తర్వాత రకరకాల పేర్లు అలా వచ్చాయన్నమాట ఫ్లాష్ అయ్యాయి. అంటే అమితాబ్ బచ్చన్ గారు అయి ఉండొచ్చా, లేకపోతే షారూఖ్ ఖానా, లేకపోతే ఇంకెవరు ఎవరు అని చెప్పి అనిల్ కపూర్ ఉన్నారు, ఇంకా ఎవరు అయి ఉంటారు ఎవరు అని చెప్పేసి. బట్ అలా మనం గెస్ చేస్తూ ఉండాల్సిందే. ప్రస్తుతానికి న్యూస్ మాత్రమే వచ్చింది కానీ కన్ఫర్మేషన్ లేదు, అది మ్యాటర్. ఓకే, సో మరి ఇంకా ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉంటాయనే టాక్ కూడా నడుస్తోంది. సో మరి చూద్దాం, వెయిట్ చేద్దాం ఇంకొంతకాలం, ఏమన్నా కొంచెం మనకి హింట్ దొరుకుతుందేమో. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మహేష్ బాబు బర్త్డే ఉంది కదా ఆగస్ట్ 9న. సో మన ప్రిన్స్ బర్త్డే రోజున వారణాసి సినిమా నుంచి ఏమన్నా అప్డేట్ వస్తుందా అనేది ఒక టాక్. సో అంటే మరి అంటే అలా ప్రస్తుతానికి ఎలాంటి టాక్ పైనుంచి అంటే ఆ టీం నుంచి అయితే రాలేదు, కానీ ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు ఆగస్ట్ 9న మా కోసం కొంచెం రాజమౌళి గారు ప్లీజ్ వారణాసి నుంచి ఒక చిన్న సర్ప్రైజ్ ఏదైనా వదిలేండి, లేదా అట్లీస్ట్ రుద్ర క్యారెక్టర్కి సంబంధించి ఏదైనా రివీల్ చేయండి అని చెప్పేసి. బట్ చూడాలి, వెయిట్ చేయాలి. మరి రాజమౌళి గారు ఓన్లీ రుద్ర క్యారెక్టర్నే రివీల్ చేస్తారా, లేకపోతే వారణాసికి సంబంధించి ఏమన్నా ఒక పెద్ద సర్ప్రైజింగ్ ప్లాన్ ఏమైనా ప్యాక్ చేశారా మన కోసం అని. సో వెయిట్ చేద్దాం, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. ఓకే, సో మరి ప్రే చేద్దాం యాక్చువల్గా ఆ సినిమా నుంచి మన కోసం హింట్స్ రావాలని. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే సాంగ్ ప్లే చేయాలనుకున్నాను కానీ బట్ టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. ఎగ్జాక్ట్ 12 o'clock మీకోసం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత మీకు తెలుసు ప్రోగ్రామ్ లో మళ్ళీ మీ శృతి మిమ్మల్ని కలుస్తుంది. అంటిల్ దెన్ మీరైతే ఏం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
1: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గోదావరి డెల్టా ఆధునీకరణ చేసేందుకు 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడర్ సర్వే పూర్తి చేశామని, దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ తయారు చేసుకున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులు మంత్రిని కలిసి తమ సమస్య వివరించిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పందిస్తూ త్వరలో డెల్టా ప్రక్షాళన పనులు చేపడతామని చెప్పారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ తెలిపారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగరం మధ్య పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నుంచి వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్టంలో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన స్పందిస్తూ, కాకినాడ జిల్లా తురి నియోజకవర్గానికి చెందిన జినారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. బాలమురళీకృష్ణ 1930 జులై 6 అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతగా కొన్ని రాగాలను కూడా ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000 సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. అనంతపురం జిల్లాలో ఎస్ఐఆర్ 2026 కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 20,05,488 ఎన్యూమరేషన్ ఫలాలను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

भारती FM 101.3 ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 12:03 PM క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనం ఎంటర్పోయాం మీకు తెలుసా ప్రోగ్రాంలోకి. యాక్చువల్గా అండి మనందరం చిన్నప్పటి నుంచి చదివినది విన్నది తెలుసుకున్నది ఏంటి, గొంగళి పురుగులే అందమైన సీతాకోక చిలుకలుగా మారుతాయి అని చెప్పి అంతే కదా. ఇప్పుడు మనకి తెలిసిన ఒక అందమైన అండ్ అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఇది. సో మరి పూర్తిగా ఇది ఈ గొంగళి పురుగు అనేది ఒక కొత్త జీవిలా మారిపోతుంది కదా.

మరి అయితే ఇలా జరుగుతుంది కదా, ఈ కొత్తగా జీవిగా మారిపోయిన ఈ సీతాకోకచిలుకకి పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటాయా అని చెప్పేసి టెస్ట్ చేయడం జరిగిందనమాట. అక్కడే ఒక అద్భుతం బయటపడింది. దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం బాడీ గార్డ్ సినిమా నుంచి ఎస్ఎస్ థామన్ మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తిక్ పాండే పాట ప్లే చేస్తున్నాను. విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

అఖిల్ సినిమా నుంచి అను ప్రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో రాహుల్ పాండే అను ప్రూబెన్స్ అండ్ కోరిస్ పాండే సాంగ్ అయితే విన్నారు. కృష్ణ చైతన్య లిరిక్. సో 12:13 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి మూవీస్ లో అనుకోండి అంటే హీరోకి ఒక సినిమాలో గత జన్మ కొత్త జన్మ ఇలా రెండు పార్ట్స్ ఉన్నాయనుకోండి, తన పాత జన్మ తాలూకు జ్ఞాపకాలు మ్యాక్సిమం గుర్తుండవు. ఎంతో కష్టపడితే తప్ప హీరోయిన్ సినిమా చివరిలో హీరోకి అప్పుడు గుర్తొస్తాయన్నమాట, లైట్ లైట్ గా తన పాత జన్మ తాలూకు మెమరీస్ ఏమైనా ఉంటాయి. బట్ మీకు విషయం తెలుసా, మన నేచర్ లో ఇలా రెండు జన్మలుగా అంటే అప్పటి వరకు ఉండేది గొంగళి పురుగుగా అండ్ ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెంది తన కొత్త జన్మ లాంటి దాంట్లో లైక్ సీతాకోక చిలుకగా మారిపోతుంది కదా. సో దీని మెమరీ సంగతి ఏంటి, దీని మెమరీ కెపాసిటీ ఏంటి అని చెప్పేసి

సైంటిస్టులు టెస్ట్ చేశారట. అప్పుడు సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సేమ్ టు సేమ్ మెమరీ ఏదైతే గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఉంటుందో, ఆ తర్వాత ఇప్పుడు సీతాకోక చిలుకగా మారిపోయినా కూడా సేమ్ మెమరీ ఉంటుందంట, పర్ఫెక్ట్ మెమరీ అనమాట. సో ఇదేదో ఇప్పుడు కొత్తగా ఓ పదేళ్ల జపనీస్ పిల్లాడు కనిపెట్టాడని చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది, కానీ సైంటిస్టులు అయితే ఎప్పుడో కనిపెట్టారనమాట ఈ విషయాన్ని 2000s లోనే. సో అది మ్యాటర్. ఓకే, దాని సంగతి పక్కన పెట్టదు. మన మనుషులకి కూడా మెమరీస్ అనేవి ఉంటాయి కదా, మరి వాటి మిస్టరీస్ ఏంటి? ఎలాగో టాపిక్ వచ్చింది కదా, మాట్లాడుకుందాం కాసేపు. ఓకే, సో బట్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. అర్జున్ చంది హరిచరణ్ అండ్ జోనిత గాంధీ పాడిన పాట, సిరివెన్ల సీతారామ శాస్త్రి గారి లిరిక్. లైక్ బ్యూటిఫుల్ సాంగ్, చెలియా సినిమా నుంచి మీ అందరి కోసం అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే.

0: కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान। जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్ 12:21 ట్రాసిపై 22 కూడా అయిపోయింది. అండ్ మనమున్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ద బ్రెయిన్ ఈజ్ మెమరీ సెంటర్. యాక్చువల్గా ఇదేంటంటే మన బ్రెయిన్ లో అండి హిప్పో క్యాంపస్ అనే ఏరియా ఉంటుందని, అదే మన కొత్త జ్ఞాపకాన్ని క్రియేట్ చేయడానికి కీ రోల్ ప్లే చేస్తుందని తెలిసిన ఒక రీసెర్చ్ అనమాట. 1957లో బ్రెండా మిల్లర్ అని చేసిన రీసెర్చ్ వల్ల తెలిసింది. అప్పటి నుంచి న్యూరో సైన్స్ లో ఇదొక రివల్యూషన్ అనమాట. అండ్ నిద్రకి జ్ఞాపకాలకి ఉండే ఒక లింక్ ను గుర్తించిన డిస్కవరీ. సో మరి 1924లో నిద్రలో స్టేజెస్ మీద అండ్ 1950 నుంచి 2000 వరకు మెమరీ మీద చేసిన రీసెర్చ్ లోను ఇంకా ఎంతో మంది న్యూరో సైంటిస్టులు కనిపెట్టింది ఏంటంటే, నిద్రలోనే మన బ్రెయిన్ ఇంపార్టెంట్ జ్ఞాపకాల్ని జాగ్రత్తగా సర్దుకుంటుందంట. అంటే ఇప్పుడు మన కబోర్డ్ లో జాగ్రత్తగా బట్టలు సర్దుకుంటాం కదా, ఎక్కడ ఏది పెట్టాలి, ఎటువైపు ఏవి ఉండాలి అని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా మన కబోర్డ్ ని మనం అరేంజ్ చేసుకుంటాం కదా. సో మరి అలా మన బ్రెయిన్ లో మనకున్న మెమరీస్ అన్నిటినీ జాగ్రత్తగా సర్దుకుంటుందన్నమాట. సో మరి చాలా మంది నిద్రని వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటారు కదా, వాళ్ళకి చెప్పాలి ఇది గట్టిగా, నిద్ర బెస్ట్ టైం అని చెప్పేసి. ఎందుకంటే మన స్లీపే మన మెమరీస్ ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి మనం ఏది మర్చిపోకుండా ఉంటే, మంచి నిద్ర కూడా ఉండాలి. ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, సో మరి ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం మనం కొంచెం డీప్ గా. బట్ రైట్ నో మీ అందరి కోసం గ్యాంగ్ మాస్టర్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో మనో అండ్ చిత్ర పాడిన పాట వేటూరు గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం వివేక్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి.

అనంతరం ఆస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్ వెళ్లనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, క్రీడలు వంటి అంశాలపై చర్చల ద్వారా భారత్ ఆస్టేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మేది పేర్కొన్నారు. చివరిగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఆక్లాండ్ సందర్శిస్తారు. గత ఏడాది మార్చిలో లక్సన్ భారత పర్యటన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటన మరింత పెంచుతుందని, ఆర్థిక వాణిజ్య బంధాలపై ప్రధానంగా చర్చిస్తామని మోదీ తెలిపారు. తూర్పు దక్షిణ హిందూ మహాసముద్ర దేశాలైన ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్తో పాటు స్వేచ్ఛ, ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతదేశ అఖండత పట్ల ముఖర్జీకున్న అచంచల నిబద్దతే ఆయన ప్రజాజీవితాన్ని నిర్వచించిందని, ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపంగా ప్రధాని అభివర్ణించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370/35(a)ను రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివాళి అని మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్ గా విద్యా సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాది వేశారన్నారు. అలాగే 1943 బెంగాల్ కరువు సమయంలో సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆయన చేసిన మానవతా సేవలు ప్రధానమంత్రి కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతని, విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ సేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకిత భావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. దేశమే ప్రథమం అనే ఆదర్శాన్ని తన జీవిత మార్గదర్శక సూత్రంగా మార్చుకున్నారని, బెంగాల్ విభజన సమయంలో ఆయన చూపిన దూరదృష్టిగల నాయకత్వం, జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం ఉంచేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సిద్దాంతాల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్దత, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్ మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, ఎన్డీడీబి మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్ గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. కొమరోస్ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఎంబాయ్ మహమ్మద్తో పాటు అక్కడి ప్రజలకు విదేశాంగ మంత్రి జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అలాగే మలావి దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జార్జ్ టీ చపోండాతో పాటు మలావి ప్రజలకు విదేశాంగ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం

అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమాపేశం బుధవారం వరకు కొనసాగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదుర్కొన్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత్ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ మూడు రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమాపేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్టాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో బాంకీపూర్, గుజరాత్లో మంజల్పూర్, మధ్యప్రదేశ్లో దతియా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14 నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 30 పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో ప్రస్తుత సభ్యులు నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో బాంకీపూర్ సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు యోగేష్ బాయ్ మరణించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అస్సాంలో గౌహటీలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమాపేశం ఈ రోజు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రగ్స్, అక్రమ రవాణా, వ్యసనాలకు వ్యతిరేకంగా సహకారం బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. కేరళలో కొచ్చిలో ఈ రోజు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమాపేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమాపేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నందుకు భారత్కు ఇరాన్ రాయబారి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో భారతీయ రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, పండితులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ఈరోజు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్టాలు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా నార్వే 2-1 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. బ్రెజిల్ సీనియర్ ఆటగాడు నయమోర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మనం ఉన్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో అండ్ 12:40 క్రాస్ అయిపోయి 46 సెకండ్స్ అయిపోయింది. మరి ఈ రోజు మన షోలో మన జ్ఞాపకాలకి సంబంధించిన రకరకాల డిస్కవరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి, అప్పుడప్పుడు మనకి కొన్ని స్మెల్స్ అనేవి కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటాయి. లైక్ మనకి క్లోజ్గా ఉండే అంటే ఎవరైనా వ్యక్తుల్ని కానీ వాళ్ళందరినీ గుర్తు చేస్తుంటాయి, లేకపోతే ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ మనకి గుర్తొస్తుంటాయి. అప్పుడు ఇలా జరిగింది కదా, ఇప్పుడు ఇలా జరిగింది కదా, ఇవన్నీ కూడా జస్ట్ స్మెల్స్ వల్లే వస్తుంటాయి తెలుసా. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇది? నేనైతే చాలాసార్లు ఫీల్ అయ్యా. అంటే నాకు కొన్ని స్మెల్స్ వల్ల కొంతమంది నా ఫ్రెండ్స్ ఎలా గుర్తొస్తుంటారు అనమాట. సో మీకు విషయం తెలుసా, 1913లో ఒక ఫ్రెంచ్ రైటర్ మార్సెల్ ప్రాస్ట్ అనే ఒక ఆయన తన నవలలో ఒక కేక్ స్మెల్ వల్ల తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు

వస్తుంది అని చెప్పేసి రాశారట. ఆ తర్వాత అది నిజంగానే జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకోవడం వల్ల సైంటిస్టులు తర్వాత ఆ డిస్కవరీకి ఫ్రాస్ట్ ఎఫెక్ట్ అని పెట్టడం కూడా జరిగిందనమాట. మరి ఎందుకు ఇలా జరుగుతుంది మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే, బట్ రైట్ నౌ మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఉదిత్ నారాయణ్ గారు అండ్ చిత్ర పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను VRJ శృతి.

0: ఫిఫ్టీన్ సెకండ్స్ అయిపోయింది, మరి మీకు తెలుసా టైం? యాక్చువల్గా స్మెల్ ఏంటి, మెమరీస్ ఏంటి, అసలు స్మెల్ పీల్చినప్పుడు మెమరీస్ గుర్తు రావడం ఏమిటి, అసలు దీనికి దానికి లింక్ ఏంటి, ఇదే కదా మన డౌట్. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, మనం ఏదైనా కొన్ని స్మెల్స్ పీల్చినప్పుడు ఆ సిగ్నల్స్ అనేవి వెళ్ళి మన బ్రెయిన్లో ఎమోషన్స్ని, మెమరీస్ని కంట్రోల్ చేసే ఏరియాస్ని డైరెక్ట్గా చేరుతాయట. అందుకే ఇన్స్టెంట్గా మనకి పాత మెమరీస్ అనేవి గుర్తొస్తాయన్నమాట కొన్ని స్మెల్స్ పీల్చినప్పుడు. లైక్ కొంతమంది మనుషులు కానీ, లేకపోతే సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా. సో అదొక ట్రిగ్గర్ పాయింట్ లాంటిది అనమాట మనకి, సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇంకో విషయం తెలుసా, మనకి కొన్నిసార్లు ఫాల్స్ మెమరీస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక విషయం జరగకపోయినా, జరిగినట్టు ఉన్నా లేనట్టు మన బ్రెయిన్ మనల్ని నమ్మిస్తుంది అనమాట. సో దీనే ఫాల్స్ మెమరీస్ అంటారు. 1995లో ఎలిజబెత్ లోఫ్టస్ అనే ఒక సైంటిస్ట్ గుర్తించారు దీన్ని. అండ్ మరి నెక్స్ట్ 2014లో కూడా జరిగే డిస్కవరీస్ మెమరీస్ మీద, దాని గురించి కూడా మన బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, బాహుబలి 2 సినిమా నుంచి టైటిల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.
1: भड़ी भड़ी भड़ी रहा भड़ी साहो

అందరిగా మంచి టైటిల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి సైంటిస్ట్ లు మన మెమరీని స్టోర్ చేసే స్పెసిఫిక్ బ్రెయిన్ సెల్స్ ని కూడా గుర్తించారు. అండ్ ఆ తర్వాత నోబెల్ ప్రైజ్ వచ్చిన ఎక్స్పెరిమెంట్ కూడా ఒకటి జరిగింది. అందులో ఏంటో తెలుసా అండి, మన బ్రెయిన్ లో జీపీఎస్ లాగా పనిచేసే సెల్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తించేత. అంటే అందుకే అనమాట మనకి అడ్రస్లు, రోడ్స్, ఇంకా ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా గుర్తుంటాయి. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, అప్పుడప్పుడు మనం కొన్ని మర్చిపోతుంటాం కదా, అది కూడా మంచిదే అంటున్నారు సైంటిస్టులు. అంటే మన బ్రెయిన్ ఏంటంటే అవసరం లేని వాటిని డిలీట్ చేసేసి కొత్త వాటి కోసం స్పేస్ ఉంచుకుంటుందంట. సో వెల్, మన బ్రెయిన్ కూడా సూపర్ కంప్యూటర్. ఇది స్ట్రాంగ్ గా ఉండాలి అంటే, మెమరీస్ మనకి చాలా బాగా గుర్తుండిపోవాలి అంటే ఏం చేయాలో తెలుసా, డైలీ 20 to 30 minutes ఎక్సర్సైజ్ చేస్తే మంచిదని కూడా చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది కూడా ఒక రీసెర్చ్, మెమరీస్ కి సంబంధించిన రీసెర్చ్ లో ఈ ఫ్యాక్ట్ కూడా తెలిసిందనమాట. సో సీతాకోక చిలుకలతో మొదలై మన దాకా వచ్చింది మన రీసెర్చ్ ఈరోజు మీకు తెలుసాలో. సో 20 to 30 minutes ఎక్సర్సైజ్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో నిద్ర కూడా చాలా చాలా చాలా అవసరం. మీరు బాగా మర్చిపోతున్నారు అంటే ఏదో జరుగుతుంది బ్రెయిన్లో. సో కొంచెం దానికి రెస్ట్ ఇవ్వండి. ఓకే, ఎప్పుడు దాన్ని అలా టకటక టకటక ఏదో అంటే, నాకు తెలిసి చాలా మంది ఏం చేస్తారంటే ఇలా ప్లగ్ కనుక మనం తీసుకెళ్లి స్విచ్ బోర్డ్ లో పెట్టినట్టుగా ఆన్ చేస్తారు బ్రెయిన్ ని. ఇక దానికి కొంచెం ప్రాపర్ రెస్ట్ అనేది పక్కన పెట్టండి, అసలు మినిమం రెస్ట్ కూడా ఉండదు. సో అలా చేయకుండా కొంచెం రెస్ట్ ఇవ్వండి అండ్ ఎక్సర్సైజ్ కూడా చేయండి. ఓకే, ఇదే మ్యాటర్. ఇవాళ మీకు తెలిసే ఇక్కడతో కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ ధీరాలో కలుసుకుందాం. రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉన్నాయి. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో సీఎల్లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, శ్రీ సిటీలో 338 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈవీ ఛార్జర్, పవర్ మాడ్యూల్స్, ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సోలం సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గణన పత్రాల డిజిటలీకరణ పనులు కొనసాగుతున్నాయని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 54.96% పత్రాల డిజిటలైజేషన్ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గాను 4,13,45,505 మందికి

అంటే 99.32% మందికి పత్రాలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. రాష్టంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతెనల నిర్మాణం పూర్తి చేసేందుకు 90 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 9 జిల్లాలోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ వంతెనల నిర్మాణాన్ని తీరు ప్రారంభిస్తున్నామని చెప్పారు. దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 8వ తేదీ నుంచి సదరం స్లాట్ బుకింగ్ 13 నుంచి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై జోన్ల విధానంలో స్లాట్ బుకింగ్ ఉంటుందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు రైల్వే జంక్షన్ను 27 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించినట్టు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబడి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్లాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ మేళా నిర్వహిస్తామని వివరించారు. విశాఖ చేపల రేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గణంతైన 6 మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బోట్ డ్రైవర్ కమ్ ఓనర్ కారి చిన్న ప్రాణాలతో బయటపడగా

0: పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
0: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3.
2: ఎస్, మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 1:04 PM కూడా అయిపోయింది. సో మరి మ్యాటర్ ఏంటంటే, సక్సెస్కి ఫార్ములా ఏంటి అని ఎవరైనా అడిగారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు, అంతే కదా. బట్ ఎవరు ఎలా చెప్పినా ఫైనల్గా ఆ ఫార్ములా ఉండేది, ఆ ఫార్ములాలో ఉండేది ఒక డ్రీమ్, ఒక డిసిప్లిన్, ఒక హార్డ్ వర్క్, ఒక పేషెన్స్, ఇవన్నీ డెఫినెట్గా ఉంటాయి కదా. సో మరి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, ఇవన్నీ ఉంటేనే ఎవరికైనా సరే సక్సెస్ వస్తుంది. మరి ఇవాళ మనం అలాంటి ఒక సక్సెస్ఫుల్ జర్నీ గురించి, ఆ వెనకాల ఉన్న ఒక అమ్మాయి కష్టం గురించి మాట్లాడుకుందాం. మరి తన బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటి, ఇవన్నీ ఇలా ఎన్నో విషయాలు, అసలు అమ్మాయి ఎవరు, ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం. ఓకే, బట్ రైట్ నౌ పౌర్ణమి సినిమా నుంచి ఎస్పీ బాలు గారు అని చిత్ర పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సిరివెన్లు గారు లిరిక్ ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనమున్న ధీరా ప్రోగ్రాంలో.

ఎస్, మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అమ్మాయి రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేదండి, కానీ ఫ్యామిలీ అండ్ ఫేమస్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. జస్ట్ ఒక ట్రైబల్ విలేజ్ నుంచి వచ్చిన ఒక సాదా సీదా అమ్మాయి అనమాట. కానీ తన పట్టుదలతో, తన హార్డ్ వర్క్తో చరిత్రని సృష్టించింది. అండ్ తను వేరెవరో కాదు, వి శ్రీపతి గారు అనమాట. తమిళనాడుకి ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ సివిల్ జడ్జ్ తను. 23 ఏళ్ల వయసుకే ఫస్ట్ సివిల్ జడ్జిగా తను హిస్టరీ క్రియేట్ చేసింది. సో తన గురించి ఇవాళ షోలో మనం కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం సుమంగళి అండ్ సత్య, కిడ్ సత్య పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కలుసుకోవాలని సినిమా నుంచి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్, మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఈ రోజు మనం వి శ్రీపతి గారి గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా, తమిళనాడుకి ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ సివిల్ జడ్జ్. సో వి శ్రీపతి గారి చైల్డ్హుడ్ అంతా కూడా తమిళనాడు దగ్గర అనమాట. మలయాళీ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి తను, సింపుల్ ఫ్యామిలీ, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నారు, పెద్దగా ఫెసిలిటీస్ లేని ఏరియాలో పెరిగారు. కానీ ఇవన్నీ కూడా ఒకవైపు, తన డ్రీమ్ ఇంకొక వైపు, తనకి జడ్జ్ అవ్వాలని కోరిక అనమాట చిన్నప్పటి నుంచి. అసలు ఊహించండి, కొంతమందికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి స్కూల్స్, లైబ్రరీస్, కోచింగ్ సెంటర్స్, ఇంటర్నెట్ అన్ని కూడా, అంటే నేను ఇప్పుడు సంగతి చెప్తున్నా, బట్ వాళ్ళ ఎఫర్ట్స్ తక్కువ ఉంటాయి. కానీ ఎక్కడో ఒక మారుమూల ప్రదేశంలో ఉంటున్న వి శ్రీపతి లాంటి అమ్మాయిల కలలు ఎలా ఉన్నాయి చూసారా. సో మరి మరి అలాంటి డ్రీమ్ ఉన్న అమ్మాయికి లైఫ్ లో తర్వాత నెక్స్ట్ ఏమైంది బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీకోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మొగుడు సినిమా నుంచి, ఎంజాయ్ లిస్నింగ్.

శ్రోతలంతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటూ ఉన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరికు దక్షిణంలో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. ఇక సాయంత్రం 5:00 తలుపు తీసి చూడు నాటికతో మళ్లీ మీ ముందుంటాం. ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 1400 నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ పనితీరును సమీక్షించడంతో పాటు ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి మూడు ఆర్థిక ప్రాంతాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి అవకాశాల విస్తరణకు తీసుకోవలసిన తదుపరి చర్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుండి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై నౌకాదళం, తీర ప్రాంత దళం అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. రక్షించబడిన మత్స్యకారుడు కారి చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన 6 మత్స్యకారుల కోసం 2వ రోజు ప్రత్యేక నౌక, రెస్క్యూ బోట్, హెలికాప్టర్ సహాయంతో నౌకాతీర ప్రాంత దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న విశాఖపట్నంలో పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 7 మనకి ఒక వ్యక్తి కర్రీ చిన్న దొరకడం జరిగింది. మిగతా 6 కోసం కూడా ఈ రోజు వెతకడం జరుగుతుంది. కోస్ట్ గార్డ్ గారు ఉన్నారు, ఆయన ఇచ్చినటువంటి సమాచారం మీద కూడా వీళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఆ 7 ముగ్గురు బోట్ సింక్ అవుతుందని చెప్పి కొంచెం దూరంగా ఉన్నటువంటి షిప్ దగ్గరికి వీళ్ళందరూ కూడా ఈత కొట్టుకుని రావడం చెప్పడం అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరు ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా ఆయన కొంత గైడెన్స్ ఇస్తున్నారు. ఆ ఇచ్చినటువంటి గైడెన్స్ లో కూడా వీళ్ళు కొంత మానిటరింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ కోస్ట్ గార్డ్ కూడా చేస్తున్నారు, అలాగే నావీ తాలూకు 2 బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి, అలాగే 2 హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్ లో, రెస్క్యూ ఆపరేషన్స్ లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తున్నారు.
0: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో సియోల్లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ శ్రీ సిటీలో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ చార్జర్, పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సోలం సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. తిరుపతిలో ఇప్పటికే డిస్ప్లే, అసెంబ్లీ సదుపాయాలు ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ షెల్ఫ్ లేబుల్స్తో పాటు డిస్ప్లే ఆధారిత ఇతర ఉత్పత్తుల తయారీని కూడా శ్రీ సిటీలో విస్తరించాలని మంత్రి లోకేష్ సంస్థ ప్రతినిధులను కోరారు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. సమావేశంలో రైతులు సముద్ర తీరంలో సహజంగా ఏర్పడిన పర్రా భూముల ఆక్రమణల తొలగింపు, డ్రైన్ల ఆధునీకరణ, కోనసీమలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ డెల్టా ఆధునీకరణ

కరణ కోసం ఇప్పటికే 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామని చెప్పారు. ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని నేలపాడు హైకోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తం కుమార్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నియామకాలతో రాష్ట హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29 నుండి 32కు పెరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతుల నిర్మాణం పూర్తి చేసేందుకు 90 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రహదారు

స్లాట్ల బుకింగ్ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సేవా పోర్టల్ లేదా సచివాలయాల ద్వారా ఉచితంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, సదరం సేవలన్నీ పూర్తిగా ఉచితమని మంత్రి తెలిపారు. దళారులను ఆశ్రయించి ఎలాంటి నగదు చెల్లించవద్దని దివ్యాంగులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు రైల్వే జంక్షన్ను 27,13,00,000 రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించినట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందన్నారు. ఇందులో భాగంగా నిడదవోలు జంక్షన్ ఆధునిక రూపు కల్పించినట్లు చెప్పారు. స్థానిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్ భవనాన్ని అభివృద్ది చేయడంతో పాటు విశాలమైన పార్కింగ్ సౌకర్యం, పొడిగించిన ప్లాట్ఫారంలు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, వేచి ఉండే గది, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. లూయీ పాశర్ అనే ఫ్రెంచ్ జీవ శాస్త్రవేత్త సున్నకాల నుండి రేబిస్ వ్యాధి వస్తుందని గుర్తించి, ఆ వ్యాధిని అరికట్టడానికి 1886 జూలై 6వ తేదీన టీకా కనుగొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జూలై 6వ తేదీని జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జంతువులు, ప్రత్యేకించి పెంపుడు జంతువుల నుండి మానవులకు వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ, 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఫారాల ఆన్లైన్ సమర్పణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఈ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన 3 అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతెల నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి పిసి జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ, 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఫారాల ఆన్లైన్ సమర్పణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజ్పురంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఈ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: అబ్బాయి గారు,
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం 2:31 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది. సో మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం వింటైపోయాం సండే సండే గేమ్ షోలోకి. ఎస్, మరి వచ్చేసాం మన టైంలోకి, వచ్చేసాం మొత్తానికి. హ్యాపీగా అలా లంచ్ చేసి ఆరామ్గా రిలాక్స్డ్గా కూర్చున్నారు కదా. శృతి ఏం ప్రశ్నలు వేస్తుంది, మనం ఏం సమాధానాలు చెప్పాలి, తెలుసని చెప్పాలా తెలియదని చెప్పాలా అని వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, వస్తున్నా ఆ పాయింట్కే వస్తున్నా. నాకు తెలిసి మీరందరూ కూడా ఈరోజు కరెక్ట్ ఆన్సర్సే పంపిస్తారని అనుకుంటున్నాను, బట్ ఇక్కడైతే కొన్ని మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. పెడల జోగానందరావు కాలనీ చప్పలరాజ్ గారు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సండే సండే. హలో, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా అండ్ హార్టీ వెల్కమ్ సండే సండే గేమ్ షోలోకి. అండ్ నెక్స్ట్ మెసేజ్, టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి ఫ్రమ్ కాజా, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ శృతి మేడం, ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ నెక్స్ట్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, సండే సండేకి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. ఓకే, మీకు కూడా హార్టీ వెల్కమ్ షోలోకి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, వెల్కమ్ అంటూ కాకాని నుంచి పద్మశేఖర్ మెసేజ్ చేశారు. పద్మశేఖర ఏంటిది. ఓకే, ఎనీవేస్ మరి బ్యూటిఫుల్ సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడి తెలియకపోతే తెలుసుకుని పంపాలి అంటున్నారు. చూద్దాం ఎంతవరకు పంపిస్తారో ఈరోజు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, సండే సందరికి స్వాగతం, శుభ మధ్యాహ్నం శృతి మేడం, ఎలా ఉన్నారు, క్షేమమేనా? ఎస్, చక్కగా ఉన్నాను. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిపాడు నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటున్నారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న, హాయ్ అంటూ మెసేజ్ చేశారు. హలో, సో మరి అదండి సంగతి, చాలా మెసేజెస్ అయితే వచ్చేసాయి. సో మరి వెయిట్ చేస్తున్నారు కదా, ఫస్ట్ క్వశ్చన్లో కూడా డైరెక్ట్గా వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఒకటి ఉందండి, కడుపు నిండా రాగాలు ఉంటాయి దానికి, కానీ ఒంటి నిండా గాయాలు ఉంటాయి, ఏంటది? అది మనిషా, వస్తువా, ఏమై ఉండొచ్చు, మీరు గెస్ చేసి నాకు చెప్పండి. కడుపు నిండా రాగాలు ఉంటాయి కానీ ఒంటి నిండా గాయాలు ఉండేది ఎవరికి? ఓకే, సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ పంపించండి. అండ్ రైట్ నా నాని పాట, శృతి వస్తే నాని పాట వచ్చేస్తుంది అంతే. సో మరి రైట్ నా బలబల మగాడు సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కిక్ సినిమా నుంచి కార్తీక్ అండ్ జ్యోత్స్న పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 242 క్రాస్ అయిపోయి 49 సెకండ్స్ అయిపోయింది మన సందరే సందరి టైం. సో మరి నేను అడిగాను అనమాట ఒక క్వశ్చన్, కడుపు నిండా రాగాలుంటాయి కానీ ఒంటి నిండా గాయాలుంటాయి ఎవరికి అని. సో మరి క్వశ్చన్స్ కి అంటే నా క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చాలా వచ్చాయి. ఎలా ఉన్నారక్క, ఐఎమ్ పర్ష అంటూ నంద్యాల నుంచి ఆన్సర్ పంపించారు. ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. హాయ్ పర్ష, ఐఎమ్ ఫైన్ యాక్చువల్ గా. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే టీవీ సుబ్బారావు గారు ఇంకా శ్రీదేవి కాజ్ మూవ మండలం నుంచి అనమాట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ పెడిన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, సందరే సందరికి స్వాగతం, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు. హలో, ఓకే. సో నెక్స్ట్ టైం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి కూడా రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగొండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే, మోహన్ రెడ్డి గారు రోజా శ్రీ సాయి పటమట్టు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కమతం వెంకట లక్ష్మీ రెడ్డి భీమునిపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి. అండ్ ఆల్సో మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. అండ్ సుధా కొత్తగూడెం నుంచి. అండ్ వేదాంశ్ చెన్నై నుంచి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సరే. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు. అండ్ ఆల్సో హాయ్ శృతి మేడం బాగున్నారా అంటూ భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. ఓకే, సో నేను బాగున్నానండి. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఖమ్మం డిస్టిక్ నుంచి రెబవరం విలేజ్ నుంచి అమీదా బేగం రజియా హసీఫా ఆన్సర్ కరెక్ట్ గా పంపించారు. ఓకే, సో నెక్స్ట్ అయితే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ తేజశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘ్నా చాణిక్య శంకర్ కుమారి అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్. ఇంతమందిని చెప్పాక కూడా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పక్కన వివేక్ అని పంపించారు. ఓకే, కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇందుకే ఆన్సర్ ఎక్కడ ఇంత పెద్ద మెసేజ్ లో. సో నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడను నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కాకాని నుంచి, ఓకే, పద్మా శేఖర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నేతాజీ గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల్ల చిన్నమస్తానరావు గారు, దామల్ల పద్మస్తానరావు గారు, నమస్తే మేడం గారు, మీరు వినిపించిన పాట చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ చౌడేశ్వర్.

కాలనీ అనంతపుర డిస్టిక్ నుంచి నబీషా ఇంకా వాలి, రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం నుంచి అనమాట, పెద్దగూడెం విలేజ్ నుంచి, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సీత రైట్ ఆన్సర్ పంపిస్తే పక్కన సీతాఫలం ఏమిటండి, సీతాఫలం పాట పాడుతున్నా, అజ్జో. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందికైపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయితే చంద్రశేఖర్ గారు పద్మ కాకాని నుంచి, మీరు రకరకాల నెంబర్లలోంచి పంపిస్తున్నారు ఆ మెసేజ్ని. ఎనీవేస్, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఇంకా చాలా చాలా రైట్ ఆన్సర్స్ ఉన్నాయి అనుకుంటున్నాను, మెసేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మరి నేను అడుగుతున్న క్వశ్చన్, కడుపు నిండా రాగాలు ఉంటాయి కానీ ఒంటి నిండా గాయాలు ఉండేవి ఎవరికి? రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, అలియాస్ జానకి సినిమా నుంచి నా ఫేవరెట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

అండ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి అండ్ మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్వేత ఫ్రమ్ తిరుపతి. ఓకే, సో అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ విఖ్యాత్ చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్. మేడం మీరు వస్తే స్టూడియోలో టైం అలా గడిచిపోతుంది. థ్యాంక్ యూ మీ అభిమానానికి. అండ్ నెక్స్ట్ నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఓకే దద్దుకూరు విలేజ్ కాదు కాదు దుద్దుకూరు విలేజ్ నుంచి అనుకుంటా సామ్రాట్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అక్తర్ ఓకే అండ్ జైనాబ్ ఓకే సో మరి రైట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అనమాట ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, ఇంకా జయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్. కొల్లిపర్రు నుంచి మౌలాలి నుంచి అనమాట, మౌలాలి గారు ఐ మీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సో పుట్టపాకు నుంచి మిరియాల తిరుమలయ, ఇంకా ఆండాళ్ళు పంపించారు. అండ్ నెక్స్ట్ ఓకే సో తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండలం నుంచి మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం అని చెప్పేసి అంటూ జామకాయ జామకాయ ఏమిటండి చచ్చో. నెక్స్ట్ పులిపాటి వెంకటేష్, ఇంకా పులిపాటి సత్యవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో అశోక్ గన్నవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల, నమస్కారం సార్. నమస్తే మేడం, సార్ కూడా ఉన్నారా ఇక్కడ నా పక్కన? ఓకే నైస్, వెరీ నైస్ ఆన్సర్. యాక్చువల్గా ఆన్సర్ కరెక్ట్గానే పంపించారు. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు, హార్డ్ క్వశ్చన్ వేశారు అంటున్నారా ఇందుకు ఎవరు? నబీషా ఇంకా వలి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే హార్డ్గా అనిపించిందా మీకు? మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మరి దానికి ఏమంటారో. నెక్స్ట్ షబీనా కూరబాలకోట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే సో ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటంటే ఫ్లూట్ అనమాట. ఓకే ఫ్లూట్ మురళి పిల్లన గ్రోవి. ఓకే సో కడుపు నిండా రాగాలు ఉంటాయి, ఒంటి నిండా గాయాలు ఉంటాయి, అది మ్యాటర్. ఓకే సో మా నెక్స్ట్ పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో చాలా రోజులైంది కదా శృతి మార్క్ క్వశ్చన్ అడిగి. ఓకే సో మరి ఈ రోజు మనం అట్లాంటి ఇట్లాంటి పార్కులో కాదు, ఒక ఫ్రూట్ పార్కులోకి వెళ్తున్నాం, పండ్ల పార్కులోకి. ఓకేనా? సో మరి ఏంటంటే మ్యాటర్, అక్కడ ఏం జరుగుతుందంటే నాలుగు బెంచ్లు ఉన్నాయి ఎప్పటిలాగానే, ఆ నాలుగు బెంచ్ల మీద ఈసారి నాలుగు పళ్ళు ఉన్నాయి. ఆ ఒక్కొక్క పండు పక్కన ఒక్కొక్క కోడ్ ఉందన్నమాట, ఒక నెంబర్ వేసి ఉంటుంది. అయితే ఒక్క పండు పక్కన మాత్రం ఒక నెంబర్ వేసి లేదు. సో అక్కడ ఏ నెంబర్ ఉండాలి అనేది మీరు కనిపెట్టాలి. అర్థమైపోయింది కదా క్వశ్చన్? నాలుగు బెంచ్ల మీద నాలుగు ఫ్రూట్స్ పెట్టున్నాయి, ఆ ఫ్రూట్ పక్కన ఒక నెంబర్ ఉంటుంది, ఒక్క దాని పక్కన మాత్రం నెంబర్ లేదు. సో దాన్ని మీరు కనిపెట్టి నాకు చెప్పాలి. ఇంతకీ ఏంటా ఫ్రూట్స్, ఏంటా నెంబర్స్ అంటే, ఫస్ట్ బెంచ్ మీద యాపిల్ ఉంది, యాపిల్ పక్కన 50 అని ఉంది. అండ్ సెకండ్ బెంచ్ పక్కన మ్యాంగో ఉంది, మ్యాంగో పక్కన 50 అని ఉంది. గ్రేప్ ఉందనమాట, గ్రేప్ పక్కన థర్డ్ బెంచ్లో 47 అని ఉంది. మరి ఫోర్త్ బెంచ్లో బనానా ఉంది, బనానా పక్కన ఏ నెంబర్ ఉండాలి? ఇది నా క్వశ్చన్. యాపిల్ పక్కన 50, మ్యాంగో పక్కన 50, గ్రేప్ పక్కన 47, బనానా పక్కన ఎంత ఉండాలి? మీరు గెస్ చేసి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662424 ఈ నెంబర్ కనమాట. సో రైట్ నో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, సరే నోడు సినిమా నుంచి ప్రైవేట్ పార్టీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ విత్ భారతి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, మరి ఈ బ్యూటిఫుల్ షోలోనే మనం ఉన్నాం, సందడి సందడి గేమ్ షోలో. మరి రైట్ నౌ స్టూడియోలో టైం 3:00 అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే మీకోసం వచ్చేస్తాయి. స్టే ట్యూన్డ్.

0: ವಿದ್ಯುತ್ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ನಮಸ್ತೆ, ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತಂ. ನೇನು ಮೇ ಸರಿತಾ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో రియల్

టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడల్లో గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. మునికోడలి ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ది పనుల శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించి స్వయం సమృద్ది బస్సు షెల్టర్ నమూనాను పరిశీలిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుండి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్లు రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులను పరిశీలించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జూలై 6వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న మురళీకృష్ణ సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతెల నిర్మాణం పూర్తి చేసేందుకు 90,20,00,000 రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈ రోజు మోస్తరు నుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటల ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:02 క్రాస్ అయ్యి 3:03 క్రాస్ అయ్యి 3 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడి గేమ్ షో టైం. సో మరి నేను అడిగిన క్వశ్చన్ పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ కి, సో మరి ఎం కొండారెడ్డి సిద్ధవట్ట మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అరే రే, ఐమ్ సారీ అండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా రాంగ్ ఆన్సర్. ఆల్రెడీ నేను గ్రేప్ కి చెప్పాను, ఇది అయినా కూడా వచ్చే ఛాన్స్ ఉంది కానీ, బట్ అదైతే రాంగ్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న కూడా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ బనానా టెన్నా, నో నో రాంగ్ ఆన్సర్. ఇందుకు ఎవరంటే కాకా నుంచి పద్మ, ఇంకా శేఖర్. ఓకే, నెక్స్ట్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి, నో రాంగ్ ఆన్సర్ అండి. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, ఓ మై గాడ్ 175, నో అస్సలు కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నో నో నో, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నో రాంగ్ ఆన్సర్. కాల శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ 3 లేదా 53 అంటూ గణేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోనాపూర్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ రాజోలి మండలం వీవస్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్, చరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ. ఓకే, నో 60 కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపూర్ మస్తాన్ భాషా జాను, నో రాంగ్ ఆన్సర్ అండి. అరే రే, అందరికీ ఏమైంది ఈరోజు? సెకండ్ క్వశ్చన్ ఇందాక ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రూపేష్ ప్రేమ్ కుమార్ అండ్ సత్యవీడు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి, ఓకే రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప, ముద్దునూరు కడప జిల్లా నుంచి, ఓకే. నెక్స్ట్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కూడా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమిటిది, అయ్యయ్యో 64 అయితే కాదు, ఎక్కడి నుంచి అంటే రెబ్బవరం విలేజ్ నుంచి, అమీదా బేగం, రజియా, హసీఫా. ఏమిటో పార్క్ అనగానే పార్క్లోకి వెళ్ళిపోయి అక్కడ అక్కడ ఎక్సర్సైజ్ చేసిన ఫొటోస్ పంపించారు నాకు, ఎమోజీస్ ఐ మీన్. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడను నుంచి, సూపర్, మీరు కంగ్రాచులేషన్స్ రైట్ ఆన్సర్ మీది. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే కొడుమూరు మండలం ముల్లగర్తి విలేజ్.

తేజస్ ఫ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ మూడు పంపించారు, మూడు కూడా రాంగే. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు అనుకోకర్లేదు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు, క్లూ ప్లీజ్. ఇప్పుడు యాక్చువల్ గా యాపిల్, మ్యాంగో, గ్రేప్, బనానా ఇవన్నీ చెప్పాను కదా, యాక్చువల్లీ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఏమిటి ఆలోచించండి. అండ్ ఇంకా డీప్ గా చెప్పాలంటే వాటి పక్కన ఒక నెంబర్ ఇచ్చారు, అవన్నీ ఏమిటి, ఆ యాపిల్లో ఉన్నవి ఏమిటి, మ్యాంగోలో. నేను ఇంకా క్లియర్ గా చెప్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందని నేను ట్రై చేస్తున్నాను చెప్పకుండా ఉండడానికి. మ్యాంగోలో ఉన్నవి ఏమిటి, ఇంగ్లీష్ అడన్నమాట, అదే మ్యాటర్. సో ఇంతకు మించి క్లూ అయితే ఇవ్వను నేను. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి మెసేజ్ అయితే డిలీట్ చేశారు ఏమిటో. అండ్ నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బండారుపల్లి నుంచి అంకయ్య గారు, రాంగ్ ఆన్సర్. అండ్ నంద్యా వర్ష, అయ్యయ్యో రాంగ్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి దామల్ల శ్రీనివాసరావు గారు, పద్మస్థానరావు గారు రైట్ ఆన్సర్. షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి రైట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ ఆండాళ్ళు రైట్ ఆన్సర్. రాజోల నుంచి జయన్న రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. మలాన్బీ కర్నూలు బాలాజీ నగర్ నుంచి 47 కాదు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి రైట్ ఆర్ రాంగ్ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి క్వశ్చన్ రిపీట్ చేసిన, ఇప్పుడే చూన్ చేసిన వాళ్ళ కోసం, ఒక ఫ్రూట్ పార్క్ ఉంది, అందులో నాలుగు బెంచెస్ ఉన్నాయి. నాలుగు బెంచెస్ మీద నాలుగు ఫ్రూట్స్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క బెంచ్ మీద ఒక్కొక్క ఫ్రూట్ ఉంది. ఆ ఫ్రూట్ పక్కన ఒక నెంబర్ రాసి ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బెంచ్ మీద యాపిల్ ఉంది, 50 అని ఉంది దాని పక్కన. సెకండ్ బెంచ్ మీద మ్యాంగో ఉంది, మ్యాంగో పక్కన 50 అని ఉంది. థర్డ్ బెంచ్ మీద గ్రేప్ ఉంది, గ్రేప్ పక్కన 47 ఉంది. మరి ఫోర్త్ బెంచ్ మీద ఏమో బనానా ఉంది, పాపం దాని పక్కన నెంబర్ లేదు. సో ఆ నెంబర్ని మనం గెస్ చేయాలి, ఇది నా క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ పంపించండి. 8662488114 ఇది మన వాట్సాప్ నెంబర్. ఓకే, రైట్ నౌ లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సార్. వచ్చారు, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

హుక్ స్టెప్ సాంగ్ అయితే వినేశారు మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి. 3:14 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది మన సందరి గేమ్ షో టైం. సో మరి నాకైతే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, నేను అడిగిన పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ కి చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. ఎవరెవరు పంపించారు చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, హాయ్ శృతి గారు, రేడియో సెట్ లో మీ వాయిస్ వినిపించట్లేదు, గమనించగలరు. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు సెట్ అయిందని అనుకుంటున్నాను. మరి ఎనీవేస్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ మనకి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగరాజు గారు, కోడుపూర్ నుంచి కొండపేట. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి. కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అని మెసేజ్ చేశారు. హలో కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, 57 కాదండి. అండ్ నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, బనానా పక్కన ఏ నెంబర్ ఉన్నాలో ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. ప్రశ్న ప్లీజ్ అంటున్నారు పిఎస్.

రంగారావు గారు బెస్తాంబరం చెన్నై నుంచి. ఓకే, ఏం లేదు, పార్క్ లో నాలుగు బెంచ్లున్నాయి, నాలుగు బెంచ్ల మీద నాలుగు ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్ పక్కన, ప్రతి ఒక్క ఫ్రూట్ పక్కన ఒక కోడ్ ఉంది. అయితే నాలుగో బెంచ్ లో ఉన్న ఫ్రూట్ పక్కన మాత్రం కోడ్ లేదు. అది ఏ నెంబర్ ఉండాలి అనేది మీరు గెస్ చేసి నాకు పంపించమని చెప్పాను. సో ఫస్ట్ బెంచ్ మీద యాపిల్ ఉంది, దాని పక్కన 50 అనే ఒక కోడ్ ఉంది. మ్యాంగో పక్కన సెకండ్ బెంచ్ లో 50 అనే కోడ్ ఉంది. అండ్ థర్డ్ బెంచ్ లో గ్రేప్ ఫ్రూట్ ఉంది, గ్రేప్ పక్కన 47 అనే ఒక కోడ్ ఉంది. సో మరి ఫోర్త్ బెంచ్ లో బనానా ఉంది, బనానా పక్కన కోడ్ అనేది లేదనమాట. సో మీరు అక్కడ ఏ కోడ్ ఉంటే కరెక్ట్ గా ఉంటుంది అనేది గెస్ చేసి నాకు మన వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేయాలి. అది మ్యాటర్. ఓకే, అర్థమైంది కదండి రంగారావు గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, గణేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోనాపూర్ నుంచి 1 నుంచి 100 ఏదో ఒకట. ఆహా. అండ్ నెక్స్ట్ నాగార్జున, ఇంకో లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మాకు, ఓకే, సో మరి విజయవాడ, ఓకే, వివిద్ భారతికి అంటూ, ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ అయితే వచ్చింది చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి. హలో శ్రుతమ్మ, ఇప్పుడే ఆన్ చేశా, ఓకే, లేట్ అయింది అంటున్నారు. 53 కాదు, 47 కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి వెల్లుల్లు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, రైట్. అండ్ మలాన్బి కన్నూల్ బాలాజీ నగర్ నుంచి, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి గారు లెక్క ప్రశ్న బాగానే ఉంది నా ఆన్సర్ అయితే అని చెప్పి ఒక ఆన్సర్ పంపారు, బట్ అది కాదు. కరెక్ట్ గా మీరు కౌంట్ చేసి ఉంటే ఎగ్జాక్ట్ గా వచ్చిండేది, బట్ కొంచెం మిస్ అయ్యారని అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ కమతం వెంకట లక్ష్మిరెడ్డి భీమిరిపాడు నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు, లాజిక్ తెలిసింది అంటూ, వెరీ నైస్. నెక్స్ట్ రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం మస్తాన్ భాషా జాను, రాంగ్ ఆన్సర్, 18 కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నేతాజీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సత్యవీడు తిరుపతి నుంచి, మీరు కరెక్ట్గానే పంపారు కానీ అన్ని బట్ టోటల్ రాంగ్ పంపించేశారు. నంద్యాల హర్ష, 4 కాదు, ఫోర్త్ బెంచ్ అన్నానని 4 అంటున్నారా? నెక్స్ట్ నంద్యాల నుంచి ఇస్మాయిల్ అండ్ దనీష్, 60 కాదండి. అండ్ నెక్స్ట్ భరణను జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ప్రాబ్లం అలానే ఉందా? ఓకే, చూద్దాం మరి ఏంటో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ సుధా కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు, 12 అని, 12 అయితే కాదు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కూడా సేమ్ ఆన్సర్ పంపించారు, బట్ కాదండి. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న, 47 లేదా 48 కాదండి. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ 147 అసలు కాదు తేజేశ్వరి గారు. అండ్ ఓకే, సో మొత్తానికి బాగా ట్రై చేశారు అందరూ. ఎనీవేస్ ఆన్సర్ ఏంటంటే 33 అనమాట, 33. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ యాపిల్, మ్యాంగో, గ్రేప్, బనానా ఇవన్నీ కూడా ఏంటి మనకి ఆల్ఫాబెట్ లెటర్స్ కదా. సో 26 నెంబర్స్, మరి ఒక్కొక్క లెటర్కి ఒక్కో నెంబర్ ఉంటుంది. ఏకి 1, బీకి 2, అలా కౌంట్ చేసుకుంటే యాపిల్కి 50 వస్తుంది, మ్యాంగోకి 50 వస్తుంది, గ్రేప్కి 47 వస్తుంది, మరి బనానాకి 33 అనమాట. అది మ్యాటర్. ఓకే, సో 319 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా ఇవాళ మన సందరి సందర్లో ఏంటంటే, ఇప్పుడు నేను 4 సినిమా పేర్లు చెప్తాను, ఆ సినిమాల్లో కామన్ గా ఉన్నదేంటో చెప్పాలి. సింపుల్ క్వశ్చన్. ఓకే, సో మరి ఈ 4 సినిమాలు ఏమేంటంటే, రైడ్ ఫస్ట్ది, తర్వాతది హిట్ 3, థర్డ్ వన్ జెర్సీ, ఫోర్త్ వన్ కృష్ణార్జున యుద్ధం. ఓకే, ఈ 4 సినిమాల్లో కామన్ గా ఉన్నది యాక్చువల్గా నాని అని అందరూ చెప్పేశారు ఠక్కుమని. నాని కాకుండా కూడా ఇంకో కామన్ థింగ్ ఉంది ఈ సినిమాలో, 4 సినిమాల్లో, అదేంటో మీరు గెస్ చేసి నాకు చెప్పండి. ఓకే, 8662488114 ఈ నెంబర్కి రైట్ నా మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, మాస్ సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా.

0: బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

మూవీ నేమ్స్ చెప్పాను, ఆ మూవీ నేమ్స్ లో కామన్ గా ఉన్నది ఏంటి అని క్వశ్చన్ వేశారు. అయితే అందులో యాక్చువల్ గా కామన్ గా నాని హీరో ఉన్నారు, కానీ అది కాకుండా ఇంకోటి కామన్ గా ఉంది, అదేంటి గెస్ చేయండి అని చెప్పాను అనమాట. సో మరి రైడ్, హిట్రీ, జెర్సీ, కృష్ణార్జున యుద్ధం, ఇవి నేను ఇచ్చిన సినిమా పేర్లు. ఓకే, సో మరి కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారు, సంగీత దర్శకుడు ఒకరే అని. కాదు, అసలు కాదు, ఎందుకంటే రైడ్ కి హేమచంద్ర అండ్ హిట్రీకి ఇలా మొత్తం అందరు, జెర్సీకే అనిరుద్ధ్ రవిచందర్ అండ్ కృష్ణార్జున యుద్ధానికి కూడా హిప్ హాప్ తమీజా, ఇలా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట. సో మరి అదైతే కాదు. అండ్ నెక్స్ట్ నాని సింగర్ అంటూ తేజేశ్వరి కోడుమూరు మండల్ మల్లుగర్తి విలేజ్ నుంచి మెసేజ్ చేశారు, నాని సింగర్ కృష్ణార్జున యుద్ధం సినిమాలో మాత్రమే, అది కూడా ఒక క్యారెక్టర్. ఓకే, అండ్ జెర్సీలో ఏమో క్రికెటర్, హిట్రీలో ఏమో పోలీస్, అండ్ రైడ్ లో ఒక కామన్ అబ్బాయి, పక్కింటి అబ్బాయి టైప్ లో. ఓకే, సో మరి నెక్స్ట్ కాలు శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రూపేష్, నేతాజీ రూపేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్ సత్యవీడ్ నుంచి. ఓకే, అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. నో, జెర్సీ సినిమాకి మాత్రమే అనిరుద్ధ్. ఓకే, నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ రైట్ ఆన్సర్ పంపించారు ఎగ్జాక్ట్ గా, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, పెడన జోగానంద్రావు కాల్ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు, షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి అనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి, సూపర్ అండి మీరు అసలు, వెరీ వెరీ నైస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్థానరావు, ఇంకా దామర్ల పద్మస్థానరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి

తాంబరం చెన్నై నుంచి. సూపర్ అండి మీరు, అసలు వెరీ వెరీ నైస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్థానరావు, ఇంకా దామర్ల పద్మస్థానరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న, ఇంకో హీరో ఉండడమా? రైడ్ లో ఉన్నారు, ఓకే. హిట్ త్రీలో ఎక్కడున్నారు? జెర్సీలో ఎక్కడున్నారు? కృష్ణార్జున యుద్ధంలో ఎక్కడున్నారు? అచ్చచ్చో, కృష్ణార్జున యుద్ధంలో ఓన్లీ నానినే డబుల్ రోల్ ప్లే చేస్తారు కదా. ఓకే, భాస్కర్ పెడన సినిమాలో, ఓకే రైట్ ఆన్సర్. ఓకే, సో మరి అయితే మొత్తానికి రైట్ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి, కాకపోతే కొంచెం ఫ్లో ఆగింది అనమాట అందరిది, అంటే గెస్ చేస్తున్నారు ఏమై ఉండొచ్చు ఏమై ఉండొచ్చు అని చెప్పేసి. ఈ ఫోర్ ఫిలిం స్లోను కామన్ గా ఉన్నదనమాట, నాని కాకుండా ఏంటి. సో నేను క్లూ కూడా ఇస్తాను, ఈ ఫోర్ ఫిలిమ్స్ లోనే ఆన్సర్ ఉంది. ఓకే, ఒకసారి సినిమా పేర్లు చూస్తే కూడా తెలిసిపోతుంది మీకు అందులో ఆన్సర్ ఉంది ఎగ్జాక్ట్ గా. ఓకే, సో ఇప్పుడు గెస్ చేసి చూడండి, ట్రై చేయండి. ఓకే, రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఒకరికి ఒకరు సినిమా నుంచి ఎంజాయ్ లిసనింగ్.

ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ అండ్ గంగప్ప అన్న సాంగ్ అయితే ప్లే చేసేసాను. మరి చంద్రబోస్ గారు లిరిక్ అనమాట. 3:37 క్రాస్ అయిపోయి 55 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మనమున్నాం సండే సండే గేమ్ షోలో. అండ్ దిస్ ఇస్ అర్జున్ శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎం మురారి గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు కూడా ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ విష్ అనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ గణేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోనాపూర్ నుంచి ఏదో ఉంది గుర్తుకు రావడం లేదట. పర్వాలేదులేండి, ఇలా మర్చిపోవడం కూడా యాక్చువల్ గా మంచిదే అని చెప్పేసి సైంటిస్టులు అంటున్నారని చెప్పి వాళ్ళు మీకు తెలుసాలో చెప్పాను కదా. సో నో ప్రాబ్లం, ఏదో కొత్తది మీ బ్రెయిన్ లో ఫీడ్ అవ్వడం కోసం ఇది మీరు మర్చిపోయి ఉంటారు. సో నో ప్రాబ్లం, ఆన్సర్ ఎలాగో రివీల్ చేసేస్తాను కాబట్టి తెలుసుకోండి. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ నేతాజీ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సత్యవేడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఆర్ శృతి ఆర్ అఖిల బేతంచెర్ల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఈ నాలుగు సినిమాల్లో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారా? ఓ మై గాడ్, పిఎస్ రంగారావు గారు వేస్తాంపురం చెన్నై నుంచి. ఈ కోణంలో నేను ఆలోచించలేదండి. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ఏంటి 2018లో వచ్చాయి అంటూ మెసేజ్ చేశారు తేజస్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నో. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు చెప్పిన నాలుగు సినిమాలు నాని నటించిన తెలుగు సినిమాలు, వేరే కామన్ పాయింట్ నాకు తెలియదు అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ ఓకే ఏంటి మసక మసక చీకటిలో వాళ్ళు పంపించారు ఏమిటో మరి. ఓకే నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ వచ్చింది. ఓకే సో మరి ఇంతకీ ఏంటంటే ఈ కామన్ ఫిల్మ్ ఈ నాలుగు ఫిల్మ్స్ లో కామన్ గా ఉన్నది నాని కాకుండా అర్జున్ అనే సినిమా, అర్జున్ అనే ఒక క్యారెక్టర్ పేరు. ఓకే సో నానికి నాలుగు సినిమాల్లోనూ అర్జున్ అనే పేరు ఉంటుంది, అదనమాట మ్యాటర్. ఓకే చాలా మంది కరెక్ట్ గానే గెస్ చేశారు అండ్ చాలా మంది ఇంకా డిఫరెంట్ గా కూడా ఆలోచించారు. వెరీ నైస్ యాక్చువల్ గా, అది మ్యాటర్. ఓకే సో మరి అర్జున్ అనేది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. సో ఇప్పుడు మనకి చాలా చాలా వస్తువులు ఉంటాయి, మనం ప్రతిరోజు వాడుకుంటూ ఉంటాం, కానీ ఎన్నున్నా కూడా ఒక్కొక్కసారి అబ్బా ఇంకేదైనా కొత్తది ఉంటే బాగుంటుందిరా బాబు, ఇంకెవరైనా కనిపెడితే బాగుంటుందిరా బాబు దీన్ని అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ రోజు నాకు కూడా అలా అనిపించింది. సో ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు ఇప్పుడు సరదాగా ఏదైనా ఒక వస్తువుని కనిపెట్టాలి ఇప్పటికిప్పుడు, సో దానికి ఒక పేరు కూడా పెట్టి నాకు చెప్పాలి. కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే అలాంటి ఒక వస్తువు ఇప్పుడు దాకా ఉండకూడదన్నమాట. సో అలాంటిది ఏదైనా మీరు కనిపెట్టి నాకు చెప్పగలరా? ఒకవేళ చెప్పగలను అంటే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నంబర్కి, మన వాట్సాప్ నంబర్కి. ఒక సరదాగా ఒక కొత్త వస్తువు, ఆ వస్తువుకి ఒక పేరు కూడా, ఒక క్యూట్ పేరు కూడా పెట్టండి. ఓకేనా? సో మరి అది మ్యాటర్. ఇంకా 20 మినిట్స్ టైం ఉంది మనకి షోలో, చక్కగా ఆలోచించి నాకు మెసేజ్ చేయండి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం

लवली सॉन्ग है तो विनय सर ड्यूएट सिनेमा नहीं सो हमारी ना कहते मैसेजेस है तो वच्चा हूँ चूदा हूँ एवरे और रेमें कन पेटरो ओके सो फर्स्ट मैसेज है ते नहीं नड़गी ना क्वेश्चन की ओके हाय श्रुति मैडम गुड आफ्टरनून अंटू बाउनारा अंटू सिंगवारम नजीर दूजहान मैसेज चेसारू हेलो अंडी वेरी गुड आफ्टरनून नेने ते बाउनानू एंड ओके ప్రజ్వల మెసేజ్ చేశారు ఆటోమేటిక్ జల్లడ మెషిన్ అట ఆహా మన చేతులతో పని లేకుండానా ఓకే అలా స్విచ్ బోర్డ్ లో దానికి కనెక్ట్ చేస్తే చక్కగా దాని అంతటా అదే ఊగిపోయి జల్లించేసి మనకి ఇచ్చేసేయాలనిపండి ఓకే నాకైతే ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే అందులో ఒకవేళ ఆ పిండిలో కనుక ఏదైనా పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా అవతల పడేసి ఆ పిండిని తెచ్చి మన డబ్బాలో వేసేసేలా ఉంటే ఓ పని అయిపోతుంది ఆ కొంచెం పని కూడా ఎందుకు మనకి ప్రజ్వల చెప్పు సో అది మ్యాటర్ ఓకే పెడన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు నెట్ అవసరం లేకుండా సోషల్ మీడియా యాప్స్ అన్ని మొత్తం పనిచేసి ఒక బొమ్మలు పెట్టి తయారు చేస్తాను మేడం అట అబ్బాబ్బాబ్బాబ్బా ఏం చెప్పారండి ఓకే సో మరి యాక్చువల్ గా మీరు బొమ్మలు పెట్ట అనగానే నాకేం గుర్తొచ్చింది సార్ ఠక్కుమని మాయాపేటిక గుర్తొచ్చింది మాయా బజార్లో ఇలా ఓపెన్ చేయగానే మనకి కావాల్సిన వాళ్ళందరూ కనపడేలాగా నైస్ యాక్చువల్ గా మీరు చెప్పింది బాగుంది నెట్ అవసరం లేకుండా అన్నారు చూసారా అక్కడ అక్కడ కొట్టింది ఇంప్రెషన్ ఎనీవేస్ బాగుంది మీ ఐడియా కూడా అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు శకుంతల అండ్ శివాన్వి మెసేజ్ చేశారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నీళ్ల బాటిల్ కి దాహం మిత్రుడు అంటూ అంటే యు మీన్ స్మార్ట్ వాటర్ బాటిల్ లాంటిది ఏమన్నానా నాకైతే అదే అర్థమైంది ఓకే సో యాక్చువల్గా ఒకవేళ మీ ఐడియా అదైతే కనుక నేను ఇంకొంచెం దానికి యాడ్ చేస్తాను ఏంటంటే ఇప్పుడు మనకి నీళ్లు కరెక్ట్గా ఎంత తాగాము అనేది శుభ్రంగా అంతా కౌంటింగ్ లాగా ఇచ్చేసి మీరు ఇంకా ఇన్ని నీళ్లు తాగాలి మీరు అని చెప్పేసి వాటర్ బాటిల్ సిస్టమ్ లాంటిది అయితే ఇంకా బాగుంటుంది ఏమంటారు ఎనీవేస్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు ఫైండ్ కీ అట పోయిన వస్తువుని శబ్దంతో కనిపెట్టే చిన్న పరికరం ఆహా ఒకసారి నేను మన ఈ సందడే సందడి షోలోనే ఎక్కువగా ఏం మర్చిపోతారు అంటే చాలా మంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే కీస్ ఈ కీజ్ దానికి మీరు సొల్యూషన్ పెట్టేశారు ఈరోజు వెరీ నైస్ యాక్చువల్గా అండ్ నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు షూ కనిపెట్టి అవి వేసుకొని దానికి ఒక మిషన్ ఏర్పాటు చేసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్లేలాగా ఉంటే బాగుంటుంది అప్పుడు మనం ట్రైన్లోనే బస్సులోని జర్నీ చేసి ఓకే ట్రైన్లోనూ బస్సులోనూనా ఓకే ట్రైన్లోనూ బస్సులోనూ జర్నీ చేసే అవసరం ఉండదు కదా అంటున్నారు ఓహో మీరు మొత్తం చాలా చాలా ఎక్కడికో దూరంగా ఆలోచించారు అలా తీసుకెళ్లిపోయే షూస్ కావాలంటారు అంతేనా ఇప్పటిదాకా అది లేదు కాబట్టి మీరు కనిపెట్టాలి అంటారు ఓకే మీరు ఆ పని మీద అయితే ఉండండి మీరు కనబడితే మాకు కూడా చెప్పండి మేము కూడా కొనుక్కుంటాం మీ దగ్గర తాతారావు గారు ఎనీవేస్ నెక్స్ట్ మురళి గారు మెసేజ్ చేశారు హాయ్ శృతి గారు అని హలో అండి అండ్ నెక్స్ట్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పక్షుల్లా ఎగిరేలా కావాలట మెషిన్స్ ఏ డ్రెస్ ఆర్ వింగ్స్ డ్రెస్ అని పెట్టుకుంటారట పేరు ఓకే డ్రెస్ అంటారా మొత్తానికి అది అది వేసుకుంటే ఎగురుతాం అంతే కదా ఓకే సో అవర్ నెక్స్ట్ మెసేజ్ మాయా 963 అట ఇది బైక్ లాంటిది దాని మీద కూర్చుంటే మాయమై నిమిషంలో నిజామాబాద్ నుండి విజయవాడ చేరుకోవాలి ఓకే గణేష్ కోనాపూర్ నుంచి మీరు కూడా మాయమైపోయి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అంతేనా ఓకే సో నెక్స్ట్ సెల్ ఫోన్ ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టుకునే ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్ ఛార్జింగ్ అయ్యేలా కొత్త ఛార్జింగ్ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ రావాలట అయ్యా బాబోయ్ ఎర్రవెల్లి సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మీకు పెద్ద పెద్ద క్యూనే కడతారు మీ ప్రొడక్ట్కి నాకు తెలిసి అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ మనకు వచ్చిన కళలు కొన్ని గుర్తుండవు కదా వాటిని రికార్డ్ చేసి మన ఫోన్లో ప్లే చేసే వస్తువు కనపడతానంట యాక్చువల్గా లత ఇది ఇలాంటి ఒక టెక్నాలజీ మేబీ ఇంకా మన ఇండియాలో కాదు కానీ కొన్ని చోట్ల వీటి కోసం ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నారు రికార్డ్ చేసే ఆప్షన్ అయితే వచ్చిందనమాట మేబీ జపాన్లోనో ఎక్కడో జరుగుతోంది ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని వద్దాయి అంటే వస్తాయి త్వరలోనే మనకు కూడా వచ్చేస్తాయి అప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి ఓకేనా నెక్స్ట్ టీవీ రిమోట్కు రాజదండం ఛానల్ మాస్టర్ ఆడవాళ్ళ చేతులకి టీవీ రిమోట్ పోతే అంతే సంగతులు ఏమిటో ఇది నాకైతే అర్థం కాలేదు యాక్చువల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు టీవీ రిమోట్కు రాజదండం ఛానల్ మాస్టర్ ఏమిటి పేరా ఇది లేకపోతే ఇది ఏమిటో ఓకే సో నెక్స్ట్ మెసేజ్ భాను రక్ష

ట ఆహా సూపర్ అండి. బాణుడు అంటే సూర్యుడు, రక్ష అంటే కాపాటం. ఎందుకు ఈ పేరు? ఇది ఇంట్లోకి వచ్చే తీవ్రమైన ఎండ నుండి మనల్ని రక్షిస్తుంది, అదే సమయంలో ఆ ఎండను వాడుకుని ఉచితంగా విద్యుత్తునిస్తుంది. ఆహా, పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి అదరగొట్టారండి మీరు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నాకైతే మహిళలకు డెలివరీ టైంలో నొప్పులు లేకుండా ఇంజెక్షన్ కనిపెట్టాలి అనుకుంటున్నాను అంటున్నారు ఆర్ వెంకటేశుబ్బయ్య గారు, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. ఓకే, సో మరి న్యాచురల్ గా జరిగే వాటిని మనం అలా చేయలేమేమో కదా. ఎనీవేస్, మాకైతే నెట్ లేకుండా వివిధ్ భారతి యాప్ రావాలి. ఆ శృతి ఆర్ అఖిల బేతంచల్ల నుంచి, తధాస్తు అని అలానుంది నాకు, బట్ ప్రస్తుతం అయితే నా చేతుల్లో లేదనమాట. అండ్ ఎనీవేస్, నెక్స్ట్ ఆల్సో ఆదిత్య 369 లో ఉన్న టైం మెషిన్ ఉంటే బాగుంటుంది. నేను ఉన్నదాన్ని అడగలేదు, అందుకే ప్రజ్వల నేను ఏమడుగుతున్నా అంటే కొత్తది కొత్తది అయినా కనిపెట్టండి, దానికి ఒక పేరు పెట్టండి అన్నానమాట. ఓకే, సో మరి నెక్స్ట్ విశాఖపట్నం అక్కాయపాలెం నుంచి జగ్గారావు గారు అండ్ ఓకే బుజ్జియా అనుకుంటా, బుజ్జి ఐఎమ్ రాజు అంటూ మెసేజ్ చేశారు. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి, మైండ్ ఆలోచించిన విషయం మనం రాయకుండానే ప్రింట్ అవ్వాలట. అబ్బా, ఓకే, సో అలాంటి స్మార్ట్ టెక్నాలజీ కావాలన్నమాట మీకు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ జీకే ప్లీజ్, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు రెబ్బన నుంచి మెసేజ్ చేశారు. యాక్చువల్గా ఇలాంటి ఒక మెసేజ్ కంపల్సరీగా సందడి సందడిలో వస్తూ ఉంటుంది నాకు. యాక్చువల్గా ఏంటంటే అండి, మ్యాటర్ ప్రభాకర్ రావు గారు మనకి మార్నింగ్ నుంచి చాలా డిఫరెంట్ డిఫరెంట్ షోస్ ఉన్నాయి మన వివిధ్ భారతిలో. ఓకే, స్పెషల్లీ హరివిల్లు అని చెప్పి, కాఫీ టైమ్ అని, ఓకే, సో ఇలాంటివన్నీ, వీటన్నిటిలో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కానీ లేకపోతే బోలెడంత ఇన్ఫర్మేషన్, యాక్చువల్గా మధ్యాహ్నం ట్రాన్స్మిషన్లో కూడా మనకి 12 o'clockకి మీకు తెలుసాలో కూడా అండ్ ఆల్సో ధీరాలో కూడా బోలెడంత ఇన్ఫర్మేషన్, బోలెడంత జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ ఉన్నాయి. సో కాస్త ఈ 2:30కి సందడే సందడి అనేది దీన్ని కొంచెం మనం ఫన్ వేలో వెళ్ళడానికి ట్రై చేస్తుంటాం అనమాట. అండ్ దీని పర్పస్ కూడా అదే, సందడే సందడే ఫన్గా ఉండడం కోసం. సో అందుకే ఫన్నీ క్వశ్చన్స్కి మాత్రమే నేను యాక్చువల్గా ప్రిఫరెన్స్ ఇస్తాను, అప్పుడప్పుడు జనరల్ నాలెడ్జ్ కూడా టచ్ చేస్తుంటాను. ఆఫ్ కోర్స్ మరి ఇంతాక నేను అడిగిన యాపిల్ మ్యాంగో అది కొంచెం ఒక రకంగా జనరల్ నాలెడ్జే కదా, ఏమనిపించలేదా మీకు అది జనరల్ నాలెడ్జ్ అని? అదేదో క్వశ్చన్ అనుకున్నారా ఏమిటి? ఓకే, సో అదనమాట కొంచెం దీన్ని జర హట్కే అన్నట్టు చేయడానికి రీజన్. ఓకేనా ప్రభాకర్ రావు గారు, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎప్పుడు ఒకేలా ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం సరదాగా మన మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి ఈ గేమ్ షో, దీని పర్పస్ అది. ఓకే, సో ముజఫర్నగర్ నుంచి కర్నూలు నుంచి దేవేంద్ర బాబు గారు, శృతి గారు టైం మెషిన్ వస్తే బాగుండు, ఇది అందరికీ ఉంది బట్ టైం మెషిన్ వస్తే బాగుంటుంది, మనం ఇంకేదైనా మెషిన్ కనపడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటారు? ఓకే, ఇంకా 6 minutes ఉంది మన టైం, సో మీరు ఏదైనా కనిపెట్టగలిగితే ఈలోపు కనిపెట్టి ఒక కొత్త వస్తువుని దానికి ఒక పేరు పెట్టి, ఇప్పటిదాకా అలాంటి వస్తువు ఉండకూడదు అది నేను చెప్పిన ఒక కండిషన్ అనమాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం గుంటూరు కారం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నారు, ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్, గుంటూరు కారం సినిమా నుంచి సాంగ్ అయితే విన్న తర్వాత మన స్టూడియోలో టైం 357 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం సందరే సందరి గేమ్ షోలో. సో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఇంకెవరు ప్రస్తుతానికైతే వస్తువులు కనిపెట్టే మూడ్లో లేరు అనుకుంటా ఈరోజు. ఎనీవేస్, నాకైతే కొన్ని ఐడియాస్ ఉన్నాయండి. ఏంటంటే ఇప్పుడు మన నిద్రపోతాం కదా, సో మనకి ఒక నిద్రమిత్ర అనే ఒక పిల్ల ఉండాలన్నమాట. దాని పేరు నిద్రమిత్ర, ఎందుకంటే అది మంచిగా మన స్లీప్ క్వాంటిటీని క్వాలిటీని చెక్ చేసి, అసలు మనం కరెక్ట్ టైంకి కరెక్ట్ గా నిద్రపోతున్నావా లేదా అని ట్రాక్ చేసి మనకి కరెక్ట్ టైంలో నిద్ర లేపే పిల్లో. ఒకవేళ కరెక్ట్ గా నిద్ర పోవట్లేదు అనుకోండి, మనం ఫోన్ చూస్తున్నాం అనుకోండి, అది అటు ఇటు కదిలిపోవాలన్నమాట పిల్లు. సో అది కాబట్టి అది నిద్రమిత్ర. ఓకేనా? సో ఇలాంటి ఐడియాస్ అయితే ఉన్నాయి నాకు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మనకి కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు కొంతమందికి ఆ స్మెల్కి కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి వస్తుంటాయి కదా, సో అలా కార్లో కొంచెం ఎయిర్ అంతా కూడా క్లీన్గా ఉండడానికి, ఫ్రెష్ స్మెల్ రావడానికి ఏమైనా మంచి మంచి ప్లాంట్స్, కార్లో మినీ లివింగ్ ప్లాంట్స్ ఏమైనా పెట్టుకోవడానికి, ఎయిర్ ప్యూరిఫైర్ లాగా పనిచేయడానికి, కాన్సెప్ట్ వర్క్ అవడానికి మనకి ఏదైనా ఒక మంచి ప్లాంట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఐడియాస్ ఉన్నాయి. సో మరి ఈ లోపు మనకి మెసేజ్ అయితే వచ్చింది. ఓకే, సో మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేకపోయామంటూ మెసేజ్ చేశారు ఎవరింతకీ, కోనాపూర్ నుంచి. ఓకే, నో ప్రాబ్లం. నేను చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అలా వస్తే కనుక నాకు చెప్పండి అని. నో ప్రాబ్లం, పర్లేదు, ఇవాళకి ఇలా అడ్జస్ట్ అయిపోదాం. ఏమంటారు, ఎలాగో మన టైం కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఒకవేళ ఇలా ఏదైనా క్వశ్చన్ వస్తే ఎలాంటి ఆన్సర్ చెప్పొచ్చు అని. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం ఎగ్జాక్ట్గా 4:00 to 2:00 వివిధాలో. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల అధికారిక పర్యటనను ఈరోజు ప్రారంభించారు. ఈ పర్యటన ద్వారా ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం మరియు రక్షణ రంగాలను బలోపేతం చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల సమస్యలపై సంప్రదింపులు, స్పందనతో కూడిన విధానాల ద్వారా పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. పరిపాలన మెరుగుపరచడం, విధానాల సరళీకరణ, పాలనా సామర్థ్యం పెంచడం వంటి సూచనలు

ఉద్యోగులను ఎల్లప్పుడూ స్వాగతిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కేడర్ సంఖ్య నిర్ధారించడం, అమలు మార్గదర్శకాలపై ఉత్తర్వులను వెలువరించింది. ప్రస్తుత ఉద్యోగుల లోకల్ కేడర్ను వివిధ విభాగాధిపతులు నిర్ధారణ చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 26 జిల్లాలకు లోకల్ కేడర్ నిర్ధారణ చేయనున్నారు. విశాఖపట్నం నుండి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై నౌకాదళం, తీర ప్రాంత దళం అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గణన పత్రాల డిజిటలీకరణ పనులు కొనసాగుతున్నాయని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఏపీఎస్ ఎస్డిసి బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈ రోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. అండ్ మన స్టూడియోలో టైం 4:03 క్రాస్ అయిపోయి 4:04 కూడా అయిపోయింది. సో మరి నాకైతే ఈ న్యూస్ గ్యాప్ లో మెసేజెస్ అయితే వచ్చాయి. మలాన్ బి కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. ఇంతక నేను సరదాగా ఒక వస్తువు కనిపెట్టండి అని ఒక క్వశ్చన్ వేశాను కదా, దానికనమాట అమ్మ చెప్పిన మాట వినాలి చిన్నపిల్లలు, అలాంటి మెషిన్ కనపడతాను అంటున్నారు. అయ్యో బాబో, ఇది అయ్యే పనేనా అండి అసలు? సో ఎనీవేస్, నెక్స్ట్ అయితే మీ కోరిక తీరాలి అనుకుంటున్నాను నేను. బుక్ రీడింగ్ మెషిన్ అంటూ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రెబ్బన్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేకపోయినా అన్ని రైట్ అవ్వాలి, అలాంటి మెషిన్ కనపడతారట. ఆహా, గణేష్ కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు, సూపర్ అండి. ఓకే, రైట్ అనాలన్నమాట నేను అలాంటి మెషిన్. ఓకే, బాగుంది. అండ్ నెక్స్ట్ మెసేజ్, పోలు శివదాస్ రెడ్డి గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, చాలా నచ్చింది మాకు, చాలా చక్కగా కార్యక్రమం నిర్వహించారు అంటూ మా శ్రోతల పేర్లన్నీ చదివినందుకు సంతోషంగా ఉంది అంటూ పోలు శివదాస్ రెడ్డి గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి అండ్ మీకు నచ్చినందుకు కూడా. సో మరి నెక్స్ట్, ఇప్పుడు మనం వివిధాలోకి వచ్చేసాం కాబట్టి ఇవాళ వివిధాలో స్పెషల్ ఏంటో తెలుసా? గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అనమాట. సో మరి ఫస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా నుంచి కార్తీక్ అండ్ చిన్మయ శ్రీపాద పాడిన పాట ప్లే చేస్తున్నాను. సాహితీ లిరిక్ ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. Oh, no.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ప్రేమం సినిమా నుంచి విజయ్ యేస్ దాస్ బాన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. గోపిసుందర్ మ్యూజిక్ డైరెక్షన్, మరి శ్రీమణి గారి లిరిక్ అనమాట. నెక్స్ట్ నిన్ను కోరి సినిమా నుంచి కార్తీక్ అండ్ చిన్మయ్య పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

గీత గోవిందం సినిమాని చేత బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. 424 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది మన వివిధత. అండ్ నెక్స్ట్ మీకోసం రాజు గారు సినిమాని చేత సాంగ్ ప్లే చేస్తున్నాను. శ్రీకృష్ణ అండ్ రమ్యా బెహ్రా పాడిన పాట, భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్ లో ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

టూ కంట్రీస్ మూవీ నుంచి గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో సాకేత్ అండ్ ఎస్ వైష్ణవి పైన సాంగ్ అయితే విన్నారు. సో మరి శ్రేష్ఠ లిరిక్స్ అనమాట. 4:38 క్రాస్ అయిపోయి 13 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. అండ్ ఈ రోజు మనం గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి నెక్స్ట్ అనురాగ్ కులకర్ణి అండ్ రమ్య బెహ్రా అండ్ మోహన బొగ్రాజ్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను శ్రీమణి గారి లిరిక్ లో. ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

హరిచరణ్ పాట బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మజ్ను సినిమా నుంచి. మరి రామజోగ శాస్త్రి గారి లిరిక్ లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:48 అయిపోయింది. సో మరి ఇవాళ వివిధకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మళ్ళీ రేపటి వివిధ మీకోసం సరికొత్తగా తయారై మీ ముందుకు వచ్చేస్తుంది. మరి రైట్ నౌ ఎగ్జాక్ట్ గా 4:50 ఆర్జే చేతన్ వెన్నెల ప్రోగ్రామ్ తో రెడీగా ఉంటారు. కాబట్టి మీ శృతి టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం త్వరలోనే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ మిస్సింగ్ మీ అండ్ మరి జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, నమస్తే, ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ ఆర్జే చేతన్, మీ ఫేవరెట్ వెన్నెలా ప్రోగ్రాంలో. ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, ఈ టాపిక్పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు, కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి.

0: కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి, ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు చాలామంది, పేరెంట్స్ని కూడా తీసుకు వెళ్ళలేరు. ఒక పార్ట్నర్ని అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు. పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి. వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్ గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా ఈ చిన్న పిల్లలు ఉన్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది, వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా గానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది, కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు. దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకు ఉండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్ లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు, బట్ జస్ట్ అండర్స్టాండ్ ఇదేంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నాన్నమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే, కానీ చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీసే అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది. కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాలి అనేది, ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు, పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకి అంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకు పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు, అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడూ

సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు. వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పడుతున్నారో, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాల్స్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే, ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్ లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతోపాటు వారిని ఎప్పటికప్పుడు కంటి రెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు, మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, this is Chetan saying bye for today, only with a promise that I'm going to get back to you in our next segment. Till then, have a pleasant time, my dear friends. Bye. Call or message us on 0951522703 9. That's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela. That's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ప్రకటించిన అంశం మరి కాసేపట్లో.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు విందాం తలుపు తెరిచి చూడు నాటిక, రచన శ్రీ కేబిఎస్ కుమార్.

కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ సభ్యులు సమర్పిస్తున్న తలుపు తెరచి చూడు నాటికి వింటారు. రచన శ్రీ కేబిఎస్ కుమార్. ఇందులో శ్రీ ఎం గురుస్వామి, శ్రీ కేబిఎస్ కుమార్, డిఆర్ మంజుల, వడ్లమూడి దుర్గాంబ, షాపూరు విజయలక్ష్మి పాల్గొంటున్నారు. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. తలుపు తెరచి చూడు నాటిక.

అదేమిటి, రైలు రాకముందే స్టేషన్కి వచ్చి నా కోసం వెయిట్ చేయాల్సింది పోయి, రైలు వచ్చినా ఈ మనిషి రాలేదేమిటి? అరే,

0: రవి బదులు ఆనంద్ వస్తున్నాడేమిటి? ఓహో, తనేదో రాజకార్యాల్లో మునిగిపోయి తన బదులు ఆనంద్ని పంపాడన్నమాట.
1: హలో కస్తూరి.
0: హలో ఆనంద్.
1: సారీ, దారి పొడవునా సిగ్నల్స్, కాస్త లేట్ అయింది.
0: ఇట్స్ ఆల్ రైట్.
1: ప్రయాణం బాగా జరిగిందా? ఎవరి కోసం అలా స్టేషన్ అంతా కలయి చూస్తున్నావు? రవి కోసమేనా? వాడు రాడు.
0: రాడా?
1: రాడా అంటే రాలేడు.
0: రాలేడా?
1: రాలేడా అంటే అది
0: నా టెలిగ్రామ్ అందలేదా?
1: అందింది.
0: మరి
1: ఏమో, నాకేం తెలుసు.
0: రవి, నువ్వు ఒకే పోర్షన్లో ఉంటున్నారు, నీకు కాకపోతే మరెవరికి తెలియాలి?
1: ఒకే పోర్షన్లో ఉంటే వాడి రూట్ వేరు, నా రూట్ వేరు.
0: అంటే?
1: అదే, ఇప్పుడు వాడు స్టోర్ రూమ్లో ఉంటున్నాడు.
0: స్టోర్ రూమ్లోనా?
1: అబే కాదు, వాడు సరుకు పెట్టుకునేది స్టోర్ రూమ్లోనేగా, ఎక్కువసేపు అక్కడే గడుపుతున్నాడు అని దాని అర్థం. అయినా కస్తూరి, వాడి వ్యాపారం తూర్పు వైపు, నా ఉద్యోగం పడమటి వైపు. రాత్రి ఎప్పుడో కలుస్తాం, ఇంత నోట్లో వేసుకొని మంచాలపై పడతాం.
0: ఏమిటో ఆనంద్, రవి ప్రవర్తన నాకేం అర్థం కావడం లేదు. గతంలో వారానికో లెటర్ రాసేవాడు, 6 నెలల నుండి ఉత్తరాల సంఖ్య తగ్గింది. ఒకవేళ రాసినా 4 ముక్కలు. ఈ ముక్తసరి వ్యవహారం నాకు బొత్తిగా నచ్చడం లేదు.
1: నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఒరే గాడిదా, కస్తూరి నీకు ఫ్రెండే కాదు ప్రియురాలు కూడా, మనసుకి హత్తుకునేలా 4 ముక్కలు రాస్తుండు, లేకపోతే బాధపడుతుంది అని. వింటేనా? వినడు. ఎందుకు వింటాడు?
0: ఫోన్లే.
1: ఇక నువ్వు వాణ్ణి మర్చిపోవడం మంచిది కస్తూరి.
0: ఈమాత్రం దానికేనా?
1: ఈమాత్రం చాలదు.
0: అంత త్వరగా విడిపోయే బంధమైతే అది ప్రేమెలా అవుతుందానని. సరే, విషయం ఏమిటో నేనే కనుక్కుంటాలే. వస్తాను.
1: అదేమిటి, బండి తెచ్చాను, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను.
0: వద్దులే, ఆటోలో వెళ్తాను.

నేను ఈ ఊరికి వచ్చి అప్పుడే ఒకరోజు అయిపోయింది. నువ్వేమో రానే లేదు. ఎందుకమ్మా, నా మీద కోపమా? ఏయ్, ఫోటోలో పోజిచ్చి నవ్వులు చిందించడం కాదు. సినిమాలో చూపినట్టు ఫోటోలోంచి సజీవమూర్తిగా కిందికి దూకేయకూడదు. కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకుందాం. రవి, నీకెలా ఉందో గాని నాకు మాత్రం నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అనుంది. 2 ఏళ్ల క్రితం నన్ను రైలెక్కించడానికి నువ్వు స్టేషన్కి వచ్చావు, నాకు బాగా జ్ఞాపకం ఆ రోజు.

0: వద్దు రవి, ఈ ఎడబాటు నేను భరించలేను. నాకు ఈ ట్రైనింగ్ వద్దు, ఈ ప్రమోషను వద్దు.
1: అలా అంటే ఎలా? సక్రమమైన మార్గంలో ఎదిగే అవకాశం వచ్చినప్పుడు దాన్ని మిస్ చేసుకోకూడదు. ఎంత, రెండేళ్లేగా?
0: రెండేళ్లేగా అని సింపుల్గా అంటున్నావా? రెండేళ్లకు ఎన్ని రోజులో నీకు తెలుసా?
1: ఎన్ని నిమిషాల్లో కూడా తెలుసు.
0: తెలిస్తే ఇలా మాట్లాడనే మాట్లాడవు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని వస్తే నన్ను ఊళ్ళో ఉంచుతారా? ప్రమోషన్ ఇచ్చి ఏ పూనాకో ఆగ్రాకో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అప్పుడేమో నువ్వు ఇక్కడ, నేను అక్కడ, అందుకే వెళ్ళనంటున్నాను.
1: పిచ్చి కస్తూరి, నీకు ప్రమోషన్ వచ్చి పూనాకో ఆగ్రాకో వేస్తే ఇక్కడ నేనెందుకుంటాను? ఇక్కడ బిజినెస్ లావాదేవీలన్నీ సెటిల్ చేసి పారేస్తాను. నువ్వు ట్రైనింగ్ పూర్తి చేసుకుని రాగానే మనం పెళ్లి చేసుకుందాం. నీకు ప్రమోషన్ రాగానే అక్కడికి వెళ్తాం. నా బిజినెస్ అక్కడ స్టార్ట్ చేస్తాను.
0: రవి,
1: సరే కానీ అసలే డిసెంబరు, ఢిల్లీలో చలి ఎక్కువ, తగిన జాగ్రత్తలు తీసుకుంటావు కదూ?
0: క్రమం తప్పకుండా లెటర్స్ రాస్తుంటావు కదూ?
1: అలాగే ఉంటాను. ఆరోగ్యం జాగ్రత్త. బెస్ట్ ఆఫ్ లక్.
0: థ్యాంక్ యూ.

అలా నన్ను సాగనంపావు. నీ ప్రోత్సాహమే కొండంత అండగా భావించి ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను. నీ ఉత్తరాలే ఊపిరిగా కంటిన్యూ చేశాను. నీ లెటర్ రావడం ఒక్కరోజు ఆలస్యమైతే చాలు విలవిల్లాడిపోయేదాన్ని. ట్రైనింగ్లో నోట్స్తో

0: పాటు నీ ఉత్తరాలు కూడా వల్లవేస్తూ, నీకు ఉత్తరాలు రాస్తూ సంవత్సరం నర కాలాన్ని నెలన్నరగా గడిపేశాను. మిగిలిన ఈ 6 నెలలు 6 సంవత్సరాలైనట్టుంది. మరో అరగంటలో నేనే నీ గదికి వస్తున్నాను. సమాధానం చెప్పడానికి, నా అలక తీర్చడానికి సిద్ధంగా ఉండు. ఎవరది? రవేనా? నా పిచ్చిగాని. వచ్చేవాడు అయ్యుంటే ఎప్పుడో వచ్చేవాడు. కమింగ్. ఓ ఆనంద్, నువ్వా? రవేమో అనుకున్నాను.
1: రవి ఇంతవరకు రానేలేదా కస్తూరి?
0: అసలు నేను ఈ ఊరొచ్చిన సంగతి చెప్పావా? ఏమన్నాడు?
1: వీలు చూసుకుని వచ్చి చూస్తానన్నాడు.
0: ఏమిటి, వీలున్నప్పుడు వచ్చి చూస్తానన్నాడా? ఇదేం సినిమానా ఎగ్జిబిషనా వీలున్నప్పుడు చూడ్డానికి? అరే, ప్రేమించిన అమ్మాయి త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పిల్ల ఢిల్లీ నుండి 2 ఏళ్ల తర్వాత వచ్చి అప్పుడే ఓ రోజు దాటిపోయింది. కనీసం వచ్చి చూడాలనిపించలేదా? ఏమిటి తడి ఉద్దేశం? ఆనంద్, నేను రవిని చూడాలి.
1: ఇవాళ?
0: ఇప్పుడే చూడాలి. పద.
1: ఎక్కడికి?
0: రవి ఎక్కడుంటే అక్కడికి.
1: ఎక్కడుంటాడో ఎలా తెలుసుకోవడం?
0: ఎక్కడికి వెళ్ళినా రాత్రికి ఇంటికి తిరిగి వస్తాడుగా.
1: ఆగు ఆగు కస్తూరి, నా మాట విను.
0: నేను వెడుతున్నాను, ఈ మిస్టరీ ఏమిటో నాకు తెలియాలి.
1: ఆగు కస్తూరి, నేను వస్తున్నాను. మై గాడ్, కస్తూరి వెళ్ళిపోయింది, నేను వెళ్ళాలి. అరే, తలుపు తెరిచిపెట్టి వెళ్ళిపోయింది. నేను వెళ్ళాలి, లేకపోతే అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో. తలుపులు ముందుకు వేసి గొళ్ళెం పెట్టి వెళ్తాను. చాలా పొద్దుపోయింది కస్తూరి, నా మాట విను. పద, ఇంటికి వెళ్దాం.
0: టైం 10గా అయింది, పక్కింటి సంధ్యకి చెప్పే వచ్చాలే.
1: నువ్వు వచ్చింది 8 ఇంటికి, ఇప్పుడు 10 అయింది. పైగా పగల సమయం కూడా కాదు.
0: తెల్లవార్లు ఇలాగే కూర్చుంటాను. రవి రావాలి, ఇవాళ ఆటో ఇటో తేలిపోవాలి.
1: నువ్వు వాడిని ఇంతగా ప్రేమిస్తున్నావు, కానీ వాడు నిన్ను అర్థం చేసుకోవడం లేదు. నిన్ను లక్ష్యం చేయని వాడు వెంట నువ్వు పడ్డం దేనికి?
0: అందుకని
1: వాణ్ణి మర్చిపో.
0: రవిని మర్చిపోవడం నా వల్ల కాదానా?
1: నేను మరిపిస్తాను.
0: అంటే వాట్ డు యూ మీన్?
1: ఐ మీన్ అబే, మరేం లేదు. నీ జీవితం నాశనం కాకూడదు, అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను.
0: ఆనంద్, ఇదాని ఎత్తుగడా?
1: కస్తూరి
0: దుర్మార్గుడా, విధవబుద్ధి మనసులో పెట్టుకుని ఇలా నాటకం ఆడుతున్నావా?
1: కస్తూరి,
0: ఇప్పుడు బాగా అర్థమైంది. రవిని నువ్వే ఏదో చేశావు. నా రవిని చెప్పు, ఏం చేశావు?
1: కస్తూరి, నేను చెప్పేది పూర్తిగా విను.
0: నిన్న నువ్వు నన్ను రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తున్నాను. రవి పేరెత్తినప్పుడల్లా నీ మొహంలో రంగులు మారుతున్నాయి, నీ మాటల్లో తడబాటు లీలగా కనిపిస్తోంది.
1: కస్తూరి,
0: మేమిద్దరం ప్రేమికులం కావడానికి కారణం నువ్వే. ఈ నిర్ణయానికి రావడానికి నీకు సిగ్గులేదు?
1: ఆపుతావా లేదా?
0: ఆపను, నిజం తెలిసే వరకు ఆపను. నాకు నిజం కావాలి.
1: నిజం కావాలా నీకు? అయితే రా.
0: వదులు. ఎక్కడికి లాక్కెడుతున్నావు?
1: ఎక్కడికా, స్టోర్ రూమ్ దగ్గరికి. నోరు మూసుకొని నా వెంట నడు.
0: అరుస్తాను, కేకలు వేస్తాను, అందరినీ పోగు చేస్తాను.
1: గుండెలు చిక్కబట్టుకొని.
0: ఏమిటి ఇక్కడికి తెచ్చి నిలబెట్టావు?
1: ఆ గది తలుపు తెరు.
0: ఏముంది ఈ రూమ్లో?
1: తలుపు తెరిచి చూడు.
0: దీన్ని స్టోర్ రూమ్గా వాడుకుంటున్నానని ఇదివరలో రవి నాతో చెప్పాడు.
1: ఇప్పుడు ఇది స్టోర్ రూమే.
0: ఇప్పుడు అర్థమైంది. ఈ గదిలోకి నన్ను లాక్కెళ్ళి నీ కోరిక తీర్చుకొని.
1: చూడు, తలుపు తెరిచి చూడమని మర్యాదగా చెప్పాను. ఆ పని చెయ్యకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలియదు.
0: చూస్తాను, తెరిచి చూస్తాను. నేను ఊహించిందే గనక జరిగిందో, నిన్నేం చెయ్యాలో నాకు బాగా తెలుసు.
1: ఊహించింది కాదు, నువ్వు ఊహించనిది జరుగుతుంది. చూడు, తలుపు తెరచి చూడు.
2: ఎవరు? ఎవరది?
0: అది రవి కంటల్లా ఉంది. రవి,
2: ఎవరు?
0: లైట్ వేసుకోకుండా చీకటి గదిలో ఉన్నావే.
2: కస్తూరి.
0: కస్తూరినే.
2: వద్దు, దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు.
0: రవి.

0: ఏమిటిలా అయిపోయావు? ఏమైంది నీకు?
1: ఏం కాకూడదు అదే అయింది. విధి నాకు ఘోరమైన శాపం ఇచ్చింది కస్తూరి.
0: అంటే?
1: నేను నీకు చేసిన ద్రోహానికి భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు.
0: రవి, ఏమైంది నీకు?
1: టీబీ.
0: ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడివి, నీకు క్షయవ్యాధ. అయినా ఇందులో అంతగా భయపడాల్సిందేముంది? క్రమం తప్పకుండా మందులు వాడితే అదే తగ్గిపోతుంది. చీకట్లో కూర్చుంటే ఒంటరితనం బాధిస్తుంది. రా, హాల్లో కూర్చుందాం.
1: ఇక మీదట ఒంటరితనమే నాకు నేస్తాం.
0: నేనుండగా నువ్వు ఒంటరి వాడవేలా అవుతావు రవి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని కాళ్ళు మొహం కడుక్కో, అలా బయటికి వెళ్ళొద్దాం.
1: వద్దు, సమాజం వెలివేసిన ఈ జీవితం చీకట్లోనే అంతం కావాలి.
0: ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?
1: ఇంకా అర్థం కాలేదా కస్తూరి? నాకు నాకు ఎయిడ్స్ వ్యాధి సోకింది.
0: రవి, ఏమిటి నువ్వు అంటున్నది? నీకు ఎయిడ్స్ వ్యాధా? ఎలా ఎలా సోకింది?
1: ఏ జన్మలో ఏ పాపం చేశానో కానీ, ఇది ఏ జన్మలోనో చేసిన పాపం కాదు, ఈ జన్మలోనే చేసుకున్న పాపం. విధి ఇలా శాపం ఇచ్చింది. వెళ్ళిపో కస్తూరి,
0: వెళ్ళి.
2: ఏడ్చి ఏడ్చి నా కళ్ళు ఎండిపోయాయి కస్తూరి. సమాజానికి తెలిస్తే ఒక్కసారిగా మీద పడుతుందని భయపడి ఇలా స్టోర్ రూమ్లో చీకట్లో

0: ఊరుకో కస్తూరి ప్లీజ్.
1: ఇంత ప్రాణాంతకమైన జబ్బు రవికి ఎలా సోకింది? అతడి జీవితంలో ఏదో అపశృతి పలికి ఉండాలి. ఏమిటది?
0: నాకు తెలియదు.
1: అబద్ధం. రవి నువ్వు ప్రాణ స్నేహితులు. అతడు నీ దగ్గర ఏ విషయాన్ని దాచడు. ఆనంద్, అనవసరంగా నిన్ను అనుమానించి అవమానించాను, అందుకు నన్ను క్షమించు ప్లీజ్. నిజం చెప్పు.
0: నేను నిజమే చెప్తున్నాను కస్తూరి. రవి ఏ విషయమూ చెప్పలేదు. అక్కడికి ఓ రోజు రవి, రే ఏం చేస్తున్నావు? సరే కానీ పద.
2: ఎక్కడికి?
0: నీ ఫేవరెట్ హీరో పిక్చర్ ఇవాళ రిలీజ్ అయింది, టికెట్స్ తెచ్చాను.
2: ఆనంద్ కూర్చో, నీతో మాట్లాడాలి.
0: అబ్బా ఇప్పుడు మాటలేమిట్రా? సరే త్వరగా చెప్పు.
2: ఆనంద్, కస్తూరిని నువ్వు పెళ్లి చేసుకోవాలరా.
0: రవి ఏమిటి నువ్వు అంటున్నది? నీకేమైనా మతిపోయిందా?
2: లేదు, అన్నీ తెలిసి మాట్లాడుతున్నాను. కొడిగట్టిన ప్రమిద వెలుగుల్ని పంచలేదు.
0: అంటే?
2: నాకు హెచ్ఐవి సోకింది
0: రవి.
2: ప్రస్తుతం వైరస్ నాలో నిద్రాణమై ఉంది, ఎప్పుడు బయటపడుతుందో తెలీదు. కస్తూరి జీవితం నా కారణంగా నాశనం కాకూడదు. నువ్వు మాటిస్తే నేను తృప్తిగా కళ్ళు మూస్తాను.
0: నీకు హెచ్ఐవి సోకడమేమిట్రా?
2: దయచేసి కారణాలు అడక్కు. తెలిసి చెడ్డవాణ్ణి భగవంతుడు కూడా బాగు చేయలేడు
0: రవి. రవి
2: గతం అప్రస్తుతం, వర్తమానం శూన్యం. నాకు భవిష్యత్తు కావాలి. నా భవిష్యత్తు కాదురా, కస్తూరి భవిష్యత్తు.
0: రవి ఈ నిజం తెలిస్తే ఆమె మాత్రం తట్టుకోగలదా?
2: అందుకే చెబుతున్నాను. ఆమె ట్రైనింగ్ ఇంకా 4 మాసాలుంది. 2 నెలలుగా బిజీ పనుల వల్ల లెటర్స్ రాయలేకపోయాను. ఇప్పటి నుండి కావాలని తగ్గిస్తాను, క్రమంగా మానేస్తాను. ట్రైనింగ్ పూర్తి చేసుకుని కస్తూరి తిరిగి వచ్చినా ఆమెకు నా మొహం చూపను. అసలు అంతవరకు బ్రతికుంటానో లేదో.
0: రవి
2: నాకు మాటివ్వరా, ఇవ్వవు.
0: ఎలా ఎలా మాటివ్వమంటావు? మొదటి నుండి మీ ప్రేమను ప్రోత్సహించింది నేను, నా వల్ల కాదు రవి. కస్తూరిని నా భార్యగా నేను అంగీకరించలేను, నన్ను క్షమించు.
2: అంతేనా?

0: సృష్టిలో తీయనిది స్నేహమేను ఈ అన్నారు. ఒక త్యాగానికి సిద్ధపడని స్నేహం, ఒక స్నేహితుడి ఆవేదనకు ఉపశమనం కలిగించని స్నేహం, ఒక జీవితానికి జీవితాన్ని ఇవ్వలేని స్నేహం, స్నేహమేనా
1: రవి?
0: ఆల్ రైట్, స్నేహానికి సరైన నిర్వచనం చెప్పావు, ఇట్స్ ఆల్ రైట్.
1: రవి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు.
0: నువ్వు నన్ను అర్థం చేసుకున్నావుగా, చాలు. అయినా నా ప్రేమతో ఎంగిలిపడ్డ కస్తూరిని నువ్వెలా చేసుకుంటావు లేరా?
1: ఎంత మాట అన్నావురా, ఇంతేనా ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది?
0: సరిగా అర్థం చేసుకున్నాను కాబట్టే కస్తూరి నీ అర్థంకి కావాలని కోరుకుంటున్నాను. ఆనంద్, మా ప్రేమ విషయం లోకానికంతా తెలుసు కాబట్టి ఆమెను చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. మా ప్రేమలో ప్రేమ తప్ప మరేమీ లేదన్న సత్యం నీకు మాత్రమే తెలుసు. అందుకే నిన్ను ఇంతగా ప్రాధేయపడుతున్నాను. ఒరేయ్ ఆనంద్, కస్తూరి జీవితాన్ని నిలబెట్టరా, ప్లీజ్ ప్లీజ్.
1: సరే రవి, నువ్వు చెప్పినట్టే చేస్తాను.
0: ఆనంద్, నిజమా?
1: నువ్వు చెప్పినట్టే చేస్తాను. అది కస్తూరి జరిగిన కథ.
2: ఈ మాత్రం దానికే మనసు మార్చుకుని మరొకరి ఇల్లాలినైతే ప్రేమ అనే పదం నిఘంటువులోంచే మాయమవుతుంది.
1: కస్తూరి, ఏమిటి నీ ఉద్దేశం? రవిని పెళ్ళాడతావా?
2: రవి నా చేతుల్లోనే కళ్ళు మూస్తాడు, అంతవరకు నా దగ్గరే ఉంటాడు.

0: నా కోసం ఎందుకు ఇంతగా అభిప్రాయపడుతున్నావు కస్తూరి?
1: బాధ్యత
0: నేనెవరిని?
1: అది నీ మనసును అడుగు.
0: కొడిగట్టిన దీపం ఇది, ఆరిపోని కస్తూరి.
1: ఆరిపోతుంది, ఆరిపోక తప్పదు. నేను చమురుపోయడం లేదు, కొత్త వత్తిని వేయడం లేదు, ఉన్న వత్తి నెగదోస్తున్నాను అంతే.
0: ఇలా ఎంతకాలము?
1: చమురున్నంతకాలం, దీపమున్నంతకాలం.
0: నా విషయం నలుగురికి తెలిస్తే సమాజం నాతో పాటు నిన్ను వెలివేస్తుంది.
1: ఆ రోజు వచ్చినప్పుడు చెప్పాల్సిన వారికి చెప్పాల్సిన రీతిలో జవాబు నేను చెప్తాను.
0: భయంకరమైన ఎయిడ్స్ బారిన పడ్డానని తెలిసి కూడా నన్ను క్షమించావు. ఆనంద్ దగ్గరుంటున్న నన్ను తీసుకొచ్చి నీ ఇంట్లో ఆశ్రయమిచ్చావు. ఇందుకోసం కన్న తల్లిని సైతం దూరం చేసుకున్నావు. నర్సు కన్నా డాక్టర్ కన్నా ఎక్కువగా సేవ చేస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోను కస్తూరి?
1: వచ్చే జన్మలో ఏడ్చోలికి పోవద్దు, చాలు
0: కస్తూరి. కస్తూరి,
1: ఈ వ్యాధి రావడానికి కారణం ఏమిటి? అసలు ఎందుకు వెళ్ళావు తాను జోలికి?
0: చెప్తాను కస్తూరి. నీకు చెప్పడం వల్ల నా పాపానికి ప్రాయశ్చిత్తం జరగకపోయినా మనసు కాస్త ఊరటైనా కలుగుతుంది. నువ్వు ట్రైనింగ్కి ఢిల్లీ వెళ్ళిన కొత్తలో ఏమీ తోచక బిజినెస్కి సంబంధించిన క్యాంపులు ముమ్మరం చేశాను. అందులో భాగంగా ముంబై వెళ్లాల్సి వచ్చింది. ఓ పేరున్న లాడ్జిలో దిగా. ఆ రాత్రి
2: కమింగ్
1: బచాయే, ముజే బచాయే.
2: కౌన్ హై ఆప్?
1: వో మేరే పీచే పడ్ రహే హై. మిలే తో వో ముజే మార్ డాలెంగే.
2: ఘబరాయియే మత్. కౌన్ హై వో లోగ్?
1: సునియే, దర్వాజా తడపకే పూచే తో బతాయే కి మై యహాన్ నహీ హూం.
2: ఘబరానే కి కోయి జరూరత్ నహీ హై. యహాన్ కోయి నహీ ఆతే. कोई शब्द नहीं है, गए होंगे.
1: थैंक गॉड.
2: अब तो बताइए ना.
1: मैं एक अनाथ हूँ, एक सहेली की सहायता से हॉस्टल में रहकर डिग्री पढ़ रही हूँ.

0: फाइनल ईयर। वो सहेली के भैया अच्छा आदमी नहीं है, वो मुझे कई तरहों से सता रहा है, आखिर मुझे मारने के लिए अपने आदमियों को भी भेजा है।
1: कितना दारुण, ऐसे काम हम फिल्मों में देखते हैं।
0: मुंबई में ये मामूली बात है, मुझे पढ़ाई नहीं चाहिए, कुछ नहीं चाहिए, सुबह होते ही चले जाऊंगी। आपको कोई आपत्ति नहीं हो तो मुझे आज रात के लिए यहाँ पर रखने दीजिए।
1: कहाँ जाओगे?
0: वो कल की बात है, सोचना पड़ेगा।
1: कस्तूरी ఒంటరిగా ఢిల్లీ వెళ్ళింది. ఈ అమ్మాయిని అక్కడికి పంపిస్తే తోడుగా ఉంటుంది కదా.
0: క్యా సోచ్ రహే హై యా?
1: కుచ్ నహీ బైద్ భాయ్, ఆప్కే నామ్?
0: అరుంధతి.
1: అచ్చా అరుంధతి జీ, ఢిల్లీ మే మేరా దోస్తాని హై, ఆప్కో మై వహాన్ భేజుంగా, జాఓగి?
0: వహాన్ జాకర్ ముఝే క్యా కర్నా చాహియే?
1: కుచ్ నహీ కుచ్ నహీ, ఉస్కే సాత్ రహియే బస్. ట్రైనింగ్ కో పూరా కర్కే ఆనే కే బాద్, आई मीन आफ्टर 2 ईयर्स, हमारे शादी होने वाली है. उसके साथ एक अच्छा संबंध को देखकर आपकी शादी भी मैं ही करवाऊंगा. अरे अभी शर्मा रहे हो? खूबसूरत लड़की शर्मिंदा होती तो खूबसूरती को भी खूबसूरत आ जाएगा.
0: थैंक्स फॉर द कॉम्प्लीमेंट.
1: अब आराम से सो जाइए. भैदी भाई खाना खाइए आप, पहले आराम से स्नान कीजिए. वो है बाथरूम.
0: नो प्लीज, अब उन सब की जरूरत नहीं है.
1: थकावट के साथ साथ भूख भी आपके चेहरे में अच्छी तरह से दिखाई दे रही है. मेरे बात सुनना ही पड़ेगा, चलिए चलिए चलिए.
0: थैंक्स.
1: अंदमैन ఆడపిల్లలకి అన్ని సమస్యలే. ఆ రాత్రి చాలాసేపటి వరకు నాకు నిద్ర పట్టలేదు. ఆమెను చూసే కొద్దీ ఆమె అందం, ఆమె పడుకున్న తీరు నన్ను విచలితుని చేయసాగాయి. వివేకాన్ని పూర్తిగా కోల్పోయిన క్షణంలో నెమ్మదిగా ఆమెను ఆక్రమించుకున్నాను. ఆమె కూడా అభ్యంతరం చెప్పలేదు. తెల్లవారేలోగా 3 సార్లు స్వర్గాన్ని చుట్టి వచ్చాం. కానీ కస్తూరి, ఆ సుఖమే నన్ను నరకంలోకి తోసేసింది.
0: అంటే ఆమె?
1: ఆమె చెప్పిందంతా అబద్ధం, ఆడిందంతా నాటకం. ఆ విషయం తెల్లవారాక ఆమెతో పాటు మాయమైన నా డబ్బు 25,000 సంగతి గమనించాక కానీ బోధపడలేదు.
0: ఆ బ్యాండేజీ ఇలా ఇవ్వు, కాల్చివేయాలి. నేను గ్లౌస్ వేసుకొని వస్తాను. అలసటగా ఉన్నావు, కాసేపు రెస్ట్ తీసుకో.
1: నన్ను చూస్తుంటే నీకు అసహ్యం వేయడం లేదా కస్తూరి?
0: మనిషి శిక్ష వేసినప్పుడు భగవంతుడు కరుణించాలి, భగవంతుడే శిక్ష వేసినప్పుడు మనిషి జాలిపడాలి, సానుభూతి చూపాలి.
1: నాకు వరం ఇస్తావా కస్తూరి?
0: నాకే గనక వరం ఇచ్చే శక్తి ఉంటే ఈ పాటికి నువ్వు మామూలు మనిషి అయి ఉండేవాడు.
1: మాట్లాడవేం కస్తూరి, నాకు వరం ఇవ్వవు.
0: ఏమిటది?
1: ఆనంద్ నీకు అన్ని విధాలా తగినవాడు, అతన్ని పెళ్లి చేసుకో.
0: నాకు మనసుంది రవి, ఒక్కసారి నా మనసు తలుపు తెరిచి చూడు. ఎవరి మూర్తి కనిపిస్తుంది?
1: ఎవరది? ఆనంద్ కంగారుగా వస్తున్నాడేమిటి?
2: రవి, కస్తూరి, జనం వాహినిలా వస్తున్నారు. ఆపడానికి ఎంతగానో ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు.
0: ఎందుకు?
3: అతడు కాదు, జవాబు నే చెప్తా.
0: సంధ్య నువ్వా?
3: ఆ నేనే, కానీ ఇప్పుడు నేను నీ ఫ్రెండుగా పక్కింటి అమ్మాయిగా రాలేదు, ఇరుగు పొరుగులందరి తరఫున వచ్చాను. నువ్వు చేస్తున్న తప్పేమిటో నీకు తెలియజెప్పి దాన్ని సరిదిద్దడానికి వచ్చాను.
0: ఏమిటి నేను చేసిన తప్పు?
3: రవిని ఇంట్లో ఉంచుకోవడం. అతడు ఎయిడ్స్ రోగి, అతడికి సేవలు చేస్తూ ఆ రోగం నిన్ను సోకి దాన్ని మా అందరికీ పంచాలనుకుంటున్నావా?
0: సంధ్య,
3: మర్యాదగా అతన్ని బయటికి పంపే, లేదా ఇద్దరూ కలిసి గంగలో దూకండి. ఈ వీధిలో అసలు ఈ ఊళ్ళోనే మీరు ఉండడానికి వీల్లేదు.
0: ఆగండి, ఎందుకు అలా మూర్ఖంగా అరుస్తారు?
3: మూర్ఖురాలివి నువ్వు, మమ్మల్నందరినీ మూర్ఖులు అంటావా?
0: విషయం పట్ల సరైన అవగాహన లేకపోవడం మూర్ఖత్వమే అవుతుంది. నిజమే, రవి ఎయిడ్స్ రోగి,

0: నేను అతడికి సేవలు చేస్తున్న మాట నిజమే, కానీ సేవలు చేసినంత మాత్రాన నాకు వ్యాధి సోకుతుందా? అతన్ని సోకిన గాలి మీకు సోకినంత మాత్రాన వ్యాధి మీకందరికీ వ్యాపిస్తుందా? సమాజం అంటే ఏమిటో నాకు తెలుసు. సమాజంలో నేను ఉన్నాను. ఒక ప్రాణాంతకమైన జబ్బు నలుగురిలో విస్తరించడానికి నేను దోహదకారినవుతానని మీరంతా ఎలా అనుకున్నారు?
1: కస్తూరి, నా మాట విను.
0: నీ మాట వినే ముందు నేను చెప్పే నాలుగు ముక్కలు విను. ఎయిడ్స్ వ్యాధి భయంకరమైనదే. దీనికి ఇంతవరకు చికిత్స లేదు. కానీ దగ్గు జలుబులా సులభంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి మాత్రం కాదు ఇది. దోమలు నల్లులు మొదలైన కీటకాల ద్వారా అసలే వ్యాపించదు. మీకు తెలుసా, ఎయిడ్స్ రోగితో మాట్లాడొచ్చు, కలిసి తిరగొచ్చు, కలిసి భోజనం చెయ్యొచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, సేవలు చెయ్యొచ్చు. తగిన జాగ్రత్తలు పాటిస్తే చాలు.
1: కానీ కస్తూరి,
0: మీలో ఎవ్వరికీ అతడితో భౌతికంగా ఏ సంబంధమూ లేదు. అతడి జబ్బు మీకెలా సోకుతుంది మీరే చెప్పండి. ఒక్కసారి అతడి మొహం చూడండి. చిక్కి శల్యావశిష్టుడై మృత్యుదేవత ఒడిలో పవడించి ఉన్నాడు. జాలిపడండి, సానుభూతి చూపండి.
1: ఏ తప్పు చేయకుండా రోగం సంక్రమిస్తే జాలిపడాలి, సానుభూతి చూపాలి. కానీ వళ్ళు కొవ్వెక్కి ఇలా నికృష్ట స్థితికి చేరుకుంటే ఎవడు జాలిపడతాడు, ఎవరు సానుభూతి చూపుతారు?
0: నిజమే, రవి తప్పు చేశాడు. కానీ అందుకు భగవంతుడే శిక్ష వేశాడు. అనుభవిస్తున్నాడు. ఒక్క జన్మ కాదు, 10 జన్మలకు సరిపడే శిక్ష ఇది. ఈ శిక్ష నుండి అతన్ని తప్పించే శక్తి మనకు లేదు. కాకపోతే అతడి ఆయుర్దాయాన్ని కాస్త పొడిగించవచ్చు. అదెలాగో తెలుసా? అతన్ని ఈసడించుకోకండి, సమాజం నుండి వెలివేయకండి, థూ అని ఉమ్మేయకండి, అయ్యో పాపమని 2 కన్నీటి బొట్లు రాల్చండి. సాటి మనుషులుగా మనం చేయాల్సింది అదొక్కటే. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి వెళ్ళండి, దయచేసి.
2: కస్తూరి, నువ్వు నిజంగా దేవతవి కస్తూరి.
3: అవును కస్తూరి, ఈ జనవాహిని కంట్రోల్ చేయడం ఎలాగో నాకు తోచనే లేదు. నువ్వు సాధించావు.
0: నేను సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందానా. కర్తవ్యం ఏమిటో ఇప్పుడే తెలిసొచ్చింది
3: కస్తూరి.
0: ఏ భయంకరమైన వ్యాధి నా రవిని వరించి అతడి చరమగీతానికి పల్లవి లిఖించిందో ఆ వ్యాధి సమాజంలో ప్రబలకుండా ఉండటానికి అహర్నిశలు పాటుపడతాను, పల్లె పల్లెకు తిరిగి ప్రచారం చేస్తాను.
2: కస్తూరి,
0: ఈ రోగం నుండి సాటి ప్రజల్ని విముక్తుల్ని చేయడానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను.
3: కస్తూరి,
0: రవి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వేళ అయింది, పద వెళ్దాం.

మీరింతవరకు కర్నూలు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ సభ్యుల సమర్పణలో తలుపు తెరచి చూడు నాటిక విన్నారు. ఇందులో రవి శ్రీ ఎం గురుస్వామి, ఆనంద్ శ్రీ కేబిఎస్ కుమార్, కస్తూరి డిఆర్ మంజుల, అరుంధతి వడ్లమూడి దుర్గాంబ, సంధ్య సాపూరు విజయలక్ష్మి. రచన శ్రీ కేబిఎస్ కుమార్. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.

కోటి సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. చిత్రం పెద్దన్నయ్య సంధ్యారగం కార్యక్రమంలో తర్వాత వినండి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాట. సంగీతం ఇళయరాజా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ పడిన వేటూరి గీతం విన్నారు. చిత్రం ఆఖరి పోరాటం సంధ్యారగం కార్యక్రమంలో తర్వాత వినండి తమ్ముడు చిత్రం నుంచి రమణగోగుల స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన ఈ గీతం.

ఆనంద్ మిలన్ సంగీత సారథ్యంలో అభిజిత్ సాధన సర్గం పాడిన పాట విన్నారు. చిత్రం ఇది మా అశోక్ గారి లవ్ స్టోరీ. సంధ్యారాగం కార్యక్రమంలో చివరిగా వినండి చక్రవర్తి సంగీత సారథ్యంలో విక్రమ్ చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన వేటూరి గీతం.

0: మీరు విన్న ఈ పాటతో ఈనాటి సంధ్యారాగం తెలుగు సినీ గీతాల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈ పూట ప్రసారమవుతున్న కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రేపటి ప్రసార వివరాలు సాయంత్రం 6:20 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. కుటుంబ సంక్షేమ గీతం ఈ రాత్రి 7:00 ప్రసారమవుతుంది.

నాలుగు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. వ్యవసాయ పాఠశాల ఈ రాత్రి 7:15 విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో ఈ రాత్రి 8 నేటి ఆధునిక యుగంలో వ్యాయామ విద్య ఆవశ్యకత ఈ అంశం గురించి ఎం రాజేశ్వరి గారి ప్రసంగం వింటారు. 8:15 చిత్రసీమ సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 లలిత గీతం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు, టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఈ రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఈ రాత్రి 10:00 ఏకచిత్రగానంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంత చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 11:00 ఎప్పట్లాగే హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారమవుతున్న కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. నిలయంలో సమయం 6:05కి వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం 6:10కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: with speeds of 40 to 50 kilometers per hour in several parts of the state. During the last 24 hours, the highest rainfall of 79.8 millimeters was recorded at Nimdi in Saraikela Kharsawan district, while Ranchi received 37 millimeters of rain. People have been advised to avoid unnecessary travel during adverse weather conditions and to stay in safe locations. The Department of Consumer Affairs has amended the Legal Metrology General Rules 2011 to substantially reduce the requirement of standard weights for the verification of high-capacity weighing instruments by introducing scientific, repeatability-based verification approach. Under the revised provisions, the mandatory quantity of standard weights required before substitution with constant loads has been reduced to 50% of the maximum capacity to 20%, while maintaining the prescribed standards of verification accuracy and reliability. Union Minister of Road Transport and Highways Nitin Gadkari today chaired a review meeting of the National Highways Logistics Management Limited and assessed the project-level progress of multimodal logistics parks, ropeways, intermodal stations and wayside amenities being developed across the country. During the meeting, Mr. Gadkari also evaluated the key challenges affecting project implementation and directed all concerned stakeholders to resolve bottlenecks on priority and expedite project execution. The appeal by the people of Pakistan-occupied Jammu and Kashmir, POJK, to the Indian government for assistance underscores the depth of the crisis unfolding in the region. Protests have continued across POJK for more than a month. An official said that the nature of the appeal is particularly worrying as people in POJK are seeking medicines and essential food supplies from India. This reflects the gravity of the humanitarian situation in the region. On the instructions of Field Marshal Asim Munir, the Pakistani establishment has blocked the supply of ration and medicines to the region for the past 20 days. Mourners dressed in black flooded Iran's capital Tehran for of funeral processions today honoring the late Supreme Leader Ayatollah Ali Khamenei. Khamenei's flag-draped coffin, along with those of several family members, was carried on a truck decorated to resemble the ornate lattice work surrounding the shrine of an imam. They were killed in an airstrike on the 28th of February at the outset of the war launched by Israel and the United States. The massive turnout was encouraged by Iran's theocratic leadership to as a show of national unity and strength. And that is the end of this news bulletin.
1: సిగ్నల్ లేదు.
2: ఇప్పుడేలా మరి
1: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
1: అంటే మోసాలకి చెప్పే బై బై.
2: ఆర్బిఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Life, nothing better than this.
5: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలకు రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం ఆర్టీజీఎస్ నుంచి తక్షణ స్పందన రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఆయన ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలపై చర్చించారు.

0: సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గేలా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛరథాలు, ఇంటింటికి చెత్త సేకరణ లాంటి అంశాల్లో నిర్దిష్టమైన కార్యాచరణను జారీ చేయాలన్నారు. నెల రోజుల్లోగా అన్ని ప్రభుత్వ శాఖలు అవేర్ 2.0 ద్వారా ఏ మేరకు ఫలితాలు వచ్చాయో విశ్లేషించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలో సుమారు 12 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ధనుపురం గ్రామంలో 29 లక్షల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాంను, పాతపట్నంలో 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన కేజీబీవి పాఠశాల భవనాలను, కోడూరు గ్రామంలో ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద 2.3 కోట్ల నిధులతో నిర్మించిన వసతి గృహాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాతపట్నం నియోజకవర్గానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. తాగునీరు, సాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గల్లంతైన మత్స్యకారుల కోసం తీర రక్షక దళం, కోస్ట్ గార్డ్ విస్తృతంగా గాలిస్తోందని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపినాథ్ జెట్టి తెలిపారు. విశాఖపట్నంలోని కోస్ట్ గార్డ్ కార్యాలయంలో ప్రాంతీయ ఆపరేషన్ సెంటర్లో ఆయన ఈరోజు సెర్చ్ అండ్ రెస్క్యూ విభాగాల అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే కోస్ట్ గార్డ్కు చెందిన 2 నౌకలు, 2 హెలికాప్టర్లు, నావిక్ చెందిన మరో నౌక మత్స్యకారుల కోసం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తోందని చెప్పారు. గల్లంతైన 7గురిలో కరిచిన్న అనే ఒక మత్స్యకారుడు పనామా రిజిస్ట్రేషన్ కలిగిన ఓ చైనీస్ మర్చెంట్ నౌకకు చిక్కి ప్రాణాలను కాపాడుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన అదే నౌకలో సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయనను తీరానికి తీసుకురావడం ఆలస్యమవుతోందన్నారు. ఇదిలా ఉండగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ నగరంలోని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయానికి ఈరోజు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఇంకా గల్లంతైన 6గురు మత్స్యకారుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ అత్యంత వేగంగా గాలింపు చర్యలు కొనసాగిస్తోందని, రాబోయే 72 గంటల పాటు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
1: ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కోస్ట్ గార్డ్ ఆ ప్రాంతాలంతా వెళ్ళి ఎక్కడము, దాని తర్వాత వెదర్ సహకరించినప్పుడు 3 హెలికాప్టర్ సార్టీస్ కూడా వెళ్ళి ఎయిర్ సర్వేలెన్స్ కూడా చేశారు. ఎలక్ట్రిక్ సర్వేలెన్స్ లో కూడా ఎక్కడ మనకి 6గురి గురించి సమాచారం రాలేదు. సో ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఏంటి అంటే అనుకునేది అయిపోయిందని భయపడుతున్నారు. పరిస్థితి బ్యాడ్ గానే ఉంది, కానీ మనం పూర్తిగా ఆశ వదులుకోవడానికి మంచిది కాదు. 72 గంటల దాకా ప్రయత్నం ప్రభుత్వం పెడుతుంది. 72 గంటల తర్వాత మనకి స్పష్టంగా తెలవబోతుంది. కోస్ట్ గార్డ్ కూడా ఒఫీషియల్ గా మనకి స్టేట్మెంట్ ఇస్తారు. ఆ 72 గంటల తర్వాత మన కుటుంబాలని ఎట్లా ఆదుకోబోతున్నాము అనేది ప్రభుత్వం అప్పుడు తప్పకుండా మనం జవాబిస్తాం. ఆయన ఇచ్చిన
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఈరోజు హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ యొకోటా తకేషితో సియోల్ నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2034 నాటికి 15 గిగావాట్ల ట్రాన్స్మిషన్ రోడ్మ్యాప్తో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సాధన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాల అవసరం ఉందని, తిరుపతి నగరం సమీపంలో స్విచ్ గేర్లు, ఇతర విద్యుత్ పరికరాల తయారీ లేదా అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యకోటా తకేషి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి లోకేష్ సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయ్ హ్యుంగ్లీతో సమావేశమయ్యారు. 2026 సంవత్సరంలో భారతదేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 25% వాటాను, గత 24 నెలల్లో $240 బిలియన్ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందని ఆయన చెప్పారు. శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో సియోల్ సెమీకండక్టర్ సంస్థ తమ డిస్ప్లే ఫ్యాబ్ను ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలో ప్రముఖ విద్యావేత్త, మాజీ కేంద్ర మంత్రి

0: డాక్టర్ శ్యామాప్రసాద ముఖర్జీ 125వ జయంతి వేడుకల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ, శ్యామాప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ పూర్తిస్థాయి విలీనం కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో ఉక్కు భారీ పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆయన చూపిన మార్గంలోనే కేంద్ర ప్రభుత్వం పయనిస్తోందని శ్రీనివాస్ వర్మ చెప్పారు.
1: యావత్ భారత జాతి కూడా గర్వించదగ్గ వ్యక్తి శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ ఆయన్ని గౌరవించడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం కాకుండా ఒక ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి, ప్రత్యేకమైనటువంటి జెండా ఉండాలని నెహ్రూ గారి ఆలోచనకు విరుద్ధంగా ఆనాడు ప్రభుత్వం నుండి రాజీనామా చేసి భారతీయ జనసంఘను స్థాపించారు శ్యామ ప్రసాద్ ముఖర్జీ.
0: ఆగస్టు 29న నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో జరగనున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోస్టర్ను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు అమరావతి ఛాంపియన్షిప్ ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు. జిల్లాలోని యువతీ యువకులు, క్రీడాకారులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. భక్తిరంజని కార్యక్రమంలో రేపు ఉదయం 6:10 శ్రీ పారుపల్లి రంగనాథ్ బృందం ఆలపించిన శ్రీ నెట్టకంటి ఆంజనేయ స్వామి భజనలు ప్రసారమవుతాయి. సూక్తి సుధా కార్యక్రమంలో రేపు ఉదయం 6:30 సద్గురువు ఈ అంశం గురించి శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి హితోక్తులు వింటారు. 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:55 ప్రసార వివరాలు. అనంతరం లలిత గీతం ప్రసారమవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు రేపు ఉదయం 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కాంతి రేఖలు. ఇందులో పత్రికా సమాచారం, చరిత్రలో ఈరోజు విశేషాలు, అనంతరం మూర్ఛ వ్యాధి కారణాలు, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి న్యూరోఫిజీషియన్ డాక్టర్ ఎం నాగసురేష్ గారితో పరిచయం వింటారు. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 జిల్లా సమాచార లేఖ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రేపు ఉదయం 8:35 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 9:30 చిన్నారి లోకం. ఇందులో కర్నూలు బాలభారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు ఉదయం 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: రేపు ఉదయం 10:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు. తెలుగులో జాతీయ వార్తలు 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు.

1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. నేషనల్ న్యూస్ 2:00 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరు మేము ఉత్తరాల కార్యక్రమం రేపు సాయంత్రం 5:00 ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రేపు సాయంత్రం 6:20 రేపటి ప్రసార వివరాలు. 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. కుటుంబ సంక్షేమ గీతం రేపు రాత్రి 7:00 ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. కిసాన్ బాణి కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 పాలిచ్చే పశువుల్లో పొదుగువాపు వ్యాధి ఈ అంశం గురించి పశువైద్యులు డాక్టర్ బి శంషాద్ బేగం గారి ప్రసంగం వింటారు. అనంతరం సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు తదితర అంశాలు ప్రసారమవుతాయి. వికసిత్ భారత్ ఈ కార్యక్రమం రేపు రాత్రి 7:45 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రేపు రాత్రి 8:00 తుంగభద్ర కథలు, ఇందులో నిజాయితీ డాక్టర్ బివి స్వరూపసింహ గారి కథానిక వింటారు. 8:15 చిత్రసీమ సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 లలిత గీతం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. రేపు రాత్రి 10:00 ఏకచిత్రగానంలో చందమామ విజయ కంబైన్స్ వారి భైరవ ద్వీపం చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 11:00 ఎప్పట్లాగే హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ప్రసారమవుతున్న కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జీకే వెంకటేష్ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వినండి, చిత్రం శ్రీదేవి. ఈ పాటను వినిపించమని ఉత్తరాల ద్వారా కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, చిట్టి, రిక్కి, విఘ్నేష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఉత్తరం పంపిన శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై వినిపిస్తున్నాం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో కేజే యేసుదాస్ బృందం పాడిన ఈ పాట, చిత్రం పవిత్ర బంధం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినండి అనుబంధం చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం రమేష్ పడిన ఆత్రేయ గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటలను వినిపించమని ఉత్తరాల ద్వారా కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసీ, శ్యామ్, వెంకటేష్, బాబు అకేల, భన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మొహమ్మద్ సన్నతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజక్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్, గుర్తుందిరా గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా,
0: నేర్చుకుంటారా?

0: జ్ఞాపకం ఉందిరా కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు
1: ఊరుకోరా పిల్లలు వింటారు
0: వింటే వింటారు పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యములు బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడిన ఈ పాట చిత్రం భారతీయుడు. ఈ పాటను వినిపించమని ఉత్తరాల ద్వారా కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుండి బొమ్మిదేవి లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, కార్తీక్, మార్కుని, భిక్షపతి ఇంకా వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఉత్తరం పంపిన శ్రోతలు లక్ష్మయ్య, కార్తీక్, కొమరయ్య, శ్రీనివాస్, గంగాధర్, రామకృష్ణయ్య, వెంకటేశ్వర్లు, సాయి కిరణ్, విజయ, లక్ష్మీనారాయణ, అభినయ్ వీరందరూ కోరుతున్నారు. దేవత చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన వెటూరు గీతం, సంగీతం చక్రవర్తి.

ఈ రాత్రి 10 గంటలకు ఏకచిత్రగణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంత చిత్రం నుంచి పాటలు వింటారు. అభిరుచి కార్యక్రమంలో చివరిగా వినండి, విక్రమార్కుడు చిత్రం నుంచి ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో సునీతతో కలిసి పడిన ఈ పాట. ఈ పాటను వినిపించమని ఉత్తరాల ద్వారా కోరుతున్న శ్రోతలు బుదిరిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరికొందరు శ్రోతలు రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు, అనంతపురం జిల్లా నుండి పోలరయ్య వారి కుటుంబ సభ్యులు, మరికొందరు శ్రోతలు తంగరడొన్న గ్రామం నుండి హర్నాథ్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు.

0: మీరు విన్న ఈ పాటతో ఈనాటి అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం కుటుంబ సంక్షేమ గీతం వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
0: ఇప్పుడు విందాం కుటుంబ సంక్షేమ గీతం.

కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కరుణ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. అనంతరం 7:15 వ్యవసాయ పాఠశాల, 7:45 వికసిత్ భారత్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ഹൃദയം ആകാശവാണി വാർത്തలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. సంస్కరణలు డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ జంతు పర్యావరణ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్ స్పెయిన్ జట్లు అమెరికా బెల్జియం తలపడతాయి. సంస్కరణలు డిజిటలైజేషన్ ప్రొఫెషనల్ నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా చెప్పారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు.
1: సహకారితా మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఇన్ 9 క్షేత్రో మే సహకారితా మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: 9 ప్రత్యేక రంగాలను గుర్తించి దానిలో సహకార సంఘాలను సమన్వయం చేస్తున్నామని ఆయన చెప్పారు. రసాయన ఎరువులు పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన పెంచాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 850,000 కంటే ఎక్కువ సహకార సంస్థలకు సహకార రంగంతో ముడిపడి ఉన్న 30 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినమని ఆయన అన్నారు. ఇదే రోజున ప్రభుత్వంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని అమిత్ షా గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక పారదర్శకమైన సాంకేతికతతో కూడిన పోటీతత్వంతో కూడిన వ్యవస్థగా మార్చే దిశగా అనేక పనులు జరిగాయని కూడా మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం సహకార సంస్థల కోసం ర్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా ప్రతి రంగంలోనూ అద్భుతంగా అరణిస్తున్న 1వ సహకార సంఘాలను గుర్తించి వాటికి ర్యాంకులు ఇస్తామని, వాటి విశేషమైన పనితీరును ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలిచేలాగా ప్రముఖంగా ప్రచారం చేస్తామని అమిత్ షా

0: తెలియజేశారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు ఒక శాశ్వత ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన ఒక వ్యాసాన్ని పేర్కొంటూ, భారత్ అఖండంగా ఉండాలనే దృఢ సంకల్పమే డాక్టర్ ముఖర్జీ ప్రజా జీవితాన్ని నిర్వచించిందన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలో చూడడంలో డాక్టర్ ముఖర్జీ పట్టుదలతో నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ సమస్య కోసం తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారని మోదీ చెప్పారు.
1: आज देश की धरती, पश्चिम बंगाल की धरती अपने एक महान सपूत, एक महान देशभक्त, भारत की अखंडता के लिए समर्पित एक युगद्रष्टा को श्रद्धा पूर्वक स्मरण कर रही है. मैं डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती के अवसर पर उन्हें नमन करता हूं, अपनी श्रद्धांजलि अर्पित करता हूं.
0: 2019లో 370 అధికరణం 35 ఏళ్లను రద్దు చేయడం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానానికి లభించిన అత్యంత సరైన నివాళి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు జరిపారని, విద్యా పరిశోధన, విద్యార్థుల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రధానమంత్రి చెప్పారు. స్వతంత్ర భారత్ మొదటి పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా డాక్టర్ ముఖర్జీ పోషించిన పాత్రను కూడా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. 1943 నాటి బెంగాల్ కరువు సమయంలో డాక్టర్ ముఖర్జీ చేసిన మానవతా సేవలను కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జంతువులు మానవుల మధ్య సంక్రమించే వ్యాధులు జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ వ్యాధులు ప్రజారోగ్యానికి, జంతువుల ఆరోగ్యానికి, ప్రపంచ ఆరోగ్య భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందిస్తూ, వన్ హెల్త్ విధానం భారత ప్రజారోగ్య వ్యూహంలో ఒక ముఖ్యమైన స్తంభంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. సమగ్రమైన నివారణ, ఆరోగ్య సంరక్షణపై ప్రధానమంత్రికి ఉన్న విజన్ ఆధారంగా భవిష్యత్తు సవాళ్లు ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థ నిర్మించడం కోసం భారత్ మానవ, జంతువు, పర్యావరణ, ఆరోగ్య రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోందని నడ్డా చెప్పారు. మానవులు, జంతువులు, మొక్కలు, పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తిస్తూ వన్ హెల్త్ విధానం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిధిలోని సెంటర్ ఫర్ వన్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తోందని కూడా నడ్డా ఈ సందర్భంగా చెప్పారు. మొజాంబిక్, నికరాగువా, సురీనామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా, బహమాస్ దేశాల రాయబారుల నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రెడెన్షియల్స్ స్వీకరించారు. మొజాంబిక్ హైకమిషనర్ ఆర్మాండో పెడ్రో మొదలైన వారు తమ క్రెడెన్షియల్స్ అంటే దౌత్యపత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా సమర్పించారు. జాతీయ రహదారుల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ సమీక్షా సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అభివృద్ది చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్లు, వే సైడ్ అమెనిటీస్ మొదలైన ప్రాజెక్టుల స్థాయి పురోగతిని ఆయన అంచనా వేశారు. భవిష్య అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర రవాణా వ్యవస్థ నిర్మించడంలో ఈ పరివర్తనాత్మక కార్యక్రమాల వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి ఈ సమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తాయని, సమతుల్యంతో కూడుకున్న ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా బైలింగ్యువల్ మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తుందని కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఉదయ్పూర్లో కొత్తగా ప్రారంభించిన ఒక కోర్సు ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ఆన్లైన్ ద్విభాషా బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం అని, ఇది సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలో మేనేజ్మెంట్ విద్యను అందించడం ద్వారా విస్తృతంగా ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ నెల 8వ తేదీన యోగ్యకర్తాలోని చారిత్రాత్మక ప్రాంబనన్ ఆలయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సందర్శిస్తారు. భారత్ ఇండోనేషియా మధ్య 1000 సంవత్సరాలకు

0: గా ఉన్న సాంస్కృతిక నాగరికత సంబంధాలకు ప్రతీకగా ఈ పర్యటన జరుగుతుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రాంబనన్ ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఈ సముదాయంలో మొదట బ్రహ్మ విష్ణు శివుడికి అంకితం చేసిన 240 పెద్ద చిన్న దేవాలయాలుండేవి. ఇది భారత్ వెలుపల భారతీయ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో రాతి శిల్పాలు రామాయణ ఘట్టాలను కూడా వర్తిస్తాయి. శతాబ్దాలుగా సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వతం పేలుళ్లు కాలక్రమేణా అనేక దేవాలయాలు దెబ్బతినేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ప్రాంబనన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అమెరికాలోని ఆర్లింగ్టన్లో జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ స్పెయిన్ జట్లు తలపడతాయి. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో అమెరికా రేపు ఉదయం సియాటల్లో బెల్జియంను ఎదుర్కొంటుంది. కాగా ఇంగ్లాండ్, నార్వే, మొరాకో, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్లో అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ద్విభాష మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్ స్పెయిన్, అమెరికా బెల్జియం తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం.
2: వరి పంట తర్వాతనే అపరాలు గాని, చిరుధాన్యాలు గాని, వాణిజ్య పంటలు గాని, మొక్కజొన్న వంటి ఇతర పంటలు గాని పండిస్తారు. వరి పంట లేని ఊరు, వరి పండించిన రైతు మన రాష్ట్రంలో ఉండరనడంలో అతిశయోక్తులది. అటువంటి వరిలో ప్రస్తుత కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పులు, కూలీల కొరత, విచక్షణా రహితంగా రసాయన ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం, వర్షాభావ పరిస్థితులు, తుఫానులు, అకాల వర్షాల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు సాగు ఖర్చులు గణనీయంగా పెరిగిపోవడంతో సరాసరి దిగుబడులు క్షీణించి వరి రైతాంగం నష్టాల బారిన పడవలసిన పరిస్థితులు ఆసన్నమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సార్వా వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపికతో పాటు మేలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఏ విధంగా సాధించవచ్చో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా రకాల ఎంపిక అనేది చాలా కీలకం. రకాల ఎంపికలో ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం, వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని వివిధ ప్రాంతాల్లోని వివిధ నేలలకు అనువైన రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా ఇటు సాంప్రదాయ నాట్లు పద్ధతికి కానీ, నేరుగా విత్తే వరి విధానానికి కానీ, ముఖ్యంగా యాంత్రీకరణ సాగు విధానానికి అనువైన రకాలనే ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా సాగునీటి లభ్యతను బట్టి సారా వరి సాగుకు స్వల్పకాలిక లేదా మధ్యకాలిక వరి రకాలను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎంచుకోవాలి. అదేవిధంగా కోస్తా ఆంధ్రలో సారవా పంటను జూన్ నుండి నవంబర్ మాసం వరకు సాగు చేసుకుంటాం. రాయలసీమ ప్రాంతంలో అయితే జూన్ నుండి డిసెంబర్ మాసం వరకు వరి సాగు చేస్తూ ఉంటాం. కనుక ఆయా పరిస్థితులను బట్టి రకాల కాలవ్యవధులను నిర్ణయించుకొని దాని ప్రకారం మనం సాగు చేసుకోవాలి. ఇక వివిధ పరిస్థితులకు అనువైన వరి రకాల గురించి తెలుసుకుందాం. ఎడగారు ముందు నాట్లు వేయడానికి అవసరమైన రకాల కింద పుష్కల కానీ, తరంగని కానీ, సోమశిల, నెల్లూరు మషూరి, చంద్ర, IR 64, జగిత్యాల సన్నాలు వంటి రకాలను ఎడగారుకు వేసుకోవడానికి ముఖ్యమైన రకాలుగా మనం ఎంచుకోవచ్చు. అదేవిధంగా సాధారణ సార్వా పరిస్థితులు గనక ఉన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో నాట్లు వేయడానికి కృష్ణా మండలంలో అయితే స్వర్ణ, అమర, ఇంద్ర, భీమా, కృష్ణవేణి, బాపట్ల సన్నాలు, సాంబమసూరి, బావుపురి సన్నాలు, నెల్లూరు సోన, చైతన్య, NLR 96/74 అక్షయ రకాలు అనుకూలంగా ఉంటాయి. అదే తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ జిల్లాలైన గోదావరి మండలానికైతే స్వర్ణ, అమరా,

இந்திர, பீமா, புஷ்யமி, నెల్లూరు సోన, క్షీర, వరం, పాండురంగ వంటి రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక ఉత్తర కోస్తా మండలానికైతే శ్రీకాకుళం సన్నాలు, స్వర్ణ, చైతన్య, వసుంధర, సోనామసూరి, శ్రీకూర్మ, వంశధార, శ్రీధృతి, పుష్యమి రకాలు చాలా అనుకూలమైన రకాలుగా సాధారణ పరిస్థితుల్లో మనం చెప్పుకోవచ్చు. ఇక దక్షిణ మండలానికైతే సింహపురి, తిక్కన, శ్రీరంగ, ఎన్ఎల్ఆర్ 9674, పార్దీవ, నెల్లూరు సోన రకాలు వంటివి నాట్లు వేసుకోవడానికి సాధారణ పరిస్థితులు అనుకూలమైన రకాలుగా చెప్పుకోవచ్చు. ఇక అల్ప వర్షపాత మండలం గురించి చూసుకుంటే సాంబమసూరి, సోనామసూరి, నంద్యాల సన్నాలు, నెల్లూరు సోన, నెల్లూరు మసూరి, ఎన్డిఎల్ఆర్ 7 రకాలు చాలా అనుకూలమైన రకాలుగా మనం ఎంచుకోవచ్చు. ఇక ఉన్నత శ్రేణి గిరిజన మండలానికైతే వసుంధర, శ్రీధృతి, కొంతవరకు విజేత, నెల్లూరు మసూరి, సుగంధ సాంబ, తరంగిణి రకాలు సాధారణ పరిస్థితుల్లో సార్వాకు నాట్లు వేయడానికి అనుకూలమైన రకాలుగా పెంచుకోవచ్చు. ఇక సార్వాలో గనక నారుమడిలో ఆలస్యమై ముదురు నాటడానికి అనుకూలమైన రకాల గురించి మనం తీసుకుంటే స్వర్ణ, ఇంద్ర, శ్రీకాకుళం సన్నాలు, బాపట్ల సన్నాలు, అమర, సింహపురి, తిక్కన, వసుంధర, సాంబమసూరి రకాలు మన ఆలస్యంగా నాటుకోవడానికి పనికొచ్చే రకాలుగా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా దోమపూట ఆశించే ప్రాంతాలు ఏవైనా ఉన్నట్లయితే అటువంటి ప్రాంతాల్లో దీప్తి, విజేత, శ్రీధృతి, చైతన్య, కృష్ణవేణి, ఇంద్ర, బావపురి సన్నాలు వంటి రకాలను మనం ఎంచుకోవాలి. ఇంకా ప్రత్యేకించి ముంపు ప్రాంతాలు ఏవైనా ఉన్నాయనుకోండి, అటువంటి ప్రాంతాల్లో బాడో మసూరి, అమర, ఇంద్ర, భీమా, బాపట్ల సన్నాలు, బాపట్ల మసూరి, శ్రీకాకుళం సన్నాలు వంటి రకాలను మనం ఎంచుకోవాలి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో చౌడు భూములు ఎక్కువగా ఉంటుంటాయి. అటువంటి ప్రాంతాల్లో అయితే దీప్తి, సోమశిల, ఇంద్ర, నెల్లూరు సోన, బాపట్ల మసూరి, ఎంసీఎం 100, స్వర్ణముఖి వంటి రకాలు చాలా అనుకూలమైన రకాలుగా మనం ఎంచుకోవాలి. అదేవిధంగా సార్వాలో గనక ఆలస్యంగా నాటడానికి, అంటే మన కాలం అయిపోయి ఆలస్యంగా నాటే పరిస్థితులు వస్తే గనక అటువంటి ప్రదేశాల్లో పుష్యమి, తరంగిణి, నెల్లూరు సోన, శ్రీధృతి, చంద్ర, నంద్యాల సన్నాలు, సోమశిల సన్నాలు కాకుండా కొంతవరకు కాటన్ దొర సన్నాలు, విజేత రకాలను కూడా మనం ఎంచుకోవచ్చు. ఈ విధంగా పరిస్థితులకు అనువైన మన ప్రాంతానికి సౌలభ్యంగా ఉండే రకాలను నీటి వసతిని బట్టి ఎన్నుకోవాలి. అదేవిధంగా 2-3 సంవత్సరాల సిరిసంచుల పరీక్షల్లో ఆశించిన మంచి ఫలితాలను సాధించిన రకాలు ఏవైనా ఉంటే కూడా వాటిని మన ప్రాంతానికి అనుకూలమైన రకాలను చిరుసంచులను ప్రదర్శించి చూసుకుని దాని ప్రకారం కూడా ఆ రకాలను మనం ఎంచుకోవచ్చు. ఇక విత్తన ఎంపిక తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే నారుమడి యాజమాన్యం. ఇక నారుమడి యాజమాన్యం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నారుమడిని 10-12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా మురగదమ్ము చేసి చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి, నీరు తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. 1 ఎకరం పొలం ఊడ్చడానికి 5 సెంట్లు నారుమడి సరిపోతుంది. ఈ నారుమడికి 1 కిలో బాస్రం, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులను వేసుకోవాలి. అదేవిధంగా నత్రజనిని 2 దఫాలుగా, అంటే 1 కిలో విత్తనం చల్లే ముందు మరో కిలో విత్తిన 12-14 రోజులకు పైపాటుగా వేసుకోవాలి. ఇంకా దీంట్లో నారుమడిలో అతి ముఖ్యమైనది ఏంటంటే శిలీంద్ర నాశనంతో, ఉదాహరణకు మన కార్బండిజం 50% విత్తనం శుద్ధి చేసి మొలక కట్టిన తర్వాత విత్తనాన్ని 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. అంటే విత్తన శుద్ధి తూచా తప్పకుండా పాటించాలి. అదేవిధంగా నారు 1 ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు 6 తడులుగా ఇచ్చి తర్వాత పలచగా నీరు కట్టుకోవాలి. ఒకవేళ జింక్ లోపం గనక గమనిస్తే గనక నారుమడిలో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణంతో పిచికారీ చేసి లోపాన్ని నివారించుకోవచ్చు. ఇక విత్తిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3g సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరోపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తిన 10 రోజులకు మరియు 17 రోజులకు పిచికారీ చేయాలి, లేదా నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలను ఇసుకలో కలిపి పలుచగా చల్లి నీరుంచే ప్రదేశంలో మనం జాగ్రత్తగా ఈ నారుమడికి వేసుకోవచ్చు. ఇక నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకు పచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది. ఇది ఒకటి మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అంతేకాకుండా 4-6 ఆకులు కలిగిన సుమారు 20-25 రోజుల వయసు కలిగిన నారును మాత్రం ఉపయోగించాలి. ముదురు నారు నాటితే దిగుబడులు తగ్గిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నారుమడిని సాధ్యమైనంత వరకు చాలా కీలకంగా భావించి నారుమడి యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విత్తన మోతాదు విషయానికి వస్తే మనం చేపట్టే వరిసాగు విధానాన్ని బట్టి విత్తన మోతాదు నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు మనం సాంప్రదాయబద్ధంగా నాట్లు వేసే పద్ధతికి వెళ్ళాం అనుకోండి, 20-30

30 కిలోలు ఎకరానికి విత్తనం సరిపోతుంది. అలా కాకుండా నేరుగా పొలంలో వెదజల్లే పద్ధతి కనుక మనం వెళ్తే కనుక 15 నుంచి 20 కిలోలు ఎకరానికి అవసరం అవుతుంది. ఈ మధ్యకాలంలో డ్రమ్ సీడర్తో కూడా మనం వెదజల్లే పద్ధతి ఉంది, డ్రమ్ సీడర్తో సాల్లో వేసుకుని అటువంటి పరిస్థితుల్లో 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది ఎకరానికి. ఇక గొర్రుతో విత్తే పద్ధతి కొన్ని ప్రాంతాల్లో ఉంది, అటువంటి వాటిలో 30 నుంచి 35 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అదే కాకుండా శ్రీ వరి సాగు పద్ధతి, దీనికైతే 2 కిలోల విత్తనమే సరిపోతుంది. అంతేకాకుండా యాంత్రిక వరి సాగు విధానం కనుక మనం మిషన్తో ప్లాంటింగ్ చేసుకునే పరిస్థితులు కనుక వెళ్ళినట్లయితే అటువంటి ప్రాంతాల్లో 8 నుంచి 10 కిలోల ఎకరానికి విత్తనం అవసరం అవుతుంది. దీన్ని బట్టి మన విత్తనం మనం వేసుకునే విధానాన్ని బట్టి ఎంత విత్తనం అవుతుందని నిర్ధారించుకుని దాని ప్రకారం మనం విత్తనాన్ని కానీ నారు కానీ తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక నాట్లకు అనుకూలమైన సమయం గురించి మాట్లాడుకున్నట్లయితే కృష్ణా గోదావరి మండలంలో ప్రాంతాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో సార్వాకు జూలై నుండి ఆగస్టు వరకు నాట్లు వేసుకోవడానికి అనుకూల సమయంగా మనం గుర్తించడం జరిగింది. అదే ఉత్తర కోస్తా మండలం అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో అయితే సార్వా వరి నాట్లకు ఆగస్టు మాసం వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక దక్షిణ మండలంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలులోని కొంత భాగం వరకు సార్వా వరి నాట్లు సెప్టెంబర్ మాసం వరకు కూడా అనుకూలమైన ప్రాంతం కింద మనం సమయం కింద తీసుకోవచ్చు. అత్యల్ప వర్షపాత మండలంలోని జిల్లాలైన అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జూలై నుండి ఆగస్టు మాసం వరకు వరి నాట్లకి అనుకూలమైన సమయంగా గుర్తించి ఈ సమయంలోపు మనం నాట్లు వేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇక మరి ముఖ్యమైనది నేల తయారీ. వరి నాట్లు వేయడానికి 20 నుండి 25 రోజుల ముందు నుండే ప్రధాన పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించి 2-3 దఫాలుగా మొరగదమ్ము చేసుకోవాలి. ఉపరితలమంతా సమానంగా ఎత్తు పొలాలు లేకుండా ఉండేటట్లు పొలమంతా దమ్ము చెక్కతో కానీ అడ్డుతోలు కానీ చదును చేసుకోవాలి. నల్లరేగడి నేలల్లో నాట్లు వేయడానికి 2 రోజులు ముందుగానే దమ్ము పూర్తి చేసి ఆ తర్వాతనే నాట్లు వేసుకోవాలి. లేదంటే నేల మెత్తగా తయారై దిగబడి పోతుంది. దమ్ము చేయడానికి హెవీ ట్రాక్టర్తో కాకుండా చిన్న ట్రాక్టర్తో వచ్చే రోటోవేటర్ కానీ పవర్ టిల్లర్తో కానీ రోటో పట్లర్ సాయంతో కానీ దమ్ము చేసినట్లయితే దమ్ముతో పాటు నేల చదును కూడా ఒకేసారి అవడమే కాకుండా దమ్ము సమయం 60% మరియు నీటి ఆదా 30 నుండి 40% వరకు ఉంటుంది. కాబట్టి మనం నేల తయారీ విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నాట్లు వేయుట. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి సార్వాలో చదరపు మీటర్కు 33 మూనలు ఉండేలాగా నాటుకోవాలి. బాగా మెత్తగా లేదా లోతు నేలలు లేదా బరువైన నేలల్లో దమ్ము చేసిన 2-3 రోజుల్లోపే నాట్లు వేయడం ముగించుకోవాలి. ఇక భూసారం తక్కువగా ఉండే నేలల్లో నాట్లు ఆలస్యమై ముదురు నారు నాటేటప్పుడు చదరం మీటర్కు 15 నుంచి 20% అదనంగా మూనలు ఉండేలాగా నాటుకోవాలి. అంతేకాకుండా నాట్లు పైపైన నాటితే మూన త్వరగా తిరిగి పిలకలు ఎక్కువగా తొడుగుతాయి. నాట్లను లోతుగా కానీ మడత పెట్టి కానీ మూనకు ఎక్కువ మొక్కలుగా ఉండి ఉండేటట్లుగా ఎట్టు పరిస్థితుల్లో నాటుకోకూడదు. ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న వరి నాట్లు యంత్రాల సాయంతో 15 రోజుల్లోపు లేతనారు నాటడమే కాకుండా కూలీల కొరతను అధిగమించి అనుకున్న సమయంలోనే నాట్లు వేసుకోవచ్చు. అంతేకాకుండా నారును వరుసల్లో నాటుకోవడం వలన చదరపు మీటర్కు 27 మూనల దాకా వచ్చి పోషకాల లభ్యత పెరగడంతో పాటు కలుపు నివారణ కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఒకవేళ నారుమడులు వేసుకోవడం ఆలస్యమైనా, నారుమడికి తగినంత నీటి లభ్యత లేకపోయినా, అధిక కూలీ రేట్లు, నారుమడి యాజమాన్యం తదితర అంశాలు కీలక సమస్యగా ఉన్నప్పుడు నేరుగా విత్తే వరి విధానాన్ని వెదజల్లే పద్ధతిలో కానీ డ్రమ్ సీడర్ సాయంతో కానీ విత్తుకునేట వలన నారుమడికి అయ్యే ఖర్చు నీటి ఆదాతో పాటు నాట్లు వేయడానికి అయ్యే ఖర్చుతో కలిపి సుమారు 3000 రూపాయల వరకు మనకు ఆదా అవుతుంది. ఇక సాధారణ నాట్లు పద్ధతి కానీ వరి నాటు యంత్రాలతో కానీ నేరుగా విత్తేనే విధానమైనా ప్రతి 2 మీటర్ల నాటికి ఖచ్చితంగా 20 నుంచి 25 సెంటీమీటర్ల కాలిబాట్లు విడిచి నాటుకునేట వలన పైరుకు తగినంత గాలి వెలుతురు బాగా ప్రసరించి పైరు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడమే కాకుండా ఈ కాలిబాటలు పైరును పరీక్షించుటకు, ఎరువులు మరియు పురుగు మందులు వేయటకు అనువుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కాలిబాటలు వేయటం వలన సుడుద్రామ ఉధృతి కూడా బాగా తగ్గినట్లు పరిశోధనలో తేలింది. ఇక ముఖ్యమైన యాజమాన్య విషయానికి వస్తే ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలకమైంది. వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే పంటకు కావలసిన పోషకాలను సరైన మోతాదులో సకాలంలో అందించాలి. వరిలో నత్రజనిని ఎక్కువగా వాడి భాస్వరం పొటాషియం ఎరువులను సరైన మోతాదులో వాడకపోతే చీడపీడల ఉధృతి అధికంగా పెరిగి తాలుకంకులు ఎక్కువగా ఏర్పడి దిగుబడి తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా లోపిస్తుంది. అంతేకాకుండా కేవలం రసాయన ఎరువుల మీదనే ఆధారపడకుండా వీలైనంత వరకు 25 నుంచి 50% వరకు
సేంద్రీయ ఎరువులను రసాయన

ఎరువులతో కలిపి సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టడం వలన నేల ఆరోగ్యంతో పాటు పంట నాణ్యత కూడా అభివృద్ధి చెందుతుంది. జీవ ఎరువుల రూపంలో కూడా వరి పైరుకు పోషకాలను అందించడం వలన పర్యావరణమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. కనుక ప్రతి రైతు ఖచ్చితంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలను తూచా తప్పకుండా చేయించుకోవాలి. భూసార పరీక్షను బట్టే పండించే వరి రకాన్ని బట్టి ఎరువులు ఎంత మోతాదులో వేయాలో నిర్ధారించుకోవాలి. సాధారణంగా వరి పంటకు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్య పోషకాలు, జింకు, ఇనుము, మాంగనీసు వంటి సూక్ష్మ పోషకాలు అవసరమవుతాయి. ఇక ముందుగా నత్రజని గురించి తీసుకుంటే, ఇది మొక్కల పెరుగుదలకు, దుబ్బు చేయుటకు, గింజల్లో మాంసకృతులు ఎక్కువగా చేయడానికి ఉపయోగపడుతుంది. నత్రజని లోపించినప్పుడు మొక్కలు పెరుగుదల తగ్గి పసుపచ్చగా మారి క్రింది ఆకులు ఎండిపోతాయి. నత్రజని ఎరువు ఎక్కువైతే పంట ఆలస్యంగా కోతకు రాదు. అంతేకాకుండా రోగ నిరోధశక్తి తగ్గి పురుగులు తెగుళ్ళ ఉధృతి పెరుగుతుంది. కావున నత్రజని ఎరువుల వాడకంలో రైతులు జాగ్రత్త వహించాలి. భూసార పరీక్షను అనుసరించి ఎకరాకు 36 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. వేయవలసిన నత్రజనిలో 1/3 వంతు ఆఖరి దమ్ములను లేదా నాట్లు వేసే సమయంలో, మిగతా 1/3 వంతు పిలకలు దుబ్బు తొడిగే దేశ అంటే సుమారుగా 20-25 రోజులప్పుడు, మిగిలిన 1/3 వంతు అంకురం ఏర్పడే దశ, దాన్ని చిరుపడ దశ అంటాం, అంటే అది సుమారుగా 40-45 రోజులప్పుడు వస్తుంది. అటువంటప్పుడు ఆఖరి దఫాని అంటే 3వ దఫాని ఆ సమయంలో వేసుకోవడం వలన మొక్కకు కావలసిన పోషకాలను, మరి ముఖ్యంగా నత్రజనిని అందించడం వల్ల అవుతాం. ఈ నత్రజనిని సాధారణంగా యూరియా రూపంలో కానీ, డిఏపి రూపంలో కానీ, కాంప్లెక్స్ రూపంలో కానీ మనం చెప్పిన 36 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుల్ని మొక్కకు అందించాలి. ఇక తేలికపాటి నేలల్లో, ఇసుక నేలల్లో అయితే నత్రజనిని 3 దఫాలుగా బదులు 4 దఫాలుగా వేసుకోవాలి. ఎన్ని దఫాలు వేసినా కానీ మొత్తం నత్రజని చిరుబడ్డ దశలోపే ముగించేసేలాగా మనం చూసుకోవాలి. ఇక అతి ముఖ్యమైన పోషకం ఏంటంటే భాస్వరం. ఇది వరి మొక్కల్లో జీవరసాయన ప్రక్రియకు అవసరమైన శక్తిని సరఫరా మరియు బదిలీ చేయటకు అవసరమవుతుంది. అంతేకాకుండా మొక్కల వేర్ల పెరుగుదలకు, పూత తగినంత సమయంలో ఏర్పడడానికి, గింజ ఏర్పడడానికి, కణ విభజనకు మరియు కొత్త భాగాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ భాస్వరం లోపిస్తే ఆకులు ముదురాకుపచ్చ లేదా నీలు ఆకుపచ్చ రంగు కలిగి క్రమేపీ ఊదా రంగుకు మారుతూ ఉంటాయి. భాస్వరం లోపం ఎక్కువగా నల్లరేగడి నేలలు, సున్నం అధికంగా ఉండే నేలలు, క్షారభూములు మరియు తేలికపాటి చలకా భూముల్లో ఎక్కువగా ఈ భాస్వరం లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. కనుక మరి ముఖ్యంగా ఏంటంటే భాస్వరంకు కదిలే గుణం చాలా తక్కువగా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు వేరు దగ్గరగా దీన్ని అందించాలి. కావున భాస్వరం ఎరువును దమ్ములోనే ఉడుపునకు ముందుగానే వేసుకోవాలి. ఏ కారణం చేతనైనా దమ్ములో వేయకపోతే నాట్లు వేసిన 10 రోజుల్లోపు వేసుకోవచ్చు. ఆ తర్వాత వేసినా ఏ రకమైన ఫలితం ఉండదు. ఇది కూడా భూసార పరీక్షను ఆధారంగా చేసుకునే ఎకరానికి సుమారుగా 24 కిలోలనిచ్చే భాస్వరం ఎరువును సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 150 కిలోలు, అదే డిఏపి రూపంలో అయితే 52 కిలోల చొప్పున దమ్ములో వేసుకోవాలి. అవసరానికి మించి ఎక్కువ భాస్వరం వేస్తే భూమిలో ఉన్న జింకు అందకుండా అడ్డుకొని జింకు లోపాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి భాస్వరం ఎరువు వేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక తదుపరి ముఖ్య పోషకం పొటాషియం. ఇది మొక్కల కణజాలాలను గట్టిపరచడానికి ఉపయోగపడి కాండం బాగా పీచు చేరి దృఢంగా ఉండి పైరు పడిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చీడపీడల తాకును తట్టుకునే రోగ నిరోధశక్తిని కూడా మొక్కకు కలిగిస్తుంది. పొటాషియం వినియోగం వలన తాళ్ళు గింజల సంఖ్య తగ్గి గింజలు పూర్తిగా నిండుకునేటట్లు చేస్తుంది. ఒకవేళ పొటాషియం లోపం కనుక కనిపిస్తే అది ఎలా ఉంటుందంటే, సన్నగా చిన్నగా వృద్ధి చెందిన నల్లని వేర్లు, ఆకులు ముదురాకు పచ్చగా ఉండి వాటి మీద తుప్పు రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా చివరలకు వ్యాపిస్తాయి. ముదిరిన ఆకు కొనలు ఎండి రాలిపోతూ ఉంటాయి. ఈ విధంగా పొటాషియం లోపం వల్ల అగ్గి తెగులు, ఆకుమచ్చలు మరియు సుడిదోమ ఉధృతి కూడా ఎక్కువవుతుంది. కనుక ఇది కూడా భూసార పరీక్షలను అనుసరించే ఎకరాకు 24 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అదే తేలికపాటి నేలలో అయితే 30 కిలోలు అవసరమవుతుంది. పొటాషియం ఎరువును ఆఖరి దమ్ములో 1/2 వంతు అంటే సుమారు 12 కిలోలు, అదేవిధంగా మిగిలిన 1/2 వంతు చిరుపొట్ట దశలో నత్రజని ఎరువుతో పాటు వేసుకోవాలి. నత్రజనిని కాంప్లెక్స్ ఎరువు రూపంలో కానీ యూరియా రూపంలో కానీ వేసుకోవాలి. అదేవిధంగా 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపకిండి కానీ లేదా 250 కిలోల బంకమట్టితో కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది.
మరి ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా ఎట్టు పరిస్థితుల్లో వేసుకోకూడదు. సాధ్యమైనంత వరకు కాంప్లెక్స్ ఎరువులను వాడాలనుకుంటే మొదటి దమ్ములోనే వేసుకోవడం.

లేదా నాట్లు వేసుకున్న టైంలోనే వేసుకోవడం మనకి చాలా మంచిది. ఇక సూక్ష్మపార్శ్వ లోపకాల కింద మనం గమనించినట్లయితే జింకు లోపం అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. జింకు లోపం సార్వా కంటే దాల్వాలోనే ఎక్కువ వస్తుంది, కానీ కొన్ని ప్రాంతాల్లో సార్వాలో కూడా జింకు లోపం ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా క్షార భూములు, సున్నం అధికంగా ఉండే నేలలు, వరి తర్వాత వరి వరుసగా వేసే నేలల్లో ఈ జింకు లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఏ రకంగా ఉంటుందంటే ఆకు మధ్య ఈనెలు హరితం కోల్పోయి పసుపు రవర్ణంలోకి మారతాయి, ముదురాకులు తుప్పు పట్టినట్లు ఉండి పెలుసుగా మారి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. ఈ లక్షణాలు కనుక మనకు సారావరలో కనిపించినట్లయితే

ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఏ రకంగా ఉంటుందంటే, ఆకు మధ్య ఈనెలు హరితం కోల్పోయి పసుపు రవర్ణంలోకి మారతాయి. ముదురాకులు తుప్పు పట్టినట్లు ఉండి పెలుసుగా మారి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. ఈ లక్షణాలు గనక మనకు సారావర్లో కనిపించినట్లయితే, ఇమీడియట్గా పంట మీద నివారణకైతే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. అట్లా కాకుండా జింక్ లోపం మనకు తరచుగా వస్తుందనుకుంటే గనక దీని నివారణకు ప్రతి 2 వరి పంటలకు ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దమ్ముకు ముందు వేసి బాగా కలిగి దున్నుకోవాలి. దీనివల్ల జింక్ లోప లక్షణాలు అనేవి మనకు రాకుండా ఉంటాయి. ఇక తర్వాత మనకి సామాన్యంగా కనిపించే మెట్ట ప్రాంతాలు ఎక్కువ కనిపించే సూక్ష్మధాతు పోషకలోపం ఏంటంటే ఇనుము. ఇదేంటంటే ఆకు అంతా పచ్చదనం కోల్పోయి లేత ఆకులు తెల్లగా మారి ఉధృతి ఎక్కువైనప్పుడు ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఆకు నిర్జీవం అవుతూ ఉంటాయి. దీని నివారణకు గాను లీటర్ నీటికి 20 గ్రాముల అన్నబేది మరియు 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి ఆకులు ఆకుపచ్చ రంగు మారే వరకు వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవడం వల్ల ఇనుము ధాతు లోపం అనేది మనం నివారించుకోగలుగుతాం. ఇక ఎరువుల యాజమాన్యం తర్వాత మనం అతి కీలకంగా చెప్పుకునేది కలుపు యాజమాన్యం. వరి పంట నాటిన 25 నుంచి 30 రోజుల్లో కలుపు మొక్కలు పైరుతో పోటీపడి అప్పటికే నేలలో ఉన్న పోషకాలను చాలా వరకు వినియోగించుకుని వైరు పైరుకు నష్టం ఎక్కువ కలుగజేస్తూ ఉంటాయి. కనుక కలుపు మొక్కల వలన వరి మనం సాధారణంగా సాంప్రదాయ పద్ధతులు అయితే 34%, మెట్ట వరిలో అయితే 67%, నేరుగా వెదజల్లే పద్ధతులు అయితే 75% దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నట్టు పరిశోధనలు తెలియంది. కనుక నాట్లు వేసిన 15 నుంచి 20 రోజులకు ఒకసారి, 30 నుంచి 35 రోజులకు 2వ సారి కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. నేల తయారీ సమయంలోనే మొరగదమ్మను 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు బాగా దమ్ము చేసి చేను ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా చేసుకొని తగినంత నీటి యాజమాన్యం పాటిస్తే కలుపు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక నాట్లు వేసిన 20 రోజులకు కలుపు తీతతో పాటు పైపాటుగా వేయవలసిన నత్రజనిని వేస్తే వరిలో వేర్లు బాగా అభివృద్ధి చెంది ఎక్కువ పిలకలు తొడిగే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనం జనరల్గా నారుమడిలో కొంచెం నారుమడిలో కూడా మనకి కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక నారుమడిలో కనుక ఊదా కలుపు ఎక్కువ ఉన్నట్లయితే దీని నిర్మూలనగాను ఎకరా నారుమడికి 1.5 నుంచి 2 లీటర్ల బొటాక్లోర్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 7 నుంచి 8 రోజులకు లేదా 400 మిల్లీలీటర్లు సైహలోపాప్ బ్యూటైల్ను విత్తిన 14 నుంచి 15 రోజులప్పుడు పిచికారీ చేయాలి. విత్తిన 25 నుంచి 30 రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరా నారుమడికి 400 గ్రాముల 2,4-D సోడియం లవణంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అది సాధారణంగా నారుమడిలో మనం చేసుకోవాల్సిన కలుపు యాజమాన్యం. అదేవిధంగా ప్రధాన పొలంలో గనక మనకు కలుపు సమస్య ఉన్నట్లయితే నాట్లు వేసిన 3 నుంచి 5 రోజుల్లోపు పొలంలో పలుచగా నీరు పెట్టి ఎకరాకు 500 మిల్లీలీటర్ ప్రిట్లాక్లోర్ లేదా 500 మిల్లీలీటర్ అనిలోఫ్లాస్ లేదా 35 నుంచి 50 గ్రాముల ఆక్సాడయర్జిల్ పొడి మందు 50 మిల్లీలీటర్ల నీటిలో ద్రావకంగా తయారు చేసుకుని దానిని కానీ లేదా 1 నుంచి 1.5 లీటర్ల బొటాక్లోర్ మందును ఏదో ఒక దానిని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి సమానంగా వెదజల్లుకోవాలి. దీనివల్ల ఏంటంటే తొలినాల్లో కలుపు పుట్టేది ఏదైతే ఉంటే అది సమర్థవంతంగా అరికట్టగలగడం. అదే నేరుగా విత్తే వరి విధానంలో అయితే ఎకరాకు 80 గ్రాముల పైరిజో సల్ఫురాన్ ఎథైల్, ఈ మధ్య సాతియన్ నామంతో దొరుకుతుంటుంది, ఈ కలుపు మందును ఇసుకలో కలిపి 5 నుంచి 7 రోజుల్లోపు చల్లుకోవచ్చు లేదంటే పిచికారీ కూడా చేసుకోవచ్చు. ఇక నాటిన వారం రోజుల్లోపు గనక గులుకల రూపంలో వేసుకోవాలనుకుంటే ఎకరాకు 4 కిలోల బెన్సల్ఫురాన్ మిథైల్ ప్లస్ ప్రిట్లాక్లోర్ కలయికతో వచ్చిన లాండాక్స్ పౌరటీ గులుకలు అనేవి ఈ మధ్యకాలం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి ఎకరాను 4 కిలోల చొప్పున 20 కిలోలు ఇసుకలో కలిపి చేనులో చల్లుకోవచ్చు. దీనివలన గడ్డి జాతితో పాటు అన్ని రకాల వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు కూడా నివారించుకోవచ్చు. ఇక పంట ఎదిగే దశలో గనక అంటే నాటిన 15-20 రోజులప్పుడు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరాకు 400 మిల్లీలీటర్ల సైహలోపాప్ బ్యూటైల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదే వెడల్పాటి కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నాటిన 20 నుంచి 25 రోజులప్పుడు ఎకరాకు 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ను లేదా 2,4-D ఇథైల్ ఎస్ట్ను పిచికారీ చేయాలి. అట్లా కాకుండా గడ్డిజాతి మొక్కలు వెడల్పాటి కలుపు మొక్కలు రెండూ సమానంగా ఉన్నట్లయితే ఎకరానికి 80 మిల్లీలీటర్ల బిస్పైరీబ్యాక్ సోడియం అంటే నామినీ గోల్డ్ అనే పేరుతో దొరుకుతుంది అది కానీ లేదంటే 8 గ్రాముల మెట్ సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ క్లోరోమ్యూరాన్ ఇథైల్ దీని కాంబినేషన్లో వస్తున్న ఆల్మిక్స్ అది కానీ లేదంటే 50 గ్రాముల ఇథాక్సి సల్ఫురాన్ మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డిజాతి మొక్కలు అదేవిధంగా వెడల్పాటి కలుపు మొక్కలు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కలుపు రసాయనాలను వాడేటప్పుడు పైరు దశను బట్టి

పైరులో పెరిగే కలుపు జాతులను బట్టి మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎట్టు పరిస్థితుల్లోనూ సిఫార్సుకు మించిన కలుపు మోతాదులను వాడుకోకూడదు. ఒకవేళ కలుపు రసాయన వల్ల పంటకు నష్టం కలిగిందనిపిస్తే గనక నీటి పిచికారీ చేసి కానీ లేదా పంచదార ద్రావణం పిచికారీ చేసి కానీ వెంటనే ఎకరానికి 15-20 కిలోల యూరియాను వేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీటిని బయటకు తీసివేసి కోత నీరు పెట్టుకోవాలి. వరి యంత్రాలతో నాటిన లేదా వరుసల్లో నాటుకున్నట్లయితే రసాయన కలుపు మందులకు బదులు కోనో వీడర్ లేదా పవర్ వీడర్స్ అని మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని వాడి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వరి నీటితో పెరిగే మొక్క కానీ నీటి మొక్క కాదు. అవసరానికి మించి ఎక్కువ నీరు వరిచేలో ఉంటే పైరుకు సూక్ష్మ వాతావరణంలో మార్పు వచ్చి తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా మారడమే కాకుండా పోషకాల లభ్యత, ముఖ్యంగా నత్రజని ఎరువుల నష్టం భూమిలో ఇంకిపోయే రూపంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి వరికి ఎంత నీళ్ళు కావాలో అంతవరకే మనం పెట్టుకోవాలి చేలో. వరి పైరుకు పిలకలు పుట్టే దశ, చిరుపొట్ట దశ, పూత దశ, వెన్ను పాలు పనులు పోసుకునే దశలు సున్నిత దశలుగా మనం గమనించాం. కనుక ఈ సున్నిత దశలలో పొలంలో తగినంత నీరు, అంటే సుమారుగా 5 సెంటీమీటర్ల నీరు ఉండేటట్లు జాగ్రత్త పడితే సరిపోతుంది. అదేవిధంగా బాగా సారవంతమైన లేదా బలమైన నేలల్లో రసాయనిక ఎరువులు మాత్రమే వాడే నేలలు ఉంటాయి. అటువంటి నేలల్లో అత్యధిక పిలకలు తయారై తర్వాత పొలంలో నీటిని పూర్తిగా తీసివేసి 3 రోజులు ఆరగడతాం. దీన్నే మధ్యంతర మురుగుతీత అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మధ్యంతర మురుగుతీత వల్ల ఏమవుతుందంటే వరి పైరుకు వేళ్లకు ప్రాణవాయువు గ్రహించి ఆరోగ్యంగా పెరగడంతో పాటు చేనంతా ఒకేసారి పోతకొస్తుంది. అంతేకాకుండా మనకి ఏ అయితే పిలకలు ఉన్నాయో పిలకలన్నీ కూడా కంకులుగా మారే అవకాశం ఉంటుంది. దీన్ని మధ్యంతర మురుగుతీత అనేది ఎక్కువగా ఈ బలమైన సారవంతమైన నేలలో చేయడం వల్ల కూడా మనకి ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనకి ఎలుకల యాజమాన్యం అనేది మనకి వరిలో చాలా కీలకమైన విషయం కింద మనం గుర్తుంచుకోవచ్చు. ఒక ఎకరానికి 10 ఎలుకలున్న కన్నాల నుంచో పంటకు ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఎలుకల నివారణకు సరైన యాజమాన్య చర్యలు చేపట్టాలి. దీనికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సాధ్యమైనంత వరకు సామూహిక ఎలుకల నివారణ చేపడితే ఎలుకలను సమర్థవంతంగా అరగట్టవచ్చు. ఎలుకలను నివారించడం గాను పంట లేని సమయంలో ఎర్రబట్టలు పెట్టి కానీ, జింక్ ఫాస్ఫేట్ కానీ లేదా బ్రోమోడైలిన్ విషపేరలను పెట్టి నివారించుకోవచ్చు. సాధారణంగా పిలక దశ నుంచి 10 రోజుల వ్యవధిలో చిరుపొట్ట దశ వచ్చే వరకు బ్రోమోడైలిన్ ఎర్రను ఎకరానికి 5 చొప్పున పెట్టి ఎలకల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. ఒకవేళ ఎలకలు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే జింక్ ఫాస్ఫేట్ను పంటకాలంలో ఒకసారి మాత్రమే వాడుకోవాలి. ఇక పర్యావరణ కాలుష్యం కాకుండా ఉండడానికి ఎలుకల నివారణ గాను పొగ యంత్రాలను వాడి కానీ లేదంటే తెరచాప నియంత్రణ పద్ధతిని చేను చుట్టూ మనం తెరచాపలా కట్టుకుని ప్లాస్టిక్ షీట్తోటి ఆ విధంగా తెరచాప నియంత్రణ పద్ధతి అవలంబించి కానీ ఎలకలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక మనకి వరిలో చాలా కీలకమైనది ఏంటంటే సస్యరక్షణ. ఈ సస్యరక్షణ బట్టే మనకి దిగుబడులు అనేవి ఆధారపడి ఉంటాయి. కనుక సస్యరక్షణ చర్యలను జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా సారవ వరిలో కాబట్టి చీడపడల ఉద్ధృతి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్త చర్యలు ఎక్కువ తీసుకోవాలి. వరిలో అనేక రకాల చీడపీడలు వివిధ దశల్లో ఆశించి పంట దిగుబడులను గణనీయంగా తగ్గిస్తాయి. ఈ చీడపీడల ఉనికిని తరచుగా గమనించి నివారణ చర్యలు చేపట్టాలి. నారుమడి దశలో ప్రధానంగా కాండం తొలిచే పురుగులు, తామర పురుగులు, దోమతో పాటు పాము పొడతెగులు ఆశించే అవకాశం ఉంటుంది. అదే పిలక దశ నుంచి పోటాకు దశ వరకు అయితే కాండం తొలిచే పురుగుతో పాటు ఆకుముడత, తాటాకు తెగులు, తామర పురుగులు మరియు సుడిదోమ ఆశించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెగుల్లో ఆకుమచ్చ తెగులు, పాము పొడ తెగులు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది ఈ దశలో. అదేవిధంగా పూత దశ నుంచి ఈనుగ దశ వరకు అయితే కంకినల్లి, ఆకునల్లి, కంపునల్లి ఇట్లాంటి పురుగులతో పాటు మానుపండు, పొట్టకుళ్ళు మరియు పాంపడ తెగుళ్ళు ఆశించే అవకాశం ఈ పూత దశ నుంచి ఇనుక దశ వరకు ఉంటుంది. కాబట్టి మనకి ఏ దశలో ఏ పురుగులు కానీ ఏ తెగులు కానీ వస్తాయో దాన్ని గమనించి దాని ప్రకారంగా మనం నివారణ చర్యలు చేపట్టుకోవాలి. ఈ విధంగా ఏ దశలో అయితే కనుక పురుగులు తెగుళ్ళు ఆశిస్తాయో గమనించుకుంటూ దాని ప్రకారం నివారణ చర్యలను చేపట్టుకోవాలి. ఇక తెగుళ్ళ నివారణ గాను ముందు జాగ్రత్తగా తప్పనిసరిగా తీసుకోవాలి. దాన్ని ఏ రకంగా తీసుకోవాలంటే ముందు విత్తన శుద్ధి తూచా తప్పకుండా చేసుకోవాలి. అదేవిధంగా తెగుళ్ళ ఉధృతి ఎక్కువ గమనించినట్లయితే నత్రజని ఎరువును చాలా వరకు నియంత్రించుకోవాలి. అవసరమైతే మానేయవలసిన పరిస్థితులు కూడా ఉంటుంది. ఇక చేలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు నిర్మూలించుకుంటూ తెగుళ్ళ వ్యాప్తిని చాలా వరకు అరికొట్టుకోవాలి. అదేవిధంగా

0: తెగులు సోకిన పొలం నుండి వేరే పొలంలోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా వీలైతే ఆ నీటిని తీసి కొత్త నీరు పెట్టుకోవడం వల్ల కూడా తెగులు వ్యాప్తి చాలా వరకు అరికట్టుకోవచ్చు. ఈ విధంగా మనకు విత్తన ఎంపిక మొదలుకొని నారుమడి యాజమాన్యం, నేల తయారీ, ప్రధాన పొలంలో వేసిన ఎరువులు, కలుపు యాజమాన్యం మరియు నీటి యాజమాన్యంతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే సార్వావరిలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.
1: సార్వావరి సాగు యాజమాన్యం వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు.
2: వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
3: నమస్తే అండి.
2: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
3: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు విబిజి రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాల చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతూ ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిఎం ఆవాస యోజన, గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం, అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించినటువంటి లక్పతి దీదీలుగా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, స్వయం సేవా సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అత్వీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదికగా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి అందుతడం జరుగుతుంది. ఇది ఒక అంశమైతే మళ్ళీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సర నివేదికలు, సంవత్సరం నివేదికలు ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి ఈ యొక్క అంశాలను వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతోపాటు వివిధ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కానీ, పేదరిక నిర్మూలనకి తీసుకుంటున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు,

0: బహుళైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము. వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత భారత్కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజీస్ ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకుని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఏ ఇండికేటర్స్లో ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లు పంపించడం కానీ వారిచ్చే కాంట్రిబ్యూషన్, ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75% ఏ ప్రాతిపదికన అయితే ఆ ప్రాతిపదికన ఎంత అమలవుతుందో, మీ ఇప్పుడు 20 సూత్రాలు చైర్మన్గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్ళు కట్టించి ఉంటారు, మీరు ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో పీఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పీఎం ఆవాస యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏ అయితే ఇంతకు ముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదల చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్, కేవలము భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ కానీ, రోడ్డు కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, విద్యుత్ కనెక్షన్ కానీ లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు ఒక 12 లక్షల గృహాల వరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి, వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాము. దీనికి తోడు టిట్కో గృహాలు కొన్ని ఉన్నాయి కేంద్ర రాష్ట్ర నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్ధిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని కడుతున్నటువంటి గృహాలు, వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా కానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5-10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్ధిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొక వైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకుని అప్పులు తెస్తే అప్పులు నడ్డి విరిచినటువంటి పరిస్థితి, అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల కట్టకుండా విసులుబాటు ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయట వేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా హీసీ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకోవడం ఎట్లా ఎక్కడెక్కడ

0: ఆగున్నాయి, వాటిని ఒక పురోగతితోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి, అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కూడా రైతులకి పంప్ సెట్లు గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
0: ముఖ్యంగా రైతులకు పంప్ సెట్ కూడా విద్యుదీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారీ ఎన్ని పంప్ సెట్స్ సోలరైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్ కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వితరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానెల్ చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్ కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా పిఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. పిఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కి దగ్గరగా 4 మెగావాట్లు, 5 మెగావాట్లు, 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ ని చేసి వాటిని ఆ సబ్స్టేషన్ కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్ధతుల్లో అయితే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో హైడ్రో గానీ లేకపోతే థర్మల్ పవర్ గానీ, వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి, వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్లాలని పిఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, అలాగే ప్రకాశం జిల్లాలో, గుంటూరు, ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో గానీ, అలాగే విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో గానీ చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో, పాత ఉభయ గోదావరి జిల్లాలో గానీ ఇటువంటి ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలో ఒక పార్ట్, ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పిఎం కుసుము ముందు వెళ్ళట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా, చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్ కి 3.5 నుంచి 4.5 ఎకరా వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంటే ప్రభుత్వాన్ని ఇవ్వటం, దాదాపు 30-32 వేల రూపాయల వరకు కూడా కౌలిస్తూ భూములని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పిఎం కుసుమ్ సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం.
1: సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ లేకపోతే వికసిత భారత్ అని కానీ, గ్రామీణాభివృద్ధి అనగానే విద్య, వైద్యం చూస్తాం. విద్యలో ఏ విధమైన అభివృద్ధిపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
0: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపి తీసుకున్నారో, అనేక సంస్కరణ తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్షా అభియాన్ అని ఉండే, దాన్ని సమగ్ర శిక్షా అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి, నోట్ బుక్స్ దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్ నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ బ్యాగ్స్ దగ్గర నుంచి, టై దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి, అట్లాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా, అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్షా అభియాన్ మళ్ళీ పిఎంసి స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పిఎంసి స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40-60 స్కూల్స్ ని మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. పిఎంసి స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికి ఆధునిక ల్యాబొరేటరీస్ కానీ, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ, తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ, డిజిటల్ లెర్నింగ్ కి కావలసినటువంటి అంశాలు, పాఠశాల వాళ్ళ మీరు చూస్తే పిఎంసి స్కూల్స్ ని ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దానికేమి కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతనమే ప్రాధాన్యత తీసుకుని కస్తూరిబా పాఠశాలని నిర్వహిస్తాం, దాదాపు 90% ఫలితాలు రాబట్టము. ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టము, పిఎంసి స్కూల్స్ కి తోడుగా మోడరల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయటం వెలిసి ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్

0: లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1 1 2 2 3 3 అనే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ లో రావటం, అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవులను వికసిత భారత స్వర్ణాన్ని అంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్య మూలం అనేటటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి వికసిత భారత్ సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా కానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం, కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
1: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అన్ని మన శ్రోతలకు అందజేసిన 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దర్శనర్ గారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరఫున ధన్యవాదాలు. నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఈ రాత్రి 10 గంటలకు ఏకచిత్ర గానములు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంత చిత్రం నుంచి పాటలు వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో నేటి ఆధునిక యుగంలో వ్యాయామ విద్య ఆవశ్యకత ఈ అంశం గురించి ఎం రాజేశ్వరి గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: క్రీడలు వాటి ముఖ్యాంశములు. కబడ్డీ. కబడ్డీ భారతదేశంలో ఉద్భవించినది, కావున ఈ ఆట భారతీయ ఆటగా పరిగణలోకి వచ్చింది. పూర్వము కబడ్డీ ఆటను కొండల గుహలలో మైదానములలో వెన్నెల రాత్రుల యందు ఆడినట్లు పురాణాల ద్వారా పేర్కొనబడినది. మహాభారత కాలము నుండి కబడ్డీ ఆట ఆడబడినట్లు చారిత్రక ఆధారములున్నవి. అప్పట్లో ముఖ్యముగా అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించుటకు ఈ ఆట తోడ్పడుచున్నదిగా భావించేవారు. బ్రిటిష్ ప్రభుత్వము ఈ ఆటను మన దేశంలో నిషేధించింది. అయినప్పటికీ రాత్రి సమయంలో చాటుమాటున భారతీయులు ఈ ఆటను ఎక్కువ మక్కువతో యువతరాన్ని ఉత్తేజపరచడానికి ఆడేవారు. మన దేశంలో ఎక్కువగా కబడ్డీ ఆట పల్లెల్లో ప్రచారము పొందింది. పూర్వము కబడ్డీ ఆటను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలిచేవారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతములలో హూతూతూగాను, ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో చెడుగుడుగాను, కేరళలో పందెకలిగాను, బెంగాల్లో హీడూడుగాను, ఉత్తర భారతదేశంలో కబడ్డీగాను ఈ ఆట ప్రచారంలో ఉన్నది. పూర్వము కబడ్డీ ఆటను మూడు రకములైన పద్ధతిలో ఆడేవారు. సంజీవని పద్ధతి, గమని పద్ధతి, అమర్ పద్ధతి. సంజీవని పద్ధతి. ఈ పద్ధతిలో ఒక జట్టు ప్రత్యర్థి జట్టులో ఒక ఆటగాన్ని అవుట్ చేసినప్పుడల్లా తమ జట్టులో అవుట్ అయిన ఆటగాన్ని బ్రతికించుకొని మరలా ఆటలోనికి తీసుకొనబడును. మరియు ప్రత్యర్థి జట్టును పూర్తిగా అవుట్ చేసిన ఎడల అదనంగా 2 పాయింట్లు ఇవ్వబడును. కబడ్డీ ఆట 5 నిమిషముల వ్యవధితో 2 భాగాల్లో ఆడుదురు. ఎక్కువ పాయింట్లు సంపాదించిన జట్టును గెలుపొందినట్లుగా ప్రకటించబడు.

ఆడును. ప్రస్తుతము కబడ్డీ ఆట సంజీవని పద్ధతిలో ఆడబడుచున్నది. గమని పద్ధతి. ఈ పద్ధతిలో ఆటగాడు ఒకసారి అవుట్ అయిన తరువాత బయటికి వెళ్ళవలెను, తిరిగి ఆటలోనికి వచ్చేయడానికి అవకాశము లేదు. అయితే ఒక జట్టులోని ఆటగాళ్ళందరూ అవుట్ అయినప్పుడు ఆ ఆట సమాప్తమగును. పూర్తిగా అవుట్ అయిన జట్టు ఓడిపోయినట్లుగా భావించబడును. అమర్ పద్ధతి. ఈ పద్ధతిలో ఆట నియమిత కాల వ్యవధిలో ఆడబడును. అయితే ఏ ఆటగాడైనా అవుట్ గావించబడితే అవుట్కు ఒక పాయింట్ చొప్పున ఇచ్చి ఆ ఆటగాన్ని కోర్టులో ఉంచబడును. నిర్ణీత కాల వ్యవధి తర్వాత ఏ జట్టు ఎక్కువ పాయింట్స్ సంపాదించితే ఆ జట్టును విజేతగా నిర్ణయించబడును. పూర్వము ఉత్తర భారత రాష్ట్రాలలో ఈ కబడ్డీ ఆటను సర్కిల్ బాడీ పేరుతో అమర్ పద్ధతిలో ఆడేవారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఆడుచున్నారు. ఆట స్థలము దీర్ఘచతురస్రాకారమునకు బదులు గుండ్రని వృత్తాకారంలో ఉంటుంది. ఈ ఆటను కూత లేకుండా గుంగీ పద్ధతి కొన్ని ప్రదేశాల్లో ఆడుచున్నారు. కబడ్డీ ఆట భారతదేశంలోనే కాక బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ దేశాల్లో కూడా ప్రచారంలో ఉంది. ఢిల్లీలో జరిగిన ఆసియన్ గేమ్స్ తర్వాత జపాన్, కొరియా, థాయిలాండ్ దేశాల్లో కబడ్డీ ఆటను ఆడడం ప్రారంభించారు. రష్యాలో కొన్ని స్కూల్స్లో కబడ్డీ ఆటలో విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చి ఆడించుచున్నారు. మొట్టమొదట భారతదేశంలో ఆడబడే ఈ ఆటని విదేశాలలో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో అమరావతిలోని హనుమాన్ వ్యాయామ శారీరక శిక్షణ మండలి వారు 1936 సంవత్సరంలో భారతదేశంలో అఖిల భారత కబడ్డీ సమైక్యను ఏర్పాటు చేశారు. 1952 సంవత్సరంలో శ్రీ ఎల్ కే గాడ్ బోలే అధ్యక్షతన కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించబడి మొట్టమొదట జాతీయ ఛాంపియన్షిప్ మద్రాసులో నిర్వహించబడెను. తరువాత 1955 సంవత్సరంలో మొట్టమొదట మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్ కలకత్తాలో ప్రారంభించబడెను. 1962 సంవత్సరంలో ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్లో కబడ్డీ చేర్చబడెను. ఇతర ఆటలతో పాటు కబడ్డీ ఆట ఆసియా ఆటల పోటీలలో చేర్చబడినది. ఇండియాలో కబడ్డీ అభివృద్ధి. 1952 సంవత్సరంలో ప్రథమ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ మద్రాసులో నిర్వహించారు. 1955 సంవత్సరంలో ప్రథమ మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్ కలకత్తాలో ప్రారంభించారు. 1961 సంవత్సరంలో కబడ్డీలోని నియమ నిబంధనలను కొన్ని మార్పులు చేయడం జరిగింది. 1974 సంవత్సరంలో జూనియర్ నేషనల్ ప్రారంభించబడినది. 1979 సంవత్సరంలో బంగ్లాదేశ్ టీం భారత పర్యటనలో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. 1980 సంవత్సరంలో మొదటి ఆసియన్ ఛాంపియన్షిప్ కలకత్తాలో జరిగింది. 1982 సంవత్సరంలో 9వ ఆసియా క్రీడలు ఢిల్లీలో కూడా ప్రదర్శన క్రీడగా నిర్వహించారు. వాలీబాల్. వాలీబాల్ ఆట మొట్టమొదట 19వ శతాబ్దంలో అమెరికాలోని స్ప్రింగ్ఫీల్డ్ కళాశాలలో ప్రవేశపెట్టబడినది. సర్ విలియం మార్గన్ వాలీబాల్ ఆటను 1885 సంవత్సరంలో కనుగొన్నారు. ఈయన అమెరికా దేశస్థుడు. అయితే వాలీబాల్ ఆట అమెరికాలో అభివృద్ధి చెందుటకు చాలా కాలం పట్టింది. తొలుత వాలీబాల్ ఆటను మినోనెట్ మరియు మింటోని అని పిలిచేవారు. ప్రారంభంలో అమెరికా దేశ ప్రజలు తీరిక సమయంలో కాలక్షేపానికి వాలీబాల్ ఆటను ఆడుకునేవారు. ఈ ఆటకు నియమావళి తొలిసారిగా అమెరికాలో రూపొందించబడినది. తరువాత రష్యా దేశము వాలీబాల్ ఆటకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించబడెను. 1921 సంవత్సరంలో అంతర్జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ అమెరికాలో నిర్వహించబడినది. వాలీబాల్ రూల్స్ సులభంగా ఉండుట వలన సులభంగా నేర్చుకొని ఆడుట కొరకు అవకాశము ఉండడంతో ప్రపంచ దేశాల్లో ఈ ఆటపై మక్కువ చూపడం వలన త్వరగా ఈ ఆట
ప్రజాదరణ పొందింది. దాదాపు

ప్రపంచంలో అన్ని దేశములు వాలీబాల్ ఆటను ఆడుచున్నాయి. రష్యాలో ఈ ఆటపై ప్రజలు విపరీతమైన ఆసక్తి కనపరిచారు. ఈ ఆటను రష్యా ప్రమాదకరమైన ఆటగా గుర్తించి ప్రజా ఆదరణతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభించింది. దాదాపు 176 దేశాలు ఈ ఆటను ఆడుచున్నాయి. ప్రపంచంలో ఈ ఆట ఒక ఉన్నత శ్రేణి ఆటగా గుర్తింపు పొందింది. ఆధునిక వాలీబాల్ పోటీలకు సంబంధించి మొట్టమొదట అంతర్జాతీయ పోటీలు 1956 సంవత్సరంలో ప్యారిస్ నగరంలో నిర్వహించబడెను. తరువాత వాలీబాల్ పోటీలు అంతర్జాతీయ స్థాయిలో బ్రెజిల్ దేశంలో నిర్వహించబడెను. 1954 సంవత్సరంలో వాలీబాల్ ఆట ఒలింపిక్స్లో ఆటగా గుర్తింపు పొందింది. ఇండియాలో 1920 సంవత్సరంలో YMCA కళాశాల ద్వారా వాలీబాల్ ఆట ప్రచారంలోనికి వచ్చింది. ఇండియా వాలీబాల్ ఫెడరేషన్ 1951 సంవత్సరంలో ఏర్పడింది. ఇండియాలో ఈ ఆటను ఎక్కువ అభిరుచితో ఆడుచున్నారు. ప్రభుత్వము వాలీబాల్ ఆటలో ప్రావీణ్యం పొందిన క్రీడాకారులకు, కోచ్లకు అర్జున, ద్రోణాచార్య అవార్డులు బహుకరించుచున్నది. బాస్కెట్బాల్ అమెరికా ఆట. ఈ ఆటను డాక్టర్ జేమ్స్ స్మిత్ 1891 సంవత్సరంలో కనుగొన్నాడు. ఈయన దేశంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలేజీలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులను నిర్వహించెను. మొట్టమొదట ఈ ఆటను ఫుట్బాల్తో జిమ్నాజియంలో ఆడేవారు. మొదట్లో చాలా తక్కువ రూల్స్తో ప్రారంభించబడినది. 1892 సంవత్సరంలో ఈ ఆటకు సంబంధించిన నియమ నిబంధనలు వ్రాయబడెను. 1908 సంవత్సరంలో అమెరికన్ నేషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ స్థాపించబడెను. 1915 సంవత్సరంలో ఆటకు సంబంధించిన నియమ నిబంధనలు క్రమబద్ధం చేసి ఆట యొక్క వేగంను పెంచబడినది. మొట్టమొదట అమెరికాలో పాఠశాలల్లో మరియు కళాశాలల్లో ఈ ఆట ప్రవేశపెట్టబడెను. ప్రస్తుతము ఈ ఆట ప్రజాదరణ పొంది లెక్కకు మించి బాలబాలికలు అమెరికాలో ఆడుచున్నారు. స్ప్రింగ్ ఫీల్డ్ వ్యాయామ కాలేజీలో చదివిన YMCA ట్రైనింగ్ గ్రాడ్యుయేట్స్ ద్వారా ఇతర దేశాలలో ప్రవేశపెట్టబడింది. 1904 సంవత్సరంలో బాస్కెట్బాల్ అంతర్జాతీయ గేమ్గా గుర్తించబడినది. 1936 సంవత్సరంలో బాస్కెట్బాల్ ఆటను బెర్లిన్ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టడం జరిగెను. ఈ ఒలింపిక్స్లో 121 దేశాలు పాల్గొన్నాయి. 1948 సంవత్సరంలో లండన్లో నిర్వహించిన ఒలింపిక్స్లో 128 దేశాలు పాల్గొన్నాయి. ఈ ఆట అమెరికాలో ప్రారంభమై ప్రపంచంలో అతి ప్రాచుర్యం చెందిన ఆటగా కొద్ది కాలంలోనే మిక్కిలి ప్రసిద్ధి పొందింది. 1912 సంవత్సరంలో రష్యా బాస్కెట్బాల్ ఆటలో ప్రవేశించింది. ప్రస్తుతము బాస్కెట్బాల్ ఆటలో అమెరికా దేశము అత్యధికముతో ఆధిపత్యము వహించుచున్నది. 1972 సంవత్సరంలో నిర్వహించిన ఒలింపిక్స్లో అమెరికాను రష్యా ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే ప్రపంచంలో అమెరికా ఈ ఆటలో ప్రఖ్యాతి గడించుచున్నది. ఇండియాలో 1930 సంవత్సరంలో YMCA కళాశాల ద్వారా ఈ ఆట ప్రవేశపెట్టబడెను. YMCA కళాశాల విద్యార్థులు ఈ ఆట ఇండియాలో పల్లెల్లో, పట్టణాల్లో, నగరములలో విస్తరించబడెను. 1950 సంవత్సరంలో జాతీయ బాస్కెట్బాల్ సమైక్య ఏర్పడింది. 1951 సంవత్సరంలో ఢిల్లీలో నిర్వహించిన ఆసియా గేమ్స్లో ఇండియా మొట్టమొదట పాల్గొనెను. బాస్కెట్బాల్ గేమ్ ఇండియాలో ఎంతో ప్రోత్సాహాన్నిచ్చి ఆటకు మంచి ప్రాచుర్యం చెందుతున్నది. ఫుట్బాల్ ఆట మొట్టమొదట చైనాలో ప్రారంభమైనట్లు చారిత్రకారులు చెప్పుచున్నారు. ఫుట్బాల్ ఆటగా ప్రసిద్ధి చెందుటకు కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. పూర్వము ఈ ఆటను చాలా దేశాల్లో విభిన్నమైన నియమ నిబంధనలతో వేరువేరు పేర్లతో ఆడేవారు. 2వ శతాబ్దంలో ఈ ఆట చైనాకు చెందిన హన్ రాజవంశీయుల పాలన కాలంలో ప్రారంభమైనట్లు ప్రచారంలో ఉన్నది. ప్రతి సంవత్సరము చైనాలో చక్రవర్తి జన్మదినోత్సవ దినమున చక్రవర్తి

0: ఆనందింపచేయుటకు రాజభవన ప్రాంగణములో రెండు జట్ల మధ్య ఫుట్బాల్ ఆట జరిగేది. ఏ జట్టు గోల్ చేసి విజయం సాధిస్తుందో ఆ జట్టులో క్రీడాకారులకు మద్యము నింపిన వెండి పాత్రలు బహిష్కరించేవారు. ఓడిన జట్టుకు తీవ్రమైన శిక్ష అపరాధముగా విధించేవారు. చైనా రాజవంశీయుల వినోదము కోసం ప్రారంభించబడిన ఈ ఆటను సూచు అని పిలిచేవారు. చైనా భాషలో సూచు అంటే తన్నబడే బంతి అని అర్థము. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఫుట్బాల్ని జపానులో చదరంగా ఉండే ఆట స్థలంలో ఆడేవారు. ఫుట్బాల్ ఆటను అప్పటిలో కేమారి ఆటగా జపాన్ దేశంలో ప్రసిద్ధికెక్కింది. ఫుట్బాల్ ఆటను అనేక దేశాల్లో అనేక రకాల పద్ధతుల్లో ఆడినట్లు పేర్కొనబడినది. ఈ ఆటకు పురాతన కాలంలో మత సంబంధమైన ప్రాముఖ్యత ఉండేదని పేర్కొన్నారు. మానవ జీవితముపై సూర్యుని ఆధిపత్యాన్ని క్రీడా మైదానములో సూర్యుని వలె గుండ్రముగా తయారు చేసిన బంతితో ఫుట్బాల్ని పోలిన ఆట ఆడేవారని పేర్కొన్నారు. ప్రాచీన గ్రీకు నాగరికతలో కూడా ఈ ఆటకు మంచి ప్రాముఖ్యత ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. గ్రీకులు ఈ ఆటను ఫినీడా అనే పేరుతో పిలిచేవారు. రోమ్ దేశస్థులు ఫుట్బాల్ ఆటను హర్పాస్టమ్ అనే పేరుతో ఈ ఆటకు ఆడేవారు. ఈ ఆట రోమ్ దేశంలో ఎంతో ప్రజాదరణ పొందింది. ఆధునిక ఫుట్బాల్ను ప్రపంచమంతటా వ్యాపింపజేసిన ఘనత ఇంగ్లాండ్కు దక్కుతుంది. ఆధునిక ఫుట్బాల్ పుట్టినిల్లు బ్రిటన్గా చెప్పుకొనవచ్చును. రోమన్ల ద్వారా ఈ ఆటను బ్రిటన్లో ప్రవేశించింది. ఇంగ్లాండ్పై రోమన్ల ఆధిపత్యం ఉన్న కాలంలో హర్పాస్టమ్ ఆటను రోమన్లు ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టబడెను. తరువాత రోమన్స్ బ్రిటన్ను వదిలి వెళ్ళిపోయిన రోమన్లు ప్రవేశపెట్టిన ఫుట్బాల్ ఆటను మాత్రం బ్రిటన్లో కొనసాగుతూనే ఉండెను. 18-19 శతాబ్దాలలో బ్రిటిష్ సామ్రాజ్యంతో పాటు ఫుట్బాల్ ఆట ప్రపంచమంతయు విస్తరించింది. ఇండియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో ఫుట్బాల్ ఆట విపరీత ప్రజాదరణ పొందింది. భారతదేశంలో ఈ ఆట బ్రిటిష్ సైనికుల ద్వారా వచ్చింది. తరువాత ఆటకు మంచి ప్రోత్సాహం లభించింది. అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక ఫుట్బాల్ను అలోక్ ద్వారా ప్రారంభించారు. 1878వ సంవత్సరంలో మొట్టమొదట ఫుట్బాల్ ఆటను ఫ్లడ్ లైట్లలో జరిగింది. 1888వ సంవత్సరంలో ఫుట్బాల్ ఆటను ఇంగ్లాండులో ఫుట్బాల్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించబడెను. 1890వ సంవత్సరంలో అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాన్ని స్థాపించడానికి ప్రతిపాదన జరిగింది. భారతదేశంలో ఫుట్బాల్ బ్రిటిష్ వారిచే పరిచయం చేయబడిన తర్వాత 1888వ సంవత్సరంలో సిమ్లాలో డురాండ్ కప్, 1891వ సంవత్సరంలో రోవల్స్ కప్, 1893వ సంవత్సరంలో కలకత్తాలో ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ కప్ ఓపెన్ నాక్అవుట్ టోర్నమెంట్గా నిర్వహించబడెను. భారతదేశంలో ఈస్ట్ బెంగాల్ క్లబ్, మహమ్మద్ స్పోర్టింగ్ క్లబ్ వంటి ప్రైవేటు క్లబ్బులు కూడా ఫుట్బాల్ ఆటకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఆటకు మంచి ప్రాచుర్యం లభించింది. ప్రస్తుతము ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వారు భారతదేశంలో టోర్నమెంట్లు నిర్వహించడం, నియమ నిబంధనలు అమలు జరిగేలాగా చూడడం ఈ సమైక్య నిర్వహించబడుచున్నది.
1: మీరు ఇంతవరకు నేటి ఆధునిక యుగంలో వ్యాయామ విద్య ఆవశ్యకత ఈ అంశం గురించి ఎం రాజేశ్వరి గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.

0: జేవి రాఘవులు సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట విన్నారు. చిత్రం 20వ శతాబ్దం. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి ఎమ్మడికి మొగుడు చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన పాట, సంగీతం రాజ్ కోటి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్నారు యమదొంగ చిత్రం నుంచి దిలర్ మెహందీ పావని పడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి చిత్రసీమ సినీ గీతల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8:30 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల ఇండో పసిఫిక్ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. జకార్తా విమానాశ్రయంలో నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యకుడు ప్రభువో సుభియాంటో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక ఇండోనేషియా ప్రజలు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ భారతీయ ఇండోనేషియా సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు. 2018లో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరిన తర్వాత భారత ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి. అలాగే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియాలో తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యకుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపి భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నారు. సాంస్కృతిక చారిత్రక నగరమైన యోగ్యకార్తాలో కూడా పర్యటించి అక్కడి ప్రంబనాన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. జకార్తాలో నరేంద్ర మోదీ ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకి ఈరోజు నివాళులు అర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక విశిష్ట విద్యావేత్త, దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాత అని, భారతదేశ విద్య రాజకీయ ప్రజాస్వామ్య ప్రస్థానంలో చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడని, దేశానికి అంకితమైన దూరదృష్టిగల నాయకుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశం చేయడంలో ఆయన ఆలోచన విధానం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: पूरे देश के मेरे युवा साथियों से कहूंगा, डॉक्टर मुखर्जी ने एक भारत के लिए अपना जीवन समर्पित किया. हम सबको श्रेष्ठ भारत के लिए जीना है. हमें मिलकर विकसित भारत का संकल्प सिद्ध करना है. हमें देश को आत्मनिर्भर बनाना है. इसी आह्वान के साथ एक बार फिर से मैं डॉक्टर मुखर्जी को नमन करता हूं.
0: శ్యామప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ ఐక్యతను పరిరక్షించడానికి, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి, జాతీయ సమైక్య

0: ఐక్యత సాధనకు అంకితం చేశారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమ పోస్టులో వివరించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ధి అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన సహకార మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు. ఈ రంగంతో అనుసంధానమైన 30 కోట్ల మంది ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్న 850,000 పైగా సహకార సంస్థలకు ఈరోజు ఎంతో శుభప్రదమైనదని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: 30 क्षेत्रों की 8,58,000 सहकारी समितियां और 32 करोड़ सदस्य एक साथ एक डेटाबेस के अंदर आज उपलब्ध है और इसमें

0: 850,000 పైగా సహకార సంస్థలకు ఈరోజు ఎంతో శుభప్రదమైనదని కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: 30 క్షేత్రోకి 8,58,000 సహకారీ సమిత్యా ఆర్ 32 కరోడ్ సదస్య ఏక్ సాథ్ ఏక్ డేటా బేస్ కే అందర్ ఆజ్ ఉపలబ్ధ హై ఆర్ ఇస్మే సభీ కోఆపరేటివ్స్ కా ఆడిట్ కా స్టేటస్ సభీ కోఆపరేటివ్ కా టర్న్ ఓవర్ ఆర్ ABC గ్రేడేషన్ భీ ఉపలబ్ధ ఆజ్ 50,000 పేక్స్ యహీ కార్యక్రమ్ మే ई पैक्स के रूप में घोषित हो गए हैं जिनका पूरा कारोबार इलेक्ट्रॉनिक तरीके से चल
0: భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాల ప్రాముఖ్యత ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి దేశవ్యాప్తంగా అభివృద్ది చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్మోడల్ స్టేషన్ల పురోగతిని ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తూ కొత్త ఆర్థిక అవకాశాలను అందిస్తాయని, అలాగే సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు దేశీయంగా లాజిస్టిక్స్ లో పోటీతత్వాన్ని పెంచుతాయని చెప్పారు. ప్రాజెక్టుల అమలును ప్రభావితం చేస్తున్న పలు కీలక సవాళ్లను సమీక్షించిన ఆయన, సంబంధిత భాగస్వాములందరూ అడ్డంకులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఈ ఏడాది ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర కోసం 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు సజావుగా అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరీ రైల్వే స్టేషన్లో 30,000 మంది ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరీ మే మహాప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ చలాయి గయి ఔర్ ఆనే వాలే సమయ మే టు మై ఫ్రెండ్స్ ఇన్ కేరళా ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యు దట్ వి విల్ బి రన్నింగ్ మోర్ దెన్ 100 స్పెషల్ ట్రైన్స్ డ్యూరింగ్ ది ఓనం ఫెస్టివల్.
0: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహాటీలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB నిర్వహిస్తున్న ఈ 2 రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గర్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ, ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్లు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, అందువల్ల మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET UG 2026 పరీక్షకు సంబంధించిన రీఫండ్ కోసం బ్యాంకు ఖాతా వివరాలను అందజేసే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA రేపటి వరకు పొడిగించింది. ఖాతా వివరాలను ధృవీకరించిన అభ్యర్థులకు ఇప్పటికే రీఫండ్ ప్రక్రియ ప్రారంభమైందని NTA తెలిపింది. ఇప్పటివరకు కేవలం 8,29,510 మంది అభ్యర్థులు మాత్రమే తమ బ్యాంకు వివరాలను అప్డేట్ చేయడం జరిగిందని పేర్కొంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల కోసం నిర్వహించిన 17వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2024-25 బహుమతి ప్రదానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బహుమతులను అందజేస్తారు. ఈ పోటీలో కాశ్మీర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సాధించారు. పార్లమెంటరీ విధానాలు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంత్రిత్వ శాఖ గత 29 ఏళ్లుగా యువ పార్లమెంటు పోటీలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 51 విశ్వవిద్యాలయాలు, కళాశాలల భాగస్వామ్యంతో 17వ జాతీయ యువ పార్లమెంటు పోటీ జరిగింది. వాతావరణం. రానున్న 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు.

0: కురిసే అవకాశం ఉందని ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపునున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు విందాం ఘంటసాల ఆలపించిన లలిత గీతం.

ఘంటస్థలాలు అల్లపించిన లలిత గీతం విన్నారు. ఈ రాత్రి 10 గంటలకు ఏకచిత్ర గానంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంత చిత్రం నుంచి పాటలు వింటారు.

చిత్రగానంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంత చిత్రం నుంచి పాటలు వింటారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: think both the countries are working on trade and investment sectors. They are also working on securing sea lanes of communication, maritime security, as well as the emerging sectors of technology. So I think a lot of potential, a lot of possibilities, and this is what these two countries and their leaders are aiming to achieve in times to come.
1: Right. Thank you so very much, Professor Mishra, for having joined us and shared your views.
0: Pleasure. Thank you.
2: You were listening to a discussion on Prime Minister's Indonesia, Australia and New Zealand visit and its strategic significance. The participants were Professor Rahul Mishra, International Affairs expert, and Nishit Kumar, anchor.
3: Spotlight.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు, టెలిఫోన్ ద్వారా కొరే సినీ గీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. శ్రోతలు ఇప్పుడు ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి ఫోన్ చేసి తమకు ఇష్టమైన పాటలను కొరి వినవచ్చు. మా ఫోన్ నంబర్ 2591611, మరో నంబరు 2591612. దూర ప్రాంతాల వారికి ఎస్టీడీ కోడ్ 0851. మరి శ్రోతను పలకరిద్దాం. హలో కర్నూలు ఎఫ్ఎం అండి. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశ్వేశ్వరయ్య గారు, బాగున్నారా? బాగున్నామండి. చెప్పండి విశ్వేశ్వరయ్య గారు, ఏ పాట వినిపించమంటారు? చెప్పండి ఏ పాట వినిపించమంటారు? అయిందండి, అయింది. చెప్పండి సినిమా పేరు. ఉప్పెన. అందులో ఏ పాట కావాలి? చెప్తాను. ఉప్పైన మన దగ్గర లేదండి, వేరే ఏదైనా అడుగుతారా? సినిమా శ్రీ మంజునాథ. రేడియో వింటుంటారా?
5: వింటాను సార్, రోజు వింటాం.
4: బాగా నచ్చే కార్యక్రమం?
5: అన్ని కార్యక్రమాలు సార్, కర్రోలు కార్యక్రమం మొత్తం సార్.
4: మీరేం చేస్తుంటారండి?
5: మగ్గం నేర్చుకుంటు సార్, చిన్నప్పుడు సార్.
4: మంకం నేస్తుంటారు. అందులో ఏ పాట కావాలి మీకు? మహాప్రాణ దీపం ఒకటి ఉంది, ఆనంద పరమానంద ఉంది. మహాప్రాణ దీపం
5: కోరుతున్నారు.
4: చెప్పండి. ఓకే అండి, మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. నమస్తే అండి.
5: గుడ్ నైట్.
4: గుడ్ నైట్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి. హలో కర్నూల్
1: హలో,
0: ఎఫ్ఎం అండి, నమస్తే అండి. మీ పేరండి ఎక్కడి నుంచి?
1: నమస్కారం సార్
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శంకర్ సార్, వనపర్తి, తెలంగాణ.
0: శంకర్ గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు సార్?
0: బాగున్నామండి, చెప్పండి శంకర్ గారు.
1: ఈరోజు మా బిడ్డ బర్త్డే ఉంది సార్, ఈరోజు పుట్టినరోజు సాంగ్ చేయండి సార్, తాతమ్మని వాడికి వెళ్ళి.
0: ఓకే, రేడియో వింటుంటారా? బాగా నచ్చే కార్యక్రమం
1: అన్నీ సార్. ఏది
0: ఏం చేస్తుంటారండి మీరు?
1: హోటల్ సార్.
0: హోటల్ బిజినెస్
1: సార్. మీ పేరు సార్?
0: సత్యనారాయణ అండి.
1: సత్యనారాయణ సార్.
0: ఓకే అండి, మరి మీకోసం
1: పుట్టినరోజు సాంగ్ చేయండి సార్.
0: ఓకే అండి, మీ పాపకు శుభాకాంక్షలు పుట్టినరోజు. ఓకే అండి, మరి మీకోసం మీరు అడిగిన పాట.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్,
0: కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి.
1: నమస్తే సార్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బబ్లు అండి, వరంగల్ నుంచి.
0: బబ్లు గారు బాగున్నారా?
1: చాంద్రులకి బాగున్నామండి. మీరు
0: బాగున్నామండి, చెప్పండి బబ్లు గారు.
1: నేను చాలా బాగున్నానండి. నాకు ఎన్టీఆర్ గారి సాంగ్ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అనే పాట ఉంది కదా,
0: అవునండి,
1: ఎన్టీఆర్ గారి ఆ పాట అండి. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1.
0: ఓకే అండి, రేడియో వింటుంటారా? హలో,

0: హలో కర్నూలు ఎఫ్ఎం అండి.
1: హలో నమస్కారం సార్.
0: నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీనివాస సార్, కేవేర్ గార్డెన్.
0: శ్రీనివాస్ గారు బాగున్నారా?
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారు సార్?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: మాకు వచ్చేసి ఇది ఇది శ్రీ సత్యనారాయణ స్వామి పాట సార్.
0: సినిమా పేరు?
1: గృహప్రవేశం సార్.
0: గృహప్రవేశం. రేడియో వింటుంటారా?
1: వింటాం సార్, అన్ని కార్యక్రమాలు వింటాం సార్.
0: ఏం చేస్తుంటారండి మీరు?
1: మేము ఇది విజయ్ మిల్క్ పంపుతాం సార్.
0: ఓకే అండి, మరి మీకోసం మీరు అడిగిన పాట.
1: సరే సార్,
0: కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి.
1: సరే సార్, నమస్తే.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: సార్ నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరెండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పందిపాడు గ్రామం, మహమూద్ సార్.
0: మహమూద్ గారు బాగున్నారా?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్?
0: బాగున్నామండి. చెప్పండి మహమూద్ గారు, ఏ పాట వినిపించమంటారు?
1: డాక్టర్ చక్రవర్తి సార్,
0: అందులో ఏ పాట కావాలి?
1: నీవు నీవు లేక రాక వీణ అనే పాట ఉంది సార్.
0: నిజమేనండి,
1: నీవు లేక వీణ
0: పలకలేనన్నది. అవునండి, మంచి పాట.
1: సార్
0: ఓకే, మధురమైన పాట. మరి మీకోసం మీరు అడిగినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి.
1: నమస్తే సార్. నమస్తే సార్.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తున్నాం. ఈరోజు కాలు తగిలిన శ్రోతలు కాస్త విరామాన్ని పాటించి కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఏకచిత్రగానం. ఈరోజు ఏకచిత్రగానంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంత చిత్రం నుంచి పాటలు వింటారు. గానం కైలాష్ ఖేర్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాధనా సర్గం, మధుబాలకృష్ణన్ బృందం. గీత రచన వేటూరి అనంత శ్రీరామ్. సంగీతం విద్యాసాగర్. వినండి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంత చిత్రం నుంచి పాటలు.

శ్రోతలు, కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ఏకచిత్రగానంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంత చిత్రం నుంచి పాటలు వింటున్నారు. రేపు రాత్రి 10 గంటలకు ఏకచిత్రగానంలో

రేపు రాత్రి 10 గంటలకు ఏకచిత్రగానంలో చందమామ విజయ్ కంబైన్స్ వారి భైరవ ద్వీపం చిత్రం నుంచి పాటలు వింటారు. ఇప్పుడు వినండి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి

శ్రోతలు, ఇంతవరకు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ఏకచిత్రగానంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంతా చిత్రం నుంచి పాటలు విన్నారు. గానం కైలాష్ ఖేర్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాధనా సర్గం, మధు బాలకృష్ణన్ బృందం. గీతరచన వేటూరి అనంత శ్రీరామ్, సంగీతం విద్యాసాగర్. రేపు రాత్రి 10 గంటలకు ఏకచిత్రగానంలో

రేపు రాత్రి 10 గంటలకు ఏకచిత్రగానంలో చందమామ విజయ కమాండ్స్ వారి భైరవ ద్వీపం చిత్రం నుంచి పాటలు వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఆ పాత మధురాలు, అలనాటి మధుర గీతాలు.

పెండ్యాల సంగీత సారథ్యంలో ఘంటసాల సుశీల పాడిన పాట విన్నారు. చిత్రం ఈడు జోడు అలనాటి మధుర గీతల కార్యక్రమంలో తర్వాత పడండి గాలిమేడలు చిత్రం నుంచి ఘంటసాల రేణుక పాడిన ఈ పాట. సంగీతం టీజీ లింగప్ప.

0: ఎవడనుకున్నాడు.
1: మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో ఘంటసల పడిన కొసరాజు గీతం విన్నారు. చిత్రం ఎత్తుకు పై ఎత్తు. అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో తర్వాత వినండి గూఢచారి 116 చిత్రం నుంచి ఘంటసల పడిన ఈ పాట. సంగీతం టి చలపతిరావు.

మీరు విన్నా పాట గూడు పుటాని చిత్రం నుంచి. ఎస్పి కోదండపాణి సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. అలనాటి మధుర గీతల కార్యక్రమంలో తర్వాత వినండి. ఘంటసాల సంగీత నిర్వహణలో పివి శ్రీనివాస్, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. చిత్రం గుడి గంటలు.

మీరు విన్న ఆ మధుర గీతం గుళేభా కావాలి కథ చిత్రం నుంచి. జోసఫ్ కృష్ణమూర్తి సంగీత సారథ్యంలో, ఘంటసాల సుశీల పడేరు, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. అలనాటి మధుర గీతల కార్యక్రమంలో చివరిగా వినండి పెండియాల సంగీత సారథ్యంలో ఘంటసాల సుశీల పడిన పింగళి గీతం, చిత్రం జగదేక వీరుని కథ.

మీరు విన్న ఈ మధుర గీతంతో ఈనాటి అలనాటి మధుర గీతాల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆకాశవాణి కరుణ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.